0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం.
0: 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 55 నిమిషాల 58 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం వింటారు. బృందగానం గీత రచన శ్రీ పల్లి నల్లనయ్య గారు. సంగీత నిర్దేశకత్వం శ్రీ డి నిశ్చల్. వందే మాతరం.

దేశభక్తి గీతం పల్లి నల్లనయ్య గారి సాహిత్యంతో బృందగానం విన్నారు. శ్రీ డి నిశ్చల్ గారి సంగీత సారథ్యంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:04:40 మరియు కొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి దీన్ని

ఈ ఉదయం ప్రసారంలో 10:55 నుండి భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగ భాషణం మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దీని తెలుగు అనువాదం మనసులో మాటగా వెనువెంటనే వెలువడుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈ తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం. గమనిక సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు చింతన వింటారు. చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్తీన్ షారన్ కుమార్ గోవాడ.
1: యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 4వ ధన్యత మనము ధ్యానిద్దాం. అదేమనగా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుతురని ఆయన సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక దానిపైన ఆకలి దప్పికలు ఉంటాయి. కొందరికి డబ్బు సంపాదించాలని, మరికొందరికి అధికారము, మరికొందరికి పేరు ప్రఖ్యాతలు కావాలనే ఆశ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు తన పర్వత ప్రసంగములో ఒక విప్లవాత్మకమైనటువంటి నిజాన్ని ప్రకటించారు. లోక సంబంధమైన వాటి కొరకు కాకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేవారిగా వారే నిజమైన ధన్యులు అని ఆయన సెలవిచ్చారు. ఆకలి దప్పికలు అనగా ఏమిటి అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే కనుక, ఇవి ప్రతి జీవికి కూడా, ప్రతి ప్రాణికి కూడా ఉండే ప్రాథమికమైన అవసరాలు. చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఒక పెద్ద ధనవంతుడు అడవిలో దారి తప్పిపోయాడు. 3 రోజులుగా అతనికి అన్నపానీయాలు లేవు. ఆకలి దాహంతో ప్రాణాలు పోయే స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అతనికి నేలపైన ఒక సంచి కనిపించింది. అబ్బా, ఇందులో ఏమైనా పండ్లు లేక నీళ్లు సీసా ఉంటే బాగుండును అని ఆశగా తెరిచాడు. కానీ అందులో కోట్ల కొలది రూపాయలు, విలువైన వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. ఆ వజ్రాలను, రత్నాలను చూసి అతడు సంతోషించలేదు. కానీ పైగా ఏడుస్తూ వాటిని పక్కకు పాడేశాడు. ఎందుకంటే ఆ స్థితిలో అతని ప్రాణాన్ని కాపాడడానికి ఆ వజ్రాలు పనికిరావు. కేవలం ఒక గుక్కెడు నీళ్లు మాత్రమే అతనికి జీవాన్ని ఇవ్వగలవు. అలాగే ఇందులోని ఆత్మీయ సత్యాన్ని మనం గమనిస్తే, మన ఆత్మ కూడా ఈ లోకము అనే పాపపు అడవిలో అలసిపోయి ఉంది. లోకములో ఉన్న ధనము, కీర్తి, సుఖాలు అనే వజ్రాలు మన ఆత్మ దాహాన్ని తీర్చలేవు. కేవలము యేసుక్రీస్తు అనే జీవజలము, ఆయన నీతి మాత్రమే మన ఆత్మను బ్రతికించగలదు. కాబట్టి శారీరక ఆకలి ఎలాగైతే మనిషి బ్రతికి ఉన్నాడని తెలియజేస్తుందో, అలాగే ఆత్మీయ ఆకలి కూడా ఆ వ్యక్తి ఆత్మలో జీవించి ఉన్నాడని చెప్పడానికి రుజువని మనం గమనించాలి. అలాగే నీతి అనగా ఏమిటి ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, దేవునితో సరైన సంబంధము. ఎందుకనగా పాపము ద్వారా దేవునికి దూరస్థుడైనటువంటి మానవుడు క్రీస్తు రక్తములో కడగబడి తన పాపాలు ఒప్పుకొని, పాపాలు క్షమించబడిన వాడై దేవునితో సమాధాన పడటమే దేవునితో సరైన సహవాసము లేకపోతే సంబంధం కలిగి ఉండుట. 2వది, యథార్థమైన జీవితం. సాటి మానవులతో సరైన సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే దయతో కూడిన జీవితము. సమాజంలో అణగారిన వారి పట్ల, పేదల పట్ల దేవుని ప్రేమను, న్యాయాన్ని చూపించడం. కాబట్టి ఇవన్నీ కూడా నీతికి నిదర్శనాలనే విషయాన్ని మనం గమనించాలి. లోకములో ఉన్నంత కాలము కూడా దేవుడు మనకిచ్చినటువంటి నీతితో కూడిన జీవితాన్ని మనం జీవిస్తూ, మన స్వనీతిని విడిచిపెట్టి, నేనే మంచివాడును అనే గర్వాన్ని విడిచిపెట్టి దేవుని నీతి మనకు కావాలని గుర్తించాలి. ఎందుకనగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదని బైబిల్ గ్రంథంలో దావీదు రాజుగారు ఎలా ప్రార్థన చేశాడో, అలాగ మనము కూడా దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగే వారమై ఉన్నప్పుడు ఈ లోకములో మనకు కావలసిన సమస్తమును కూడా దేవుడే మనకు సమకూర్చి, మన యొక్క ఈ లోక సంబంధమైన ఆకలిని, ఈ లోక సంబంధమైనటువంటి దప్పికను తీరుస్తాడు. అలాగే పర సంబంధమైనటువంటి జీవజలములతో తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, వారు తృప్తిపరచబడుతురు. తృప్తి అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. లోక సంబంధమైన ధనము, కీర్తి మనిషికి తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ పూర్తి తృప్తిని ఇవ్వలేవు. తాగిన కొద్దీ దాహం వేసే లోకాశల మధ్య దేవుని నీతి మాత్రమే మనుషుని

0: అంతరంగాన్ని పూర్తిగా తృప్తిపరచగలదు. కారణం ఏంటంటే, ఈ లోకములో జీవించిన మానవుడి హృదయములో వెలితి ఉన్నది. ఆ వెలితి కేవలము దేవుడు మాత్రమే పూడ్చగలడు. తన నీతితోనూ, తన సమాధానంతోనూ, తన శాంతితోనూ, తన రక్షణతో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఇచ్చేటువంటి నిత్య జీవముతోనే అది తృప్తి పడుతుంది. కాబట్టి మనము తప్పకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అనగా దేవుడిచ్చేటువంటి నీతి, దేవుడిచ్చేటువంటి ఆ రక్షణతో మన జీవితాలు, మన హృదయాలు నింపబడి ఉండాలి. ఈరోజు నీ హృదయము దేని కొరకు కొట్టుకుంటుంది? నశించిపోయే లోక వస్తువుల కోసమా, లేక నిలిచిపోయేటువంటి దేవుని నీతి కోసమా? మన పాపపు స్థితిని ఒప్పుకొని యేసుక్రీస్తు ఇచ్చే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం. అప్పుడు ఆయన మనల్ని ఆత్మీయ ఆహారంతోనూ జీవజలములతోనూ తృప్తిపరుస్తాడు. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
1: మీరింతవరకు చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్తిన్ షారోన్ కుమార్ గోవాడా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో అధిక వానలు పండ్ల తోటలో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ప్రసంగం వింటారు.
1: పండ్ల తోటలు ఉన్నటువంటి రైతు సోదరులు, మరి ఈ అధిక వానలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏం చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. మొదట మామిడి రైతు సోదరులకి వాళ్ళు తెలియజేసేటువంటి సూచనలు సలహాలు ఏంటో చూద్దాం. ఎక్కడైనా మరి చిన్న మొక్కలు కానీ లేకపోతే కొద్దిగా పెరిగిన మొక్కలు కానీ వానల ప్రభావం వల్ల, గాలుల ప్రభావం వల్ల ఏదైనా పాక్షికంగా పడిపోతే వాటిని పైకి లేపి మొదళ్ళ దగ్గర మట్టిని పోసి మరి ఈ నిలబెట్టుకున్నట్లయితే తర్వాత అవి మళ్ళీ నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక విరిగిపోయి ఉంటాయి కొమ్మలు కొన్ని చోట్ల, అలా విరిగిపోయిన చోట్ల అక్కడ ఏదైనా బూజు తెగుళ్ళు అవి రాకుండా చూసుకోవడం కోసం ఆ ఇరిగిన చోట మనము బోర్డో పేస్ట్ అనేటువంటి మందుని లేదా కాపరాక్సి క్లోరైడ్ దొరుకుతుంది, దాన్ని పూతలాగా పూసుకున్నట్లయితే అక్కడ బూజు పట్టకుండా మన పంటను మనం కాపాడుకోవచ్చు. ఇక చెట్ల వరసల మధ్య దున్నుకొని మరి ఎక్కువైనటువంటి నీరు నేలలోంచి ఆవిరైపోయేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. మరీ ఎక్కువ నీరు నిలబడినట్లయితే కనుక వేరు వ్యవస్థ దగ్గర మనకి నీరు నిలబడితే ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అది జాగ్రత్త తీసుకోవాలి. ఇక వానలు అయిపోయిన తర్వాత ప్రతి చెట్టుకి ఒక అరకిలో యూరియా, ఒక 415-417 గ్రాములు పొటాషు, అలాగే 25 కిలోలు చీకినటువంటి పశువుల ఎరువు వేసుకోమని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ఇక వేర్లకి తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొదళ్ళ దగ్గర కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్కి 3 గ్రాములు చొప్పున కలుపుకొని ఆ మొదళ్ళ చుట్టూ కూడా పోసుకోమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే మామిడిలో ఆకుమచ్చ తెగులు అలాగే కాయకుళ్ళు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మచ్చ తెగులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులను నియంత్రించుకోవడానికి 1 లీటర్కి 1 గ్రాము చొప్పున కార్బన్ డైజింగ్ కలుపుకొని పిచికారీ చేసుకోమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ఇక పురుగులు సంబంధించి వాళ్ళు తెలియజేసేటువంటి జాగ్రత్త ఏంటంటే పురుగుల వ్యాప్తి అరికట్టడానికి ఉన్న వాటిని ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కానీ ఇతర రకాలైనటువంటి పురుగులు నియంత్రించుకోవడానికి డైమిథోయేట్ అనే మందు 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల కన్నా కలుపుకొని పిచికారీ చేసుకోవడం కానీ డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని నియంత్రించుకోమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఇక చెట్లు త్వరగా కోలుకోవటానికి మనము పంట మీద ఫుడ్ స్ప్రేయర్ను ఉపయోగించుకొని ఈ ద్రావణాల్ని, పోషక ద్రావణాలను పిచికారీ చేసుకోవాలి. పొటాషియం నైట్రేటు 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున కలుపు

0: కొని పిచికారీ చేసుకోవటం, అలాగే బొరాక్స్, ఈ బొరాక్స్ పోషకం కూడా మనము ఒక లీటర్కి 1.25 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోమని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ఇక అరటి సంబంధించి రైస్ సోదల్లోకి మరి శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, 4 రోజుల కంటే ఎక్కువ కాలం గనక పంటలో నీరు గనక నిలవన్నట్లయితే పంటకు చాలా దెబ్బతగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే నీటిని బయటికి పంపేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2 రోజుల పాటు నీరు నిలవుంచి వెంటనే పొలం నుంచి నీటిని తీసేసి మనం ఆరబెట్టుకోకపోతే సమస్యలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైస్ సోదలు ముందు దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఇక పంట వయసుల వారీగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తే, 3 నెలల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి మొక్కలు 3 అడుగుల లోతు నీటిలో మునిగిపోతే పొలం ఎండిన తర్వాత కొత్తగా నాటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక గొర్రుతో మధ్యలో అంతర్కృషి చేసుకొని 20-25 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మొక్కకి 100 గ్రాముల చొప్పున యూరియాని, అలాగే 80 గ్రాముల చొప్పున పొటాషియం వేసుకోమని శాస్త్రవేత్తలు అరటి రైతులకి సిఫార్సు చేస్తున్నారు. ఇక 1 వారం రోజుల వ్యవధిలో 3-4 సార్లు ఆకులు గెల్ల మీద అంతా కూడా పొటాషియం నైట్రేట్ని 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ని కలుపుకొని పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఇక గెలలు గనక 75% పరిపక్వతకు వచ్చినటువంటి కనుక ఉన్నట్లయితే గెలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల లోపు కోసుకోవాలి అని సిఫార్సు చేస్తున్నారు. ఇక మొక్కలు పడిపోకుండా ఉండటం కోసం ఎదురు కర్రలతోటి ఆసరా ఇవ్వాలి అని సిఫార్సు చేస్తున్నారు. ఇక దుంపకుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము ఈ కాపరాక్సి క్లోరైడ్ని 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని ఆ మొదలు చుట్టూ కూడా నేలలో పోసుకోవాలి అని సిఫార్సు చేస్తున్నారు. ఇక ఆకుమచ్చ తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడం కోసం ప్రాపికొనజోల్ అనే మందుని 1 లీటర్కి 1 మిల్లీలీటర్ అక్కన కలుపుకొని 1 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలని వారు సిఫార్సు చేస్తున్నారు. అలాగే మరి కొబ్బరి సంబంధించినటువంటి రైస్ సోదలకి శాస్త్రవేత్తల సిఫార్సులు ఏంటంటే, భారీ వర్షాల వల్ల కొబ్బరిలో సుడులు కుళ్ళు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పొలం నుండి నీటిని బయటికి పంపడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక సమస్యలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే తెగులు సోకినటువంటి చెట్లు కనుక ఉన్నట్లయితే అవి చనిపోయినట్లయితే ముందు వాటిని తగలబెట్టాలి. దాని నుంచి వేరే వాటికి తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చర్య తీసుకోమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఈ పంట మీద తెగుళ్ళు నియంత్రించుకోవడానికి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మొదలలో పోసుకోమని సిఫార్సు చేస్తున్నారు. సిఫార్సు చేసిన మోతాదులో పొటాష్ ఎరువులను ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ పొటాష్ ఎరువును వాడినట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి పంటల్లో తెగుళ్ల వ్యాప్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక జీడి మామిడి తోటల్లో ముఖ్యంగా సిఫార్సులు ఏంటంటే, పాక్షికంగా పడిపోయినటువంటి కొమ్మలను తొలగించి ఆ భాగాల మీద బోర్డో మిశ్రమాన్ని కానీ కాపరాక్సి క్లోరైడ్ కానీ రాయమని సిఫార్సు చేస్తున్నారు. ఇక చిన్న చెట్లైనట్లయితే కనుక అవి మరి పాక్షికంగా వాలినట్లయితే ఆసరా ఇచ్చి మొదల దగ్గర మట్టిని ఎగదోసుకోమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే తర్వాత ఈ మొక్కలు నిలదొక్కోవటానికి 2 వారం వ్యవధిలో 2-3 సార్లు పొటాషియం నైట్రేటు 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం కానీ, లేదా యూరియాని 1 లీటర్కి 20 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం కానీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఈ జీడి మామిడిలో నీటిని బయటికి పంపిన తర్వాత 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి చెట్లకి 500 గ్రాములు యూరియా, 375 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 120 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం కార్బన్డైజింగ్ మందు 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఇవి ముఖ్యంగా పండ్ల తోటలు సాగు చేసేటువంటి రైస్ సోదలకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైస్ సోదలకు అందించేటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు సలహాలు.
1: మీరింతవరకు అధిక వానలు పండ్ల తోటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షం 1 లేదా 2 చోట్ల పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. ఇక కోస్తాంధ్ర, యానం, అలాగే బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల వరకు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. రైతు సోదరులు, మరింత సమాచారం ఈ సాయంత్రం 7:15 ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో. రసాయన రహిత ప్రకృతి పంట ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన

మాట ఈ అంశంపై న్యూట్రిషనిస్ట్ ఉషా గజపతిరాజు గారితో పరిచయం కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. ఇంతటితో పొలం పండ్ల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూతులెవర అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత

0: ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరులేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20,00,000 రూపాయలతోటి ఈ రోడ్ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు

0: తీసుకుంటుందని పేర్కొంటూ,
1: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రం కల్పించాలని 20 లక్ష ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. వినయం ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్ష కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపట్లే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. నిర్వాచనాయోగః పునః ఉక్తవాన్ యత్ సర్వేషాం రాజ్యానాం తథా కేంద్రశాసిత ప్రదేశానాం కృతే నిర్గమితానాం మతదాతృసూచీనాం విశేష గహన సంశోధనస్య SIR ఇత్యస్య నిర్ణయః సర్వసమ్మత్యా స్వీకృతః ఆసీత్. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ వార్తాహర విభాగస్య మహానిదేశకః ఆశీష గోయలః అవదత్ యత్ హ్యః ఆయోగస్య సభా అభవత్ యత్ర ముఖ్య నిర్వాచనాయుక్తః జ్ఞానేశ కుమారః నిర్వాచనాయుక్తః సుఖబీర్ సింహ సంధు వివేక జోషీ చ ఉపస్థితాః ఆసన్. సహ అవదత్ యత్ బిహారతః ఆరభ్య సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ కృతే గతవర్షస్య జూన్ మాసస్య 24వ దినాంకే ప్రసారితస్య SIR ఇత్యస్య ఆదేశః ఆయోగస్య సర్వసమ్మత్యా అనుమోదనేన ప్రసారితా అభవదితి. నిర్వాచనాయోగః అవదత్ యత్ BLO ఇతి బూథస్తరీయ అధికారిణః తేషాం గృహేసు గచ్చంతి యే వర్తమానస్య విశేష గహన సంశోధనస్య SIR ఇత్యస్య సమయే సూచనాః ప్రదత్తవంతః తేషాం ఆవశ్యక పత్రాణి సంగ్రహీతుం. తదనంతరం BLO ఇత్యేతే ECI నెట్ ఇత్యాఖ్యే పటలే ప్రలేఖాన్ ప్రేషయిష్యంతి. భారతం సర్వాన్ పక్షాన్ సంయమం ఆచరితుం కష్టం న్యూనీకర్తుం నాగరికాన్ రక్షణం సునిశ్చేతుం వర్తమాన యుద్ధేషు ఊర్జాయాః వాణిజ్యస్య అవిరామ ప్రవాహం చ సునిశ్చేతుం ఆహూతవాన్. గతరాత్రౌ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాం సంబోధయన్ విదేశమంత్రీ డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ యుద్ధానాం పరిణామాః ప్రత్యక్షతయా యుద్ధే సంలగ్న రాష్ట్రాణాం సమీపేభ్యః బహుదూరం యావత్ అనుభూతాః భవంతి. సహ అవదత్ యద్ వైమనస్యేన వైశ్విక సురక్షా నిరంతరం ప్ర

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఈ రోజు ప్రసారంలో ఏ కార్యక్రమాలు ప్రసారం కాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులోని మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ ప్రసారానికి పునఃప్రసారం 8:00 ఉంటుంది. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందంట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కళగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో వింటారు. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వరల్డ్ టూరిజం డే గురించి తెలుసుకుంటారు. అలాగే భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వెనువెంటనే లేఖావళి కార్యక్రమం ఉంటుంది. పుష్పాంజలి సమాచారం అని తదితర అంశాలుంటాయి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీత అనుసంధాన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 9:35 స్వచ్ఛత హీ సేవ అంటూ క్లీనింగ్ టూరిస్ట్ సైట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ టూరిస్ట్ అనే అంశం పైన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెనువెంటనే మీకు ఎంతో ఇష్టమైన పాటల పల్లకి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 10:00 వార్తావాహిని, 10:30 20వ ఆసియా క్రీడలు 2026 జపాన్లో జరుగుతున్నాయి, వాటి యొక్క తాజా సమాచారం వింటారు. 10:35 ఈ రోజు ఆదివారం కాబట్టి మీ మన్ పసంద్ చేయడానికి ఆప్కీ మన్ పసంద్ కార్యక్రమం హిందీ ఫిల్మ్ సాంగ్స్ వినిపించే ప్రోగ్రాం ప్రసారం కాబోతుంది. 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులోని మాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమానికి పునఃప్రసారం 8:00 ఉంటుంది. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతంలో డాక్టర్ జి సన్యాసమ్మ పాడిన భక్తి గీతాలు వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీపురాణం రవీంద్రుడు. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో విజయనగరం సుందర నందన్ సదన్ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 ప్లేయిన్ తెలుగు హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 మీతో సరదాగా ముచ్చటించేందుకు

0: దాగా కాసేపు కార్యక్రమం ప్రసారం అవుతుంది. 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 5:35 మేమిచ్చే పదాలకి అందంగా మీరు రాసిన కవితలను వినిపించే మా పదం మీ భవం కార్యక్రమం ప్రసారం అవుతుంది. 6:35 స్వచ్ఛత హీ సేవ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వెని వెంటనే మిక్స్డ్ మస్తీ. ఈరోజు సండే కాబట్టి మీకోసం ఫిల్మ్ బేస్డ్ క్విజ్ ఉంటుంది, కాస్త ఫన్ కూడా ఎక్కువ ఉంటుంది. 7:15 ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో రసాయన రహిత ప్రకృతి పంట ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన బాట ఈ అంశంపై న్యూట్రిషనిస్ట్ ఉషా గజపతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి గారు. 7:45 దార్శనిక్ భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో వింటారు. 8:00 మనసులోని మాట కార్యక్రమం వింటారు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈనాటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు. మిగతావి ఏంటో తెలియాలంటే వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 11:00 ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
2: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
1: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మీద గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
3: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और ఇస్కే సాత్ సాత్ 101 గావో కు పూర్ణతయా సే ఆత్మనిర్భర్ బనానే కి దిశా మే అమ్మా నే బహుత్ బడా

0: काम किया है। संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया।
1: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటీ మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వం అని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయి.

0: ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఈ మాస్పు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కళగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో వింటారు.

ఈ మాసపు బాట కొత్త చిగురు తొడిగిందట ఆమని విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కళగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈనాటి ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నెంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
6: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఈ చల్లని ఉదయాన ఎన్నో చక్కనైన విషయాలతో మీకు స్వాగతం చెబుతోంది ఉదయ సమీరాలి కార్యక్రమం. ఈ రోజు ఉదయ సమీరాలి కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెను వెంటనే భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి మరికొన్ని విషయాలు, వెను వెంటనే లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలన్నీ కూడా ఉంటాయి.

అందరి జీవితాల్లో ఉండే దినచర్య, కానీ రోజువారి ఈ బిజీ లైఫ్ నుంచి కాస్త ప్రశాంతత కోసం చాలామంది ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది, వెళ్ళడానికి కూడా సిద్ధమవుతారు. అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త వాళ్ళని కలవడం, ప్రయాణాలు చేయడం, బోల్డ్ అండ్ మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే ఎవరికైనా సరే ఇష్టమే కదా. సో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, సామాన్యుడైనా సరే, ప్రతి ఒక్కరికి ఒక చిన్న విరామం కావాల్సిందే. అప్పుడే ఎటువంటి స్ట్రెస్ లేకుండా మన పనిని ఇంతకు ముందు కంటే డబుల్ ఉత్సాహంతో చేయగలుగుతాం. ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు సమయం కేటాయిస్తూ ఉన్న వాళ్ళు కొద్ది మంది అయితే, మరికొద్ది మంది ఏమో ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ ఇష్టపడతారు, ఇంకొందరేమో ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఎలాంటి వారినైనా సరే వారికి కావాల్సిన ఆనందాన్ని ఇచ్చేది మాత్రం పర్యాటకం. ఎస్, ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ప్రపంచ పర్యాటక సంస్థ పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి ప్రపంచంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించిందనమాట. అదిగో అప్పటి నుంచి ప్రారంభించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాలు ఇదిగో ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున మనం జరుపుకుంటున్నాం. సో కాకపోతే వరల్డ్ టూరిజం డేని ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్తో జరుపుకుంటాం. ఈ సంవత్సరం డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీడిజైన్ టూరిజం అనే థీమ్తో జరుపుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున ఈ ప్రపంచం మొత్తం చుట్టి రాకపోయినా సరే, మీరే ప్రపంచం అనుకున్న మీ కుటుంబంతోనో, మీ ఫ్యామిలీతోనో, మీ ఫ్రెండ్స్తోనో, మీ బంధువులతోనో హ్యాపీగా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్ళి ఆనందంగా గడపరండి.

1.02 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట వింటున్నాం. నేటి మాటలో మన రెండో అంశం, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొన్ని పేర్లు చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతాయి, కానీ కొన్ని పేర్లు మాత్రం ఒక ఆలోచనగా మారిపోతాయి. అలాంటి ఆలోచనకు ప్రతిరూపమే రాజా రామ్మోహన్ రాయ్ గారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు రమాకాంత్, తరిణి దంపతులకు బెంగాలీలో రాయ్ రాథానగర్లో 1872 మే 22 జన్మించారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాలీ, పర్షియన్ అరబిక్, సంస్కృత భాషలను 1507 వరకు కూడా అభ్యసించారంట. భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే సొంతం. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీసాగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశారు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చారు. మహిళలు చదువుకోవాలని వారికి అనుగుణంగా స్త్రీ విద్యను కూడా ప్రోత్సహించారు. ఆంగ్ల విద్యకు కూడా అనుకూలంగా ఉండి మన దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశారు. ద్వారకానాథ్ ఠాగూర్తో కలిసి బ్రహ్మ సమాజ్ స్థాపించారు కూడా. ఈ బ్రహ్మ సమాజం సాంఘిక, వివేచనాత్మక సంస్కరణలకు దారితీసింది. వీటన్నిటి వల్ల రాజా రామ్మోహన్ రాయ్ని బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్య సభ్యుడిగా గుర్తింపు వచ్చింది. ఈయనకి మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ రాజా అనే బిరుదునిచ్చారనమాట. అప్పటి నుంచి రామ్మోహన్ రాయ్ గారు కాస్త రాజా రామ్మోహన్ రాయ్ గారుగా మారింది. ఇవే కాదు, ఆధునిక భారతీయ పితామహుడిగా, పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా, యుగకర్త, ప్రవక్త, భారత పునరుజ్జీవ ఉద్యమ పితామహ అంటూ ఇలాంటి బిరుదులు చాలానున్నాయి. వీటితో పాటుగా మిరాత్ ఉల్ అక్బర్, సంవాద కౌముది, బంగదూత, బ్రాహ్మణ్ సేవధి పత్రికలు కూడా స్థాపించారు ఈయన. అటువంటి భారత స్వాతంత్ర సమరయోధుడు అయిన రాజా రామ్మోహన్ రాయ్ గారు September 27, 1733 ఇంగ్లాండ్లో తన తుదిశ్వాస విడిచారు. నేటి మాట విన్నారు.

0: చేస్తాం.
1: ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. శుభ సంకల్పం చిత్రం నుంచి.

0: నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాలు గారి క్రమంలో ఇప్పుడు లేఖావళి శ్రోతల అభిప్రాయ మాలిక. శ్రోతలకి నమస్కారం.
1: నమస్కారం అండి, లేఖావళి కార్యక్రమానికి స్వాగతం.
0: ఏమిటి ముందు ఏ ఉత్తరం ఉంది?
1: చాలా ఉత్తరాలు వచ్చాయి. ముందుగా మనకి రాసిన వాళ్ళు ఎవరో కంటే వాళ్ళు ఏం రాశారో చూద్దాం. 21/9/2026 మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంతరం శ్రీమతి కొంకిపూడి అనురాధ గారి థ్యాంక్ యూ బామ్మ కథానిక విన్నాం, చాలా బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్నతిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్ వీరందరూ కూడా రాసి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బామ్మ నాటకం విన్నందుకు, మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు.
0: అవును, అదే శ్రీమతి కొంకేపూడి అనురాధ గారిది. ఈ ఉత్తరం రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. సంచాలకులకు సిబ్బందికి నమస్కారాలండి.
1: నమస్కారం.
0: 21వ తేదీ ఈ నెల సోమవారం ఉదయం భక్తిరంజన్ కార్యక్రమంలో శివకీర్తనలు వినిపించారు, చాలా చాలా బాగున్నాయి. ఉదయ సమీరాల శీర్షిక నేటి మాటలో రచయిత, కవి, దేశభక్తుడు గురజాడ అప్పారావు గారి జీవిత విశేషాలు అందిస్తూ వారు రాసిన కన్యాశుల్క నాటక విశేషాలు ఎంతో చక్కగా తెలియజేశారు. వ్యాఖ్యాత గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బామ్మ. కథానిక మాకు బాగా నచ్చింది. కథానికలో వాస్తవికత చోటు చేసుకుంది. ముగింపు బాగుంది. రాసి చదివి వినిపించిన కే అనురాధ గారికి ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత
1: మరొక ఉత్తరం నా దగ్గర ఉంది. అందులో 22/9/2026 మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో సంధ్యారాగం శీర్షికన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఎంతో బాగుందండి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చికిత్సా విధానాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాదు కాలానుగుణంగా మన మెదడులో వచ్చే మార్పులు, కొన్ని యాక్సిడెంట్లు వల్ల తలకి తగిలిన దెబ్బల గురించి, వాటి వలన వచ్చే దుస్థితుల గురించి ఎంతో సైంటిఫిక్గా వివరించారు. వీటితో పాటు వృద్ధాప్యంలో మెదడులోని కణాల పనితనం తగ్గిపోవడం వల్ల సహజంగా వచ్చే మతిమరుపు గురించి కూడా పూర్తి విజ్ఞానాన్ని పొందాము. వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవగతం చేసుకున్నాము. పరిచయకర్త శ్రీ బేత రామసూరి ప్రకాశ్రావు గారికి ఎన్నో విలువైన ప్రశ్నలు అడిగి మంచి ఉపయుక్త సమాధానాలు రాబట్టారు. ధన్యవాదాలు అంటూనే
0: డాక్టర్ గారికి, పరిచయకర్తకి, ప్రసారం చేసిన వారికి అభినందనలు, అభివాదాలు కూడా తెలియజేస్తున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 1:30 ముత్యాల ముంగిళ్ళులో ఆయుర్వేద వైద్యురాలు శ్రీమతి శిరీష గారితో ఏ బృందకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం చాలా బాగుందండి. భారతీయ సనాతన సంప్రదాయంలో ఆయుర్వేద వైద్యానికి ఉన్న ప్రాముఖ్యం ఇవాళ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, అంటే ఆ రోజు, మానవ జీవన శైలి విధానాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వ్యాధులు కోరి కొని తెచ్చుకుంటున్నారు, వాటికి చికిత్స ప్రకృతిలో లభ్యమయ్యే వాటితోటే అన్న విషయాన్ని స్పష్టం చేసినందుకు చాలా ధన్యవాదాలు. పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ గారు రాస్తున్నారు.
1: ఇవన్నీ ఉత్తరాల ద్వారా వచ్చాయి. మనకు వాట్సాప్ ద్వారా కూడా చాలా మెసేజ్లు వచ్చాయి.
0: ఏమిటవి?
1: 7416172999 అనే నెంబర్కి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ రాస్తున్నారు. అందులో మొదటి అభిప్రాయాన్ని రాసి పంపిస్తున్నారు తుమ్మపాలెం నుంచి కె సత్యారావు, కెఎస్ లక్ష్మి. ఆకాశవాణి విశాఖపట్నం వారికి శుభోదయం. 13వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం ప్రసారం చేసిన గుండె జారింది అనే హాస్య నాటిక చాలా బాగుంది, నవ్వే నవ్వనండి, నవ్వలేక ఉండిపోయానండి అంటూ రాస్తూనే
0: ఈ నాటిక మధ్యాహ్నం ప్రసారం చేశాం.
1: ఇక డివి సత్యనారాయణ గారు కూడా వార్తలు చాలా స్పష్టంగా చదువుతున్నారు, వారికి కూడా మా తరపున అభినందనలు తెలియజేయండి అంటూ రాశారు.
0: చాలా చాలా సంతోషం. ఈ మాసం పాట కొత్త చిగురు తొడిగిందట, మనం కాసేపటి కిందటి వరకు కూడా అది వేసాం.

0: అది ఆదివారం 20వ తేదీ ఈ నెల వినిపించినప్పుడు వారు విన్నారు. శ్రీనివాసరావు మాస్టర్ పి పద్మావతి అభిషేక్ నమిత శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. రచయిత ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారు చక్కటి సాహిత్యాన్ని అందించారండి. ఆహ్లాదకరమైన గీతాలను శ్రోతలకు వినిపిస్తూ ఉండండి, ఇవి చాలా బాగున్నాయి. గానం చేసిన వారికి, రచయితలకు, ఆకాశవాణికి, అందరికీ కూడా మా ధన్యవాదాలు అంటున్నారు.
1: ఆ
0: తర్వాత
1: రోజే కాదు, ఈ రోజు కూడా విని ఆనందించారని అనుకుంటున్నామండి శ్రీనివాసరావు గారు. తరువాత రాస్తున్నారు, లేఖావళి కార్యక్రమానికి నమస్కారం. నా పేరు దుద్దుపూడి త్రినాథ స్వామి, గాజువాక కొత్తదిబ్బపాలెం అశోక్ నగర్ నుంచి రాస్తున్నాను. ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2.5 గంటలకు ప్రసారమైన గయోపాఖ్యానం నాటకంలోని పద్యాలను బ్రహ్మశ్రీ టేకి వీరభద్రాచారి గారు ఆలపించగా విన్నాము. పద్యాలన్నీ కూడా శ్రవణానంద భరితమై ఉన్నాయి. ప్రసారం చేసిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానంటూ రాశారు.
0: మధ్యాహ్న పద్యాలు బాగున్నాయని వారి ఆనందం.
1: అవును.
0: రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధ మున్నా ఏలూరు నుండి 23వ తేదీ బుధవారం భక్తిరంజంలో అయ్యప్ప స్వామి భక్తి గీతాలు విని తరించాం. డాక్టర్ కిరణ్మయ్య గారితో బేత రామసూరి ప్రకాశ్రావు గారు కళ్ళకొచ్చే వివిధ సమస్యల గురించి, నివారణ గురించి, అలాగే బీపీ షుగర్ గలవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా అందరికీ తెలియని విషయాన్ని తెలియజేశారు. కథానిక సత్యవాడ సోదరిమణులది వినిపించారు. చదివిన డి శ్రీదేవి గారికి మా కృతజ్ఞతలు, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత
1: అదే రోజు, ఆ బుధవారం రోజునే ఉదయప్రాసారంలో దేశభక్తి గీతం శ్రీ ఆచార్య తిరుమల గారి రచనా సారథ్యంలో, వల్లూరి సుధీర్ కుమార్ గారి సంగీత నిర్దేశంలో జయ భారతి జనయిత్రికి వందనాలు ప్రాచీన సాహితీ విలువలతో కూడితో ఉండండి అంటూ రాస్తున్నారన్నమాట. వీరే అదే రోజున ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో నేత్ర సమస్యల గురించి కిరణ్మయ్య గారితో బేతా రామసూర్య ప్రకాశరావు గారు జరిపిన పరిచయం ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి. అనంతరం సత్యవాడ సోదరిమణుల రచనలో శ్రీదేవి గారు ప్రేమజీవుల కథానిక, ప్రేమజీవులు కాదండి, ప్రేమ దివ్యులు, అది చక్కగా చదివి వినిపించారు అంటూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర వారికి థ్యాంక్స్ అంటూ పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం చీపురుపల్లి విజయనగరం జిల్లా నుంచి రాసి పంపిస్తున్నారు.
0: సత్యవాడ సోదరీమణులే రాస్తున్న ఉత్తరం. తిరుమల బ్రహ్మోత్సవాలు 9 రోజులు ప్రత్యక్ష వ్యాఖ్యానం వినిపించారు. వ్యాఖ్యాతలు అందరూ కూడా కళ్ళకు కట్టినట్టుగా వినిపించారు. మేము హాయిగా విన్నాం. ఇలాంటి వాటి గురించి చెప్పినటువంటి పండితోత్తములకు, ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు. అలాగే 25వ తేదీ మధురిమలో ఎస్పీ బాలు గురించి మాట్లాడుతూ బాగా చెప్పారు,
1: ఎవరంట?
0: చాలా ధన్యవాదాలు అంటున్నారు. అయితే 25వ తేదీ మధురిమలో ప్రసారమైనది సిగ్గు అనే అంశం మీద పాటలు. మధ్య మధ్యలో ఒక రెండు బాలు గారి పాటలు కూడా వారు విని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేసపు వాణిపాలెం శివ టైలర్స్ వారు.
1: ఓకే. అదే రోజు, అదే శుక్రవారం రోజున ఉదయం మధురిమలో అఖిల్ గారు తెచ్చిన 5 పాటలు కూడా చాలా బాగున్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చాలా బాగా చెప్పారు అఖిల్ గారు అంటూ, కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, ఎన్ఏడి, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం నుంచి రాసి పంపించారు.
0: ఆ కార్యక్రమం చాలా బాగుంది, మేమందరం కూడా ఆనందించాము అని డైలీ కాలర్ రమణ సీతమ్మ నాగులపల్లి నుండి రాస్తున్నారు.
1: మరొక వాట్సాప్ లేఖావళిలో వచ్చిన ఉత్తరం ఏంటంటే, లేఖావళికి శుభోదయం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర డైరెక్టర్ గారికి ముందుగా మా నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలు అండి మీకు కూడా. మన ఎఫ్ఎం రెయిన్బో 102 అలాగే 927 కిలోహెర్ట్స్ ద్వారా మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు అద్భుతంగా బాగుంటున్నాయి. ఇందులో భాగమే ఈరోజు మధురిమ, అంటే ఈ రోజు అంటే 25వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు మీరు ప్రసారం చేసిన మధురిమలో పాటల ఎంపిక చాలా బాగున్నాయి. కేవలం బాలసుబ్రహ్మణ్యం గారి గళంతో కూడిన పాటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటలు ఎంపిక చేసిన మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ, ఈ తరహాలోనే నెలలో 2-3 సార్లు మీరు ప్రసారం చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు విన్నవారికి ఎంతో ఆహ్లాదభరితంగా ఆనందదాయకంగా ఉంటాయని భావిస్తున్నామంటూ వారి అభిప్రాయాన్ని రాసి పంపించారు విశాఖపట్నం నుంచి దైవపు గోపాలరావు గారు.
0: ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఏకచిత్ర గానంలో శివ చిత్రగీతాలు, దానికి సంబంధించిన విశేషాలు అఖిల్ గారు చక్కగా వినిపించారు. ఎఫ్ఎంలో చాలా బాగున్నాయి, ఇలాగే కొనసాగించండి అంటూ లేఖలు రాశారు. లేఖావళి కార్యక్రమం అందించాము. మరి కార్యక్రమాల మీద స్పందనకి వాట్సాప్ నంబర్ ఏమిటి?
1: 7416172999 అనే నెంబర్. ఈ నెంబర్కి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని రాసి, వాళ్ళు ఏ కార్యక్రమం ఎంత బాగా నచ్చిందో, వాళ్ళు ప్రేమగా

0: అదంతా కూడా రాసి పంపిస్తే వచ్చే లేఖ వల్ల మనం ఎలాగ చదువుతాం?
1: 7461 6 1 7 2 9 9 9 ఇది వాట్సాప్ నంబరు. ఈమెయిల్ airpcvsp@gmail.com. మరి తపాలా చిరునామా, లేఖావళి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం కోడలి, 5300003. ఈ చిరునామాకి, ఆ వాట్సాప్ నెంబర్కి, మధ్యలో చెప్పిన ఈమెయిల్కి తప్పకుండా మీ మీ స్పందనల్ని అందించండి. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే లేఖావళిలో మనం వాటి గురించి చర్చించుకుందాం, అందించుకుందాం, ఆనందించుకుందాం. అంతవరకు నమస్కారాలతో.
0: నమస్కారం అండి.
1: సెలవు. ఉదయ సమీరాల్లో లేఖావళి విన్నారు. పుష్పాంజలి కరుణామయుడి చిత్రం నుండి వీర రామకృష్ణ బృందం గానం.

ఉదయ సమీరాళి కార్యక్రమంలో పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటున్నాం. తరువాత అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్, రేణుక పాడిన పాట వింటారు.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటున్నారు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వెను వెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం. మనసులోని మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈ కార్యక్రమం పునఃప్రసారం 8:00 అవుతుంది. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
1: చిత్రావతి నది పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ధర్మవరంలో మెగా జాబ్ మేళా, జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్రావతి నది పునరుజ్జీవనంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో పూడికతీత, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాలను అభివృద్ధి చేయటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నీటిపారుదల, ప్రజారోగ్యం, పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు, ఇంజనీరులు పరిశీలనలో పాల్గొన్నారు. మూడు శాఖలకు పనుల నిర్వహణ, నీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు అందజేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, మౌలిక వస్తుల రంగాలకు చెందిన 135 పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా ద్వారా 1126 మందికి ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆయన నల్లచెరువు, కదిరి, ముదిగుబ్బ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గిరిజనుల నుంచి ప్రత్యక్షంగా గ్రీవెన్సెస్ స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో తాగునీటి సమస్యపై విద్యార్థులు, స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సొల్ల బొజ్జిరెడ్డి సూచించారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. బోర్లు, నీటి వనరుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పరిశీలించి ప్రారంభించారు. 17-18 వార్డుల్లో 35 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను పరిశీలించారు. ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త చెరువులో తాత్కాలిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేయటమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. జడ్పీ కార్యాలయం గ్రామీణాభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెనుకొండ డివిజన్లోని మవాటూరు, నాగళూరు గ్రామాల్లో జేసీ మౌర్య భరద్వాజ్ భూముల రీసర్వేను పరిశీలించారు. రీసర్వేలో ఉమ్మడి ఎల్పీఎంల విభజన, పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు. డిజిటల్ భూ రికార్డులను పక్కాగా సవరించాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి భూహక్కులు, ఖాతాల విభజనలు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేను వేగవంతం చేసి సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రైతులు, అధికారులకు సహకరించాలని కోరారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సెప్టెంబర్ నెల సమాచార లేఖను విన్నారు.

0: రచన ప్రతిమా ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా అంబోరుహ రంజని రాగం ఆదితాళం, శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.

తరువాత శ్రీ గణేశాత్పరం, వీణావాదిని రాగం, ఖండచాపుతాళం, ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి.

తరువాత కోరిన వరము, రామప్రియ రాగంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కీర్తన, రూపకతాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కలిగియుంటే కదా, కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.

0: సజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో కామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరడం మాలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, సంబరాలు జరుగుతున్నాయి, సంబరాలు జరుగుతున్నాయి. ఏ సంబరాలు అనుకుంటున్నారా? స్వచ్ఛత హి సేవ సంబరాలు జరుగుతున్నాయి కదా. సో అందులో భాగంగానే మనం మాట్లాడేసుకుందాం క్లీనింగ్ టూరిస్ట్ సైట్స్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ టూరిస్ట్ అనే టాపిక్ పైన. ఈ ప్రకృతి అనేది మనకి ఎనలేని ఆనందాలకి, అందమైన ప్రదేశాలకి చిరునామా కదా. మన చుట్టూ కనిపించే కొండలు కావచ్చు, సముద్ర తీరాలు కావచ్చు, అందమైన జలపాతాలు కావచ్చు, అంతకు మించిన చారిత్రక కట్టడాలు, పచ్చని అడవులు, ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు. మన కుటుంబంతోనో, స్నేహితులతోనో, బంధువులతోనో ఆనందంగా గడపడానికి పర్యాటక ప్రాంతాలకు వెళ్తాం. ఆ ప్రదేశాల్లో మనకి కావలసిన ఆనందాన్ని అందిస్తాయి, మన బంధాలని మరింత బలోపేతం చేస్తాయి. అలా మన జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలని, ఆనందమైన క్షణాలని ఇచ్చిన పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి మనం చేస్తున్నది ఏంటి ఒకసారి ఆలోచించండి. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, టిష్యూ పేపర్స్, ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటున్నాం అన్నమాట. సో అందమైన ప్రదేశాన్ని కాస్త చెత్త కుప్పలాగా మార్చేస్తున్నాం. అస్సలు ఇది మంచిది కాదు. సో కొంచెం ఆలోచిద్దాం. ప్రకృతి మనం ఆస్వాదించాల్సిన అందమైన వారసత్వాన్ని, చిన్న విషయాన్ని ఎందుకో మర్చిపోతున్నాం. అందుకే ఈసారి మనం టూరిస్ట్గా ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే చిన్న చిన్న ఈ టిప్స్ని ఫాలో అవుదాం. అందులో మొదటిది, నేను పడేసిన చెత్తను ఎవరో ఒకరు వచ్చి శుభ్రం చేస్తారులే అనే ఆలోచనని ముందు వదిలేద్దాం, ఓకేనా? సో మన దగ్గర ఉన్న చెత్తని డస్ట్బిన్లో వేద్దాం. ఒకవేళ డస్ట్బిన్ కానీ కనిపించలేదు అనుకోండి, మనతో పాటే మన బ్యాగ్లో క్యారీ చేసి ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అక్కడ డస్ట్బిన్లో వేసేలా చేద్దాం, ఓకేనా? ఇంకా రెండోది, మన ట్రిప్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు కూడా తగ్గించేద్దాం. దీనికి బదులుగా రీయూజబుల్ వాటర్ బాటిల్స్, ఒక చిన్న క్లాత్ బ్యాగ్ తీసుకెళ్దాం. సో జపాన్లో ఇలాగే చేస్తారంట. సో ఇవి కూడా మా ప్రకృతి మనకిచ్చిన బహుమతులే కాబట్టి మనం కూడా ఇలాగే ట్రై చేద్దాం. అండ్ ముచ్చటగా మూడోది, ప్రకృతి ప్రదేశాల్లో చెట్లు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా మన పర్యావరణం అనే ఇంట్లో, అవి కూడా మన కుటుంబమే కదా. కాబట్టి వాటికి హాని కలిగించకుండా మన కుటుంబ సభ్యులకి ఏదైనా సరే ఆపద వస్తే ఎలా అయితే ఆదుకుంటామో అదేవిధంగా చెట్లు, మొక్కలు, జంతువుల్ని కూడా మనం కాపాడుకుందాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, పర్యావరణం అనే కుటుంబాన్ని. అండ్ చెప్పడం మర్చిపోయిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చారిత్రక కట్టడాలు, చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఏం చేస్తుంటామంటే పేర్లు రాసేస్తాం, గీతలు పెట్టేస్తారనమాట. మనలో చాలామంది ఇది ఫన్ అనుకుంటాం, కానీ ఇది అసలు ఫన్ మాత్రం కానే కాదు. ఎందుకంటే మన తర్వాత అక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం పాడు చేస్తున్నట్టు అవుతుంది కదా. సో ఒకసారి ఆలోచించండి ఇది కూడానా. అండ్ చివరిగా, ఒక మంచి టూరిస్ట్ ఎప్పుడు కూడా తను చూసిన ప్రదేశం గురించి గొప్పగా చెప్పుకోవడమే కాదు, తను వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రదేశం గొప్పగా ఉండేలా చూసుకుంటారనమాట. సో మనందరం కూడా మంచి టూరిస్ట్గానే మారిపోదాం. ఎందుకంటే మనం వెళ్ళిన దగ్గర అక్కడున్న ఆనందాలని ఆస్వాదిద్దామే తప్ప, అక్కడున్న ఆస్వాదించే వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ అనుభవాన్ని అయితే మాత్రం ఎప్పటికీ పాడు చేయొద్దు. అందుకే మనందరం పర్యాటకాన్ని, ప్రదేశాన్ని ఆస్వాదిద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం, చెత్తను వీలైనంత వరకు తగ్గిద్దాం, పరిశుభ్రతను పెంచిద్దాం, స్వచ్ఛ భారత్ నిర్మిద్దాం.

0: ఆలకించు వాడు నిజుగా అందరికి పంచు. ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అంటే మీరు అందరూ వెయిట్ చేస్తున్న సండే వచ్చేసింది. సండే స్పెషల్ పాటల పల్లకి కూడా వచ్చేసింది. సో సండే అంటేనే చాలాని ప్లానింగ్స్ చేసే ఉంటారు, షాపింగ్, మూవీ, పార్క్స్, బీచ్, ఇలా చాలా. సో అందులో ఈరోజు వరల్డ్ టూరిస్ట్ డే డే కాబట్టి అన్ని ప్లేసెస్ ఎంట్రీ ఫీజు కూడా లేకుండా హ్యాపీగా వెళ్ళి విజిట్ చేసేయచ్చు, కాబట్టి ప్లానింగ్స్ ఇంకా ఎక్కువయ్యే ఉంటాయి. సో అన్ని ప్లేసెస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ ఎంజాయ్ చేయాలంటే ఎనర్జీ కావాలి కదా, అందుకే మీకు ఎనర్జీ అందించే మీ ఫేవరెట్ సాంగ్స్ని పాటల పల్లకిలో వినండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసు కదా, వెంటనే మీ మొబైల్ నుండి వాట్సాప్ ఓపెన్ చేసి 6304767436 అనే నెంబర్కి ఒక్క మెసేజ్ పంపించండి. మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు, ప్రాంతం టైప్ చేసి ఫాస్ట్గా పంపించండి. అండ్ ఈ టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడెక్కడ విజిట్ చేయొచ్చు అవి కూడా మాట్లాడేసుకుందాం పాటల పల్లికిలో. సో ఇప్పుడు మీ అందరికోసం నేను వినిపించబోయే పాట బంగారు మూవీ నుంచి టిప్పు అండ్ మాణిక వినియోగం పాడిన సూపర్ హిట్ ట్రాక్ వినిపించబోతున్నా. విన్ టు ఎంజాయ్ చేయండి 102 FM రెయిన్బో సాగరిక పాటల పల్లికిలో.
1: మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, గుమ్ము దులిపేస్తాడో.

0: ఎస్ మరి ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ అయిన పాటల పల్లకిలో ఒక చిన్న బ్రేక్ తీసేసుకుందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఎస్ మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగర్. కాయలరించ కేరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు రైట్ నౌ పాటలు పల్లికి ప్రోగ్రామ్ లో మీరు కోరిన పాటలు వింటూ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాం. మరి ఫస్ట్ సాంగ్ ఎవరు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ చేశారో దానికంటే ముందు, మరి ఈరోజు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు ఎంట్రీ ఫీజు లేకుండా, అంటే మన వైజాగ్ లో సెంట్రల్ పార్క్ వెళ్ళొచ్చు, కైలాసగిరికి వెళ్ళొచ్చు, అండ్ తెలుగు మ్యూజియంకి వెళ్ళొచ్చు, సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళొచ్చు, అండ్ సీ హారియర్ మ్యూజియంకి వెళ్ళొచ్చు, తొట్లకొండ మ్యూజియం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా విజిట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ రిక్వెస్ట్ ఎవరు ఎక్కడి నుంచి అనేది చూసేద్దాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, అఖిల్ అంటూ మెసేజ్ పంపించారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. అండ్ వీరు అడుగుతున్న సాంగ్ ఏ మూవీ నుంచి అంటే ఏ మూవీ అనుకుంటున్నారు?

సో పాడలిపల్లికి జర్నీ స్టార్ట్ అయింది కదా, సో ఈ జర్నీలో జర్నీ మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. జై శర్వానంద్, అంజలి, అనన్య వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీకి సి సత్య మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మీకోసం చిట్టి చిట్టి పులకింత అంటూ ఈ మ్యూజికల్ ట్రాక్ వినిపించబోతున్నాను. సత్య హరిణి పాడిన ఈ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. ఓన్స్ రెజు ఎఫ్ఎం బ్రెయిన్ వాస్ సాగరికలో.

0: ఎస్, మన మ్యూజికల్ జర్నీ పాటల పల్లికిలో జర్నీ మూవీ నుంచి సాంగ్ వింటూ ఎంజాయ్ చేశారు. మన నెక్స్ట్ సాంగ్ కూడా వినడానికి మీరు రెడీగా ఉన్నారని నాకు అర్థమైంది. అందుకోసం మీకోసం ఒక మంచి మెలోడీ సాంగ్ వినిపించబోతున్నాను. మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. వీరు అడిగిన సాంగ్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి రిక్వెస్ట్ అడిగారు. సో తప్పకుండా మీకోసం వినిపించేస్తా. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రీ మూవీ నుంచి మీరు అడిగిన సాంగ్ నందనందన అనే సాంగ్ అడిగారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాట సిద్ శ్రీరామ్ వాయిస్ లో వినిపిస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.
1: అరే తలుపునంత కిసి కాదు.
2: చూసుకుంటానన్నానా?

S102 FM రెయిన్బో సాగరిక వాటలపల్లికిలో నెక్స్ట్ మనందరం కూడా వినబోతున్న ఆ సాంగ్. ఏ మూవీ నుంచి ఏమైనా గెస్ట్ చేస్తారా? వద్దు వద్దు, ఈ సండే కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి. గెస్ట్లు ఏవి ఎందుకు, మనకి ఎక్స్ట్రాగా వర్క్ చెప్పకూడదు అనమాట మన బ్రెయిన్కి. సో ఈరోజు కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ మీ అందరి కోసం నేను వినిపించబోయే పాట కేఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట అల్లరి ప్రియుడు మూవీ నుంచి ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో వినిపించబోతున్నాను. మరి వినిపించేస్తావు సరే, మరి ఈ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు అడిగారు అని అడగొచ్చు. మీరు మీరు అడగక ముందు నేనే చెప్పేస్తా. సో ఈ సాంగ్ మా కోసం ఎనీ బర్త్డే సాంగ్ వినిపించండి అంటూ శిరీష, శ్రీనివాస్, మోక్ష, గౌతమ్ నాయుడు తోట విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఈ రోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా తరఫున అండ్ మన ఎఫ్ఎం రెయిన్బో తరఫున కూడా విషెస్ తెలిపేస్తూ మరి ఈ పాటను మీ అందరి కోసం వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి.

0: మరికొన్ని పాటలు పాటల పల్లికిలో 10:15 నుంచి వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 10:00 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ఫీచర్ చిత్రాలు, నాన్ ఫీచర్ చిత్రాలు

0: సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులు, సాంకేతిక నిపుణుల చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాలనటుడు విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్దేవ్, ఉత్తమ సంభాషణల విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకి అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
1: और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को స్వాధీన భారత్ కి ఏకతా కే శిల్పకార్ లౌహ పురుష్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వయం ఆశీర్వాద్ దే రహే.
2: ఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవం 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ప్రారంభించారు. నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నీటి నిర్వహణ సవాళ్ల పరిష్కారానికి అన్ని వర్గాల మధ్య సహకారం, సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జలవనరుల సుస్థిరత, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు సమగ్రంగా అమలు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
3: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: గుజరాత్లోని వడోదరాలో మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొని ప్రసంగించారు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని అన్నారు. విద్యను దేశానికి, సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. సాంకేతిక పరివర్తనతో పాటు అనేక సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ రంగాల సమన్వయంతో కూడిన విధానం అవసరమని ఆమె అన్నారు. విద్యతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి గురు శుక్రవారం ప్రసంగించారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు, నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. సేవా పరమో ధర్మ, సేవయే అత్యున్నత ధర్మం అనే భావనను మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
4: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, కిత్నే హీ ఊంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: ఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుండి

0: ఏర్పడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ 2026-29 నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.
1: సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం తదుపరి దశపై టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వామ్యులతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 స్వయం సేవా వేదికపై కూడా ఆయన సమీక్షించారు. సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో విస్తరించేందుకు వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
0: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాలలో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరుదేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
1: నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో 1000కు పైగా ఔషధాల ప్రతికూల ప్రభావాల పర్యవేక్షణ కేంద్రాల సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రత డేటాబేస్ కు భారతదేశం ఫార్మా కోవిజిలెన్స్ సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుందని అనుప్రియా పటేల్ తెలిపారు.
0: మహారాష్ట్రలోని నాగ్పూర్లో 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పాల్గొని ప్రసంగిస్తూ, ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని అన్నారు. సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచినిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
3: హమారే ఆయుష్ మంత్రాలయ నే జో థీమ్ చునీ హే ఓ హే బెహతర్ కల్ కే లియే ఆయుర్వేద్, యానీ కి అగర్ బుఢాపే మే భీ అగర్ హమ్ అచ్చా స్వాస్థ్య రఖనా చాహతే హై, జిందగీ హమ్ వహాన్ పర్ జీనా చాహతే హై, తో అభీ సే ఆయుర్వేద ఔర్ ఆయుష్ కో యోగా కో అప్నాయియే. ఔర్ ఇస్కా జో ఆయోజన్ హై హమారా యే 23 సితంబర్ కా, యే సాల్ హమ్ మహారాష్ట్ర కే నాగ్పూర్ మే ఇస్కో హమ్ మనా రహే హై.
1: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరలలో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
0: ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం తదుపరి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో మంగళవారం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా

0: ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని విస్తరించడంలో ఉడాన్ పథకం కీలకమైందని అన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లపాటు పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలీప్యాడ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే దశలో 4 కోట్ల మంది ప్రయాణికులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుందని తెలియజేస్తూ,
1: as we have done MOUs with the state for implementation of the next phase of Udaan, we have extended it for 10 more years, taking some observations from the earlier Udaan. One of the most important objective for us through this MOUs is to go on a challenge mode for the construction of airports. Rather than taking all the airports at once, we have created a system where the most important ones, the priority ones, they get to be done first, and not only in terms of airports, but we also have to create helipads across the country, and this is a great advantage for northeastern states, island states. We have a target of 200 which we want to spread across the country so that the helicopter operations also can move forward.
2: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకే చోట చేర్చుతుందన్నారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. 2047 వికసిత భారత లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు, విధానాల్లో స్థిరత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని, రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే మరిన్ని పారిశ్రామిక అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా సంక్రాంతి చిత్రానికి కార్తీక్ చిత్ర పాడిన పాట, రచన పోతుల రవికిరణ్, సంగీతం ఎస్ఐ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించుకుంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద.
4: మీరింతవరకు వార్తావాహిని కార్యక్రమం విన్నారు.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు రైట్ నౌ పాటలు పల్లికి ప్రోగ్రామ్ లో కొనసాగిపోతూ ఉన్నాం. నెక్స్ట్ మనందరూ కూడా వినబోయే పాట ఏ మూవీ నుంచి అనుకుంటున్నారా? జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రోహిత్ అండ్ అనితా పాటిల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ 2002 వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఈ మూవీకి వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రతి సాంగ్ కూడా ఎనర్జెటిక్ గా చాలా చాలా చాలా బాగుంటుంది. సో అందుకే అలాంటి ఆ మూవీలో నుంచి మా కోసం ఏదైనా ఒక సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి అనంత్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి మహేష్ గారు అడుగుతున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ సూపర్ ట్రాక్ వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరికా.

వినిపోయే పాట ఆర్పి పట్నాయక్ మ్యూజికల్ మ్యాజిక్ వచ్చింది. కులశేఖర్ లిరిక్స్ అందించిన ఇంతకీ మూవీ ఏంటి అని అనుకుంటున్నారా? తేజ డైరెక్ట్ చేసినటువంటి జయం మూవీ నుంచి మా కోసం రాను రాను అంటూనే చిన్నదో అంటూ తేజ ఉషా ఆర్పి పట్నాయక్ పాడిన ఈ పాటని మా కోసం వినిపించండి పాటల పలికిలో. మన లిజనర్స్ అందరికీ కూడా ఈ సండేని ఫన్ డేగా మార్చేయండి, ఈ పాట వినిపిస్తూ అంటూ రిక్వెస్ట్ పంపించిన వాళ్ళు అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి కార్తీక్, నిరీష, నిర్మల, మంగరత్నం, నాగేశ్వరరావు వీరందరూ కూడా అడుగుతున్నారు. తప్పకుండా మీతో పాటుగా మన రెయిన్బో ఫ్యామిలీ మొత్తం కోసం ఈ పాటను వినిపిస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరిక పాటల పల్లకి.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అహరాయే.

0: పలికలు కాస్తావా
1: అంటూ స్టార్ట్ అయిన ఈ సాంగ్ మాకోసం పాటల పలికలో వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి కోనసీమ జిల్లా నుంచి ఆకలి నారాయణరావు, నాగలక్ష్మి, జోషిత, శివసూర్య, శ్రీమల్లి వీరందరూ కూడా అడుగుతున్నారు. మరి వీరితో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా పాటల పలికిలో ఆఖరిగా మీకోసం ఈ పాటను వినిపించబోతున్నారు. రమణ గోగుల మ్యూజిక్ కంపోజిషన్ లో శంకర్ మహదేవ్ నందిత పాడిన ఈ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 10:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 జపాన్ లో జరుగుతున్నాయి. తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
3: స్వాగత హై ఆప్ సబ్ కా ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ మే మై హూ మహమ్మద్ షాహిద్ ఆజ్మీ ఔర్ మేరే సాథ్ హై విదుషి వత్స్ సే. తో చలియే ఇస్ ఘంటే కి అప్డేట్ కి శురువాత్ కర్తే హం. సబ్సే పెహలే బాత్ కర్తే బాక్సింగ్ సే. బాక్సింగ్ సే భారత్ కే లియే బేహద్ అచ్చీ ఖబర్ ఆయీ హై. ఏషియాయి ఖేలో మే కామన్వెల్త్ గేమ్స్ కే చాంపియన్ అంకుష్ पंघाल ने पुरुषों के 80 किलोग्राम वर्ग के क्वार्टर फाइनल में शानदार जीत दर्ज करते हुए भारत का पहला बॉक्सिंग पदक पक्का कर लिया है. अंकुश ने ताजिकिस्तान के नजरुक सलीमो को 5-0 के सर्वसम्मत निर्णय से हराकर सेमीफाइनल में जगह बना ली है. अंकुश ने मुकाबले के दौरान शुरू से ही आक्रामक और नियंत्रित बॉक्सिंग का प्रदर्शन किया और 5 जजों ने उनके पक्ष में फैसला सुनाया. इस जीत के साथ ही अंकुश ने एशियाई खेलों में भारत के लिए बॉक्सिंग का पहला पदक सुनिश्चित कर दिया है. अब सेमीफाइनल

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వెన్ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులోని మాట వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఈ కార్యక్రమం పునఃప్రసారం ఈ రాత్రి 8 గంటలకు ఉంటుంది.
1: ये आकाशवाणी दिल्ली है, कृपया हमारे विशेष कार्यक्रम की प्रतीक्षा कीजिए. ये आकाशवाणी है.
2: श्रीमद् भगवद गीता में कहा गया है, यदि व्यक्ति की बुद्धि शुद्ध हो तो अक्सर छोटे छोटे कर्मों की नैतिक योग्यता भी बड़े बड़े कर्म कर डालने में समर्थ होती है. बुद्धि तो एक तलवार के समान है. जीवन में जो कुछ भी इंसान के सामने आता है उसकी काट छांट करना ही बुद्धि का काम है. इसके विपरीत जब बुद्धि शुद्ध ना हो तब किसी कर्म की नैतिक योग्यता का ज्ञान मनुष्य को नहीं हो सकता. इस तरह बुद्धि के अभाव में अच्छा कार्य भी बुरा बन सकता है.
3: The best of entertainment, information, education अब आपके एक उंगली के इशारे पर. कहीं भी कभी भी रहे हरदम अपडेट. आज ही डाउनलोड करें आकाशवाणी का न्यूज ऑन एयर.

0: దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదయ్యింది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన

మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం.

మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు, అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన 2 అక్టోబర్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒక చోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు

ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడమొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 1,000,000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో
వ్యాప్తి చేస్తూనే ఉన్నారు.

మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001 భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003 దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003 మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ఓడి ఓపి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక

బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ఓడిఓపీ కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడ్ యనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడ్ యనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి
ఫ్రాఫిక్.

0: నెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మధుమంజరి తెలుగు సినిమా పాటల్లో మనం మొదటిగా వినబోయే పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో చిరంజీవి, రేవతి, రాధ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన లంకేశ్వరుడు చిత్రం నుంచి రాజ్ కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట వింటారు.

మధుమంజరి తెలుగు సినిమా పాటల్లో నెక్స్ట్ మనం వినబోయే పాట ఎస్జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అండ్ భూమికా చావ్లా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో 2001 లో వచ్చిన ఖుషి మూవీ నుంచి ఓ దిల్ కు షయ సాంగ్ వినబోతున్నాం. మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ మూవీలో పాటలన్నీ కూడా బాగుంటాయి, బట్ మీకోసం నేను వినిపించబోయే పాట అమ్మాయి సన్నగా అంటూ ఉదిత్ నారాయణ్ కవిత కృష్ణమూర్తి పాడిన ఈ సూపర్ ట్రాక్ చంద్రబోస్ సాహిత్యంతో విన్ టు ఎంజాయ్ చేయండి 102 FM రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆడరించి కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నెక్స్ట్ వినబోతున్న పాట శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున, అక్కినేని అండ్ త్రిష, మమత మోహన్ దాస్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన 2008 లో వచ్చింది కింగ్ మూవీ. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మీకోసం నేను వినిపించబోయే పాట ఏ పాట ఉంటుంది, గెస్ చేస్తారా? మీరు ఎందుకులేండి గెస్ట్ చేయడం, కానీ నేనే చెప్పేస్తాను. నువ్వు రెడీ, నేను రెడీ అనే పాటను వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉంటే వినిపించేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి. వింటున్న పాట శంకర్ మహాదేవన్, గోపిక, పూర్ణిమ, ప్రియమణి క్యామియో అపిరెన్స్ గా కనిపించిన ఈ పాటలో వింటూ ఎంజాయ్ చేయడానికి రామజోగ శాస్త్రి ఈ సాహిత్యాన్ని అందించారు.

సో ఇది ఇవాళ మధుమంజరి కార్యక్రమం. ఇంతటితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగర్ గా వింటున్నారు. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ

0: సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: యువాఓ నే ఖుద్ భీ నషే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ హై ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ హై. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. యే అభియాన్ 100 సప్తాహ్ తక్ చలేగా. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై. ఎన్ఎస్ఎస్ సే జుడే హమారే యువా భీ ఇస్కా హిస్సా హై.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ది చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట్ర విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈ రోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచి నగోయాలో జరుగుతుంది.

0: ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకం నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు భక్తి సంగీతం వింటారు. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ జి సన్యాసమ్మ పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా వినండి రామభద్రారారా ఆనంద భైరవి రాగం ఆదితాళం శ్రీరామదాస్ కీర్తన.

భక్తి సంగీతంలో తరువాతిగా వినండి, పాహి పాహి జగన్మోహన కృష్ణ, కేదారి రాగం, ఆదితాళం, శ్రీనారాయణ తీర్థ తరంగం.

భక్తి సంగీతంలో డాక్టర్ జి సన్యాసమ్మ పాడిన భక్తి గీతాలు వింటున్నారు. ఇక చివరిగా వినండి, ఎనకొల తిలక అభేరి రాగం ఆదితాళం శ్రీరామదాసు వారి కీర్తన.

మీరింతవరకు భక్తి సంగీతంలో డాక్టర్ జి సన్యాసమ్మ పాడిన భక్తి గీతాలు విన్నారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ఇంతటితో భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు విందాం. ముందుగా ఏ మూవీ నుంచి విందాం? ముకుందా మూవీ నుంచి విందాం. కేఎస్ చిత్ర వాయిస్లో

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించ కేరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు తెలుగు సినిమా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఈ సండే అంటేనే కాస్త హుషారు జోరు ఉంటుంది, మరి ఆఫ్టర్నూన్ అయ్యిందంటే చాలు కొంచెం బద్దకం కూడా వస్తుంది. మరి బద్దకు మొత్తం పోవాలి అంటే ఎనర్జెటిక్ సాంగ్స్ వినేయాలి. సో నెక్స్ట్ అలాంటి ఎనర్జెటిక్ సాంగ్ వినిపించబోతున్నాను వీరా మూవీ నుంచి. మీకోసం రాబోతున్నటువంటి ఆ సాంగ్ రమ్య ఎన్ఎస్కే పాడారు, రామజోగి శాస్త్రి సాహిత్యం అందించారు, ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వస్తోంది. ఎక్కడెక్కడున్నాడో అనే సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి.

102 FM రెయిన్బో సాగర్ కళ ఫిల్మ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. లైఫ్ లో మనం చేసే ప్రతి చిన్న తప్పుకి కూడా, మనం తీసుకునే ప్రతి రాంగ్ డిసిషన్స్ కి కూడా ఎక్కడో ఒక చోట అకౌంట్ సెటిల్ అవుతుంది అంటారు కదా. ఎస్, మరి కర్మ ఈజ్ ఎ బూమ్ రంగ్ అంటారు. మరి ఈ కాన్సెప్ట్ టాలీవుడ్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ మిస్టర్ థ్రిల్లర్ మూవీ యూ టర్న్. సమంత లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అసలు పాటలు లేకపోయినా సరే థియేటర్స్ లో విపరీతమైన హైప్ తెచ్చిన ఒకే ఒకే ప్రమోషనల్ సాంగ్ రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ది కర్మ థీమ్ అనే సాంగ్. సో శ్రీ సాయి కిరణ్ అందించిన లిరిక్స్, అనిరుద్ధ్ బేస్ వాయిస్ అండ్ బీట్స్, అబ్బబ్బా వింటుంటేనే ఒంట్లో తెలియకుండానే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. మరి ఈ సాంగ్ కి లాంగ్ డ్రైవ్ లో కానీ లేదా సిటీ ట్రాఫిక్ లో కానీ మన 102 FM వింటూ అలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. మరి ఆ కిక్ ని మీకోసం ప్రజెంట్ చేయడం కోసం ఇప్పుడు ఆ పాటని మీ అందరి కోసం వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు అని అనుకుంటున్నా, ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

102 FM రెయిన్బో సాగరికలో ఫిల్మ్ సాంగ్స్ వింటూ వైబ్ అవుతున్నారు. మరి ఈ వరల్డ్ టూరిజం డే రోజు మరి మీరు కూడా ఎక్కడ దగ్గర ప్లాన్ చేసే ఉంటారు కదా, ఈ ప్లాన్ లో అలా ట్రావెలింగ్ లో ఉంటారు కదా. సో ఇలాంటప్పుడు కొంచెం బోర్ కొడుతుందా, రొటీన్ వర్క్ తో అలసిపోయారా? సో అయితే ఇప్పుడు మీ మూడ్ ని రీఫ్రెష్ చేయడానికి, మీ గుండెల్లో హ్యాపీ వైబ్స్ నింపడానికి ఒక సూపర్ డూపర్ పెప్పీ మెలోడీ తీసుకొచ్చా. నా నీ స్క్రీన్ మీద కనిపిస్తేనే తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది, అలాంటిది దానికి తోడు అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ తోడైతే ఇంకా థియేటర్లే కాదు మన స్పీకర్లు కూడా బద్దలైపోవాల్సిందే. ఎస్, మరి నేను మాట్లాడుతుంది గ్యాంగ్ లీడర్ మూవీలోంచి మోస్ట్ అడిక్టివ్ లవ్ సాంగ్ గురించి. హోయినా హోయినా అంటూ వచ్చే ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ అద్భుతమైన తెలుగు పదాలతో రాయిగా అనిరుద్ధ్ రవిచందర్ వినిపించారు. సో అతని మ్యూజిక్ కంపోజిషన్ లో ఇప్పుడు ఈ పాటను మీ అందరి కోసం వినిపించబోతున్నాడు. 102 FM రెయిన్బో సాగరికలో ఇన్నో గెంగా వాయిస్ లో వింటూ ఎంజాయ్ చేయండి.

ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరి ఇంతటితో తెలుగు ఫిల్మ్ సాంగ్స్ వినిపించే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె. ఉమారాణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గే సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించారు.

0: 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువత పురాతన బావులను శుభ్రం చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: 2 అక్టోబర్ పూజ్య బాపు కి జయంతి కా దిన్ బాపు నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై ఇస్సే హమారీ పురాని ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై సాథియో ఇన్ సభీ ప్రయాసో మే ఏక్ బాత్ బహుత్ సహజతా సే దిఖాయి దేతీ హై కహీన్ శురువాత్ ఏక్ వ్యక్తి నే కీ ఫిర్ ఉస్కే సాథ్ కుచ్ ఔర్ లోగ్ ఆ గయే కార్వా బఢ్తా గయా యహీ తో జన్ భాగీదారీ హై బాపు కే ప్రతి హమారీ సబ్సే సుందర్ శ్రద్ధాంజలి భీ స్వచ్ఛతా హీ హై.
0: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్లో ఆయన మాట్లాడుతూ, నషాముక్తి యువత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా యువత మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ సభ్యులు,

0: వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగిన మన్ కీ బాత్ లో తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పండ్లు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కే మాధ్యమ సే యహాన్ ఆంవలే సే జుడే స్థానీయ ఉద్యమో కో బఢావా మిలా హై. ఆజ్ ప్రతాప్గఢ్ మే ఆంవలా ప్రోసెసింగ్ సే జుడీ కరీబ్ 100 యూనిట్ కామ్ కర్ రహీ హై ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సే జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ హై కి హమారే గాంవ్ ఔర్ ఛోటే షహరో కీ యే పెహచాన్ సిర్ఫ్ స్థానీయ బాజార్ తక్ సీమిత నా రహే వే దేశ్ ఔర్ దూసరే హిస్సో తక్ పహుంచే ఔర్ దునియా కే బాజారో తక్ భీ పహుంచే. ఇసే వోకల్ ఫర్ లోకల్ అభియాన్ కో భీ బల్ మిల్తా హై. యే దేశ్ కో ఆత్మ నిర్భర్ బనానే కీ భీ ప్రేరణా దేతా హై.
0: దేశాన్ని పోషకాహార లోపం నుంచి విముక్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషణ్ ట్రాకర్తో అనుసంధానమై దాదాపు 9 కోట్ల మంది లబ్దిదారులు నమోదయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో వెల్లడిస్తూ,
1: సితంబర్ కా యే మహీనా కుపోషణ్ సే లడాయి కో సమర్పిత హై. పోషణ్ మాహ మే అలగ్ అలగ్ క్షేత్రో సే జుడే లోగ్ ఔర్ సంస్థాయ్ ఇస్ నేక్ కార్య కే లియే ఏక్ సాథ్ ఆతీ హై. కుపోషణ్ సే ముకాబలా కర్నే కే లియే ఇస్ సాల్ కై సరాహనీయ పహల్ కీ గయీ. యే ఆంగన్వాడీ కేంద్ర అబ్ పోషణ్ ట్రాకర్ సే డిజిటలీ జుడ్ గయే హై. करीब 9 करोड़ लाभार्थी इसमें रजिस्टर्ड हो चुके हैं. इससे बच्चों, गर्भवती महिलाओं और स्तनपान कराने वाली माताओं की बेहतर देखभाल संभव हुई है. हमें कुपोषण के खिलाफ इस लड़ाई को इसी तरह आगे लेकर जाना है.
0: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష్ సాధ్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సేవలు దేశ ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తున్నాయి. 2018లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య చికిత్స అందుతోంది. 2026 జూన్ నాటికి 12 కోట్ల 69 లక్షల ఆసుపత్రి చికిత్సలకు ఈ పథకం ద్వారా అవకాశం లభించింది. 70 ఏళ్లు పైబడిన వృద్దుల కోసం ఆదాయ పరిమితి లేకుండా ఆయుష్మాన్ వయవందన కార్డును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: ఈ ఆయుష్మాన్ కార్డ్ గరీబ్ కే ఇలాజ్ కే లియే 5 లాఖ్ రూపాయే కీ గారంటీ హై ఔర్ యే మోదీ కీ గారంటీ హై. భాయ్ ఔర్ బహనో, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है. अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता.
0: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శక నిర్వహణకు ఈ పాలనా విభాగంలో సిల్వర్ స్కోచ్ అవార్డు లభించగా జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు ఢిల్లీలో నిన్న అందుకున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన డిజిటల్ సామాజిక మాధ్యమాల మార్కెటింగ్ లో

ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్కు గోల్డెన్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి శేషుకుమార్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థ స్కోచ్ బంగారు పథకం సాధించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డులో ఈరోజు జరిగిన స్వచ్ఛతాన్ 2026 ప్రోమో రన్లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో విజయనగరం సుందర్ నందన్ సదన్ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు.
1: సుందర నందన సదన్ మహిళా మండలి కానుకుర్తి వారి వీధి విజయనగరం వారు సమర్పించు కదంబ కార్యక్రమం. ముందుగా మీనాక్షి గారు తన ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

0: చక్కని ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభమైంది, శుభారంభం. ఇప్పుడు సూర్యలక్ష్మి గారు వచ్చి మనకు ఒక చక్కని కథను వినిపిస్తారు.
1: కథ శీర్షిక బామ్మ, రచన శ్రీమతి కొంకేపూడి అనురాధ గారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే జరిగే గ్రామ దేవత పండుగతో కోలాహలంగా ఉంది రామాపురం. నానమ్మ నానమ్మ, ఇతనెవరో విచిత్రంగా ఉన్నారు, చిన్ని బట్టలతో ఆకులు కొమ్మలు పట్టుకుని మన ఇంట్లోకి వచ్చేస్తున్నాడు చూడు అంటూ అతన్ని లోపలికి రానియకుండా తన చిట్టి చేతులతో అడ్డం పెట్టి గావుకేక పెట్టాడు 10 ఏళ్ల పార్థు. ఎవరాని యువతలకు వచ్చి చూసి, ఓరి బడవా రానీయరా, మీ నాన్నను అడ్డకిస్తావేంటి అని నవ్వుతూ మనవణ్ణి పక్కకి జరిపింది సీతమ్మ. పార్థుకి నోటి మాట రాలేదు. నాన్నకి ఈ వేషం ఏంటి అని శుభ్రంగా స్నానం చేసి ఎప్పట్లాగే కనిపించిన తండ్రి వైపు వింతగా చూశాడు పార్థు. పార్థు చూపులు అర్థమయ్యాయి రమాకాంత్కి. ఒరే పార్థు, ఇలారా నా దగ్గర కూర్చో అంటూ, ఈ కొమ్మదాసరి వేషం ఇన్నాళ్ళు నేను వేసేవాణ్ణి, నాకు ఓపిక తగిన సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మీ నాన్న ఆ వారసత్వాన్ని తీసుకుని ఇదిగో ఇలా మన గ్రామదేవతకి మొక్కుబడి ఇస్తున్నాడు. సాంప్రదాయ కళ అయిన ఈ కొమ్మదాసరి కళను పల్లకిలో మోసే బోయిరా మీ నాన్న అంటూ గర్వంగా సంతృప్తిగా కొడుకు వంక చూశాడు రాఘవరావు గారు.
0: ఇప్పుడు శ్రీమతి అన్నపూర్ణ గారు మనకి ఒక చక్కని జానపద పాటను వినిపిస్తారు, విందామా మరి.

0: అబ్బా ఎంత బాగా పాడారండి పూర్ణ గారు. చల్లని పండు వెన్నెల్లో ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నట్టుగా ఉంది మీ పాట, మాకంత హాయినిచ్చింది. ఇప్పుడు లాయర్ పద్మగారు మనకి స్త్రీల సమస్యలు, న్యాయ సలహాలు అనే వాటి గురించి కొన్ని వివరిస్తారు.
1: నేటి సమాజంలో స్త్రీలు ఎన్నో సమస్యలకు, ఒడిదుడుకులకు, అన్యాయానికి, అరాచకానికి, దోపిడీలకి బలవుతున్నారు. అటువంటి మహిళలకు రక్షణ కల్పించే దిశగా స్త్రీ సంక్షేమం కోసం చేసిన చట్టాలు, శాసనాలు ఎన్నో ఉన్నాయి. వారు చట్ట పరిధిలో సహాయ సహకారాలు పొందవచ్చును. ఆడపిల్ల పుట్టటమే భారంగా, శాపంగా భావించి పిండదశలోనే రూపుమాపడం జరుగుతుంది. అందుకని అటువంటి ఆడ శిశువుల హత్యను ఆపే PC&PNDT చట్టాన్ని 1994 నుండి అమల్లోకి వచ్చింది. ప్రీ కన్సెప్షన్ అండ్ రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ అంటారు దీన్ని. పుట్టబోయే శిశువు ఎవరో ముందుగానే చెప్పడం చట్టరీత్యా నేరం. అటువంటి డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలకు, ఆసుపత్రులకు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా నేరాన్ని బట్టి జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2008 తీసుకురావడం జరిగింది. 18 సంవత్సరాలు నిండని బాలబాలికలకు ఎవరైనా వివాహం జరిపించినట్లయితే ఆ వివాహం చెల్లదు, అది చట్టరీత్యా నేరం. Section 13(1) ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు బాల్య వివాహాలను నిరోధించే అధికారం ప్రభుత్వం ఇచ్చింది. ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. ఎవరైనా మైనర్ బాలికకు వివాహం చేస్తే 2 సంవత్సరముల జైలు శిక్ష, జరిమానా కూడా కోర్టు విధిస్తుంది. అలాగే బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2019 ఆగస్టు 4వ తేదీన ఇది చట్టంగా ఆమోదించడం జరిగింది. అయినప్పటికీ 1/4

0: 2010 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 21A ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి విద్యను అందించడం కోసం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. వరకట్నం అనేది సాంఘిక దురాచారం. ఒకరి నుంచి ఇంకొకరికి అంటువ్యాధుల సోకి జీవితాలను మంటగలిపే స్థాయికి చేరుకుంది. మహిళలు వేధింపులు, ఆత్మహత్యలకి గురి కావడం జరుగుతుంది. అందుకని 1961 Section 2 నుండి Section 8 వరకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కట్నం ఇవ్వడమే నేరము, తీసుకోవడం కూడా నేరంగా ఈ చట్టం చెబుతుంది. నేరం గనక రుజువైనట్లయితే జైలు శిక్ష, జరిమానా కోర్టులు విధిస్తాయి. పెళ్లైన మహిళలకు 7 సంవత్సరాలలోపు భర్త, అత్తవారింటి సభ్యులు ఎవరైనా కట్నం కోసం క్రూరంగా హింసించి ఆమె చావుకు గనక కారకులు అయినట్లు రుజువైతే భారతీయ న్యాయ సన్నిహిత 2023 Section 80 ప్రకారం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష గాని యావజ్జీవ కారాగార శిక్ష గాని విధిస్తుంది కోర్టులు. అంతేకాకుండా జరిమానా కూడా వేసే అవకాశం ఉంది. కుటుంబాన్ని నడపాల్సిన యజమాని నిర్లక్ష్యంగా ఉంటూ ఆర్థిక భరోసా ఇవ్వకపోతే అటువంటి మగాడిపై భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 Section 144 ఆర్డర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు Section 144 ప్రకారం భరణం కోరవచ్చు. ఇటువంటి చట్టాలు స్త్రీలకు రక్షణ కవచాలు వంటివి.
1: పద్మగారు చక్కని స్త్రీల సమస్యలకి న్యాయ సలహాలు అందించారు కదా. ఇప్పుడు శ్రీమతి హైమ గారు ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతున్న రోజుల్లో ఇంట్లోనే మిలెట్స్తో ఎలాంటివి స్నాక్స్ తయారు చేసుకోవచ్చో మనకు వివరిస్తారు.
2: ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. సహజ ప్రోటీన్ పౌడర్కి కావలసిన పదార్థాలు: గుమ్మడి గింజలు 1 కప్పు, పొద్దుతిరుగుడు పప్పు 1 కప్పు, పుచ్చగింజలు 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, పిస్తాపప్పు 1 కప్పు, యాలకులు 3, ఎండు ఖర్జూరం పొడి రుచికి సరిపడా. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అన్ని పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లార్చిన పప్పును మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేశాక ఇందులో రుచికి తగ్గట్టు ఎండు ఖర్జూరం పొడిని మరియు యాలకుల పొడిని కలపాలి. ఈ పొడిని గాలి చొరబడకుండా బాక్సులో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పౌడర్ని పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా తయారవుతారు. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇందులో 600 కేలరీల శక్తి దాగి ఉంది. మాంసం, గుడ్లు కంటే కూడా 6 రెట్ల శక్తి ఈ పౌడర్ ద్వారా మన పిల్లలకి లభిస్తుంది. ఈ పౌడర్ని రోజు పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు ఎంతో హెల్దీగా ఉంటారు. రాగులతో లడ్డు: రాగులు 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, బెల్లం తురుము 1.5 కప్పు, యాలకులు 3, జీడిపప్పు 10, నెయ్యి 1/2 కప్పు. ఈ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా శుభ్రం చేసిన రాగులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మినుములు వేయించి అందులో 3 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన రాగులను మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పౌడర్లను బాగా కలిపి అందులో బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యిని వేడి చేసి కొద్ది కొద్దిగా ఈ పౌడర్లో వేసుకుంటూ లడ్డూలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా రాగులతో ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డు వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఇందులో పాలకంటే 10 రెట్ల ఎక్కువ కాల్షియం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని రోజుకి 1 పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
1: ఇప్పుడు సాంకేతిక అభివృద్ధిలో మహిళల పాత్ర గురించి కుమారి సాలూరి సంతోష్ వివరిస్తుంది, విందామా మరి.
3: అందరికీ నమస్కారం అండి. సాంకేతిక అభివృద్ధి అనేది ఒక దేశ ఆర్థిక ప్రగతికి కొలమానమైతే, ఆ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఆ దేశపు సామాజిక సమతుల్యతకు నిదర్శనం. రేపటి డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించడంలో మహిళలు భాగస్వాములు మాత్రమే కాదు, అసలైన రథసారథులు అవుతారు. ఈ రోజు మన చుట్టూ జరుగుతున్న వేగవంతమైన మార్పులను గమనిస్తే ఏ రంగం తీసుకున్నా అక్కడ విప్లవాత్మకమైన సాంకేతిక అభివృద్ధి కనిపిస్తుంది.

0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలు, సమాచార సాంకేతికత, వైద్య రంగం, ఇలా ప్రతి చోట టెక్నాలజీ మన జీవితాలను శాసిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ యుగంలో మార్పును కేవలం ఆహ్వానించడమే కాదు, ఒక ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ఆధునిక మహిళ ఏ విధంగా తన ముద్ర వేయగలదో, ఈ విప్లవాత్మక మార్పులను సమాజ హితం కోసం ఎలా నడిపించగలదో మనం విశ్లేషించుకుందాం. సాంకేతిక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ దానికి నైతికత, మానవతా విలువలు జోడించబడినప్పుడే అది సమాజానికి నిజమైన మేలు చేస్తుంది. కేవలం కోడింగ్ లేదా యంత్రాల రూపకల్పనే కాకుండా ఆ టెక్నాలజీ వల్ల సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ సమన్యాయం అందేలా చూసే సహజమైన సంరక్షణ పాత్ర మహిళ పోషించగలదు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు ఆమె ఏ విధంగా తేగలదు అంటే, మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీలకు, మహిళలకు సరైన వైద్య సలహా అందక ప్రాణాలు కోల్పోతున్న దుస్థితిని మార్చడానికి AI ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ను మహిళా నిపుణులు అభివృద్ధి చేయగలరు. విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్ఫామ్లు గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంలో మహిళా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. వ్యవస్థీకృత నేరాల నివారణ మరియు సైబర్ భద్రత భాగంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై, పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో AI ఆధారిత సెక్యూరిటీ అల్గోరిథంలను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ముందడుగు వేయగలరు. ఆధునిక మహిళ ఆవిష్కర్తలు స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన సేంద్రియ వ్యవసాయ పద్ధతులను గ్రామీణ మహిళలకు పరిచయం చేస్తూ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సమాజానికి అందించగలరు. సాంకేతిక అనేది ఒక శక్తివంతమైన ప్రవాహం లాంటిది. దాన్ని ఏ దిశగా నడిపించాలనేది మన చేతుల్లోనే ఉంది. నేటి ఆధునిక మహిళ AI వంటి అత్యాధునిక సాంకేతికాలను అందిపుచ్చుకుంటూనే తనలోని మాతృత్వాన్ని, మానవత్వాన్ని, సామాజిక బాధ్యతను జోడించి ఒక ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, సమానత్వంతో కూడిన నవ సమాజాన్ని నిర్మించడంలో ముందుకెళ్తుంది. రాబోయే డిజిటల్ భవిష్యత్తుకు మహిళలే నిజమైన నైతిక సారథులుగా నిలుస్తారు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధకు మానవతను అద్ది, ఇనుప యంత్రాల నడుమ మాతృత్వపు గుండెను ఉంచి డిజిటల్ దిశగా జగతిని సరికొత్తగా మలచి అడుగులు వేస్తోంది నేటి ఆధునిక వనిత. రేపటి భవిష్యత్తుకు తనే కదా సువర్ణ చరిత.
1: మహిళల పాత్ర గురించి సంతోషి చక్కగా వివరించారు కదా. ఇప్పుడు శ్రీమతి భవానీ గారు మనకి కొన్ని చిట్కాలు చెప్తారట.
2: ఆరోగ్య చిట్కాలు చెప్తున్నాను. అన్నం వండుకునేటప్పుడు అన్నంలో ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, అన్నం కూడా కొద్ది స్వీట్నెస్ తగ్గుతుంది. పెరుగు కానీ పులుపు అయిపోతే తమలపాకు అందులో వేసుకుని ఒక 10 నిమిషాలు పావుగంట ఉంచుకుంటే పులుపు తగ్గిపోతుంది. మనం పూరీలు కానీ పిండి వంట కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అడుగుని నూనె కానీ చెత్తగా ఉన్నప్పుడు అందులో కార్న్ఫ్లోర్ పిండి గట్టిగా కలిపి ఆ నూనె మరుగుతున్నప్పుడు కానీ వేసామంటే డస్ట్ అంతా దానికి వెళ్ళిపోయి నూనె మళ్ళీ క్లియర్ అయిపోతుంది. వెల్లుల్లిపాయలు, పెరుగు నానబెట్టి 10 నిమిషాలు ఉన్న తర్వాత అవి తింటే హార్ట్కి చాలా మంచిది. రోజుకి ఒక లవంగా, ఒక యాలుకా తినాలి. తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. పాలు స్టవ్ మీద పెట్టి మనం అటు ఇటు వెళ్ళినప్పుడు కానీ పొంగిపోతాయన్న టెన్షన్ ఏమైనా మనకున్నప్పుడు దాని మీద అడ్డుగా ఒక గరిటె కానీ, ఒక స్పూన్ కానీ ఏమైనా పెడితే పాలు పైకి రావు, అవి అలా మరిగిపోతాయి.
1: ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అందుకని మన పిల్లలపై తాత బామ్మల యొక్క సకారాత్మక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మా మహిళా మండలి సభ్యులు అందరూ ఓ చిన్న చర్చా కార్యక్రమం జరుపుతాము. ఈ చర్చలో పాల్గొంటున్న వాళ్ళు శ్రీమతి పద్మగారు, శ్రీమతి పూర్ణ గారు, శ్రీమతి కర్రి సంతోషలక్ష్మి, కొంకేపూడి అనురాధ.
3: హాయ్ అనురాధ గారు, హాయ్ భవానీ గారు, అందరికీ నమస్కారం అండి.
4: మేమంతా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారండి?
3: నేను బాగానే ఉన్నాను. ఊరు నుండి మా పిన్నత్త గారు వచ్చారు, అందుకే నేను రావడం కొంచెం ఆలస్యమైంది.
5: మరి మనమంతా వచ్చాము కానీ మరి సరిత గారి సంగతి ఏంటి?
4: ఆవిడ ఈ రోజు రాలేనేమో అని ఫోన్ చేశారు.

0: వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదట.
1: అయ్యో పాపం, ఏమైంది వాళ్ళ అబ్బాయికి? వారం రోజుల క్రితం అనుకుంటా వాళ్ళ మామగారితో సాయంకాలం నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్క్కి వచ్చాడు. అక్కడ హుషారుగా తోటి బాలులతో ఆడుకుంటూ ఉండెను. మరి ఇప్పుడు ఏమైందో, నేను వాళ్ళ మామగారితో మాట్లాడాను కూడా. వాళ్ళ కోడల్ని మనవడిని చాలా పొగిడారు కూడా.
0: వాళ్ళ మామగారు ఎందుకు అలిగి వాళ్ళ చిన్నబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారో. ఆవిడ వెళ్ళి వారం రోజులు అయ్యింది సరిత గారు అన్నారు. అప్పటి నుండి అబ్బాయికి నల్లతగా ఉంది, ఎక్కువగా ఎవరితో మాట్లాడడం లేదంట, ముభావంగా ఉంటున్నాడంట.
2: అవును మరి, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా వాళ్ళు ఆఫీసులకు వెళ్లడం వలన ఈ అబ్బాయికి వాళ్ళ మామగారి దగ్గర ఎక్కువ చేరిక. ఆవిడ మనవడిని స్కూల్కి దిగపెట్టడం, తీసుకురావడం అన్నీ ఆవిడే చూసుకునేవారు. హోంవర్క్ చేయించడం, ఎన్నో నీతి కథలు, పద్యాలు, పాటలు అన్నీ నేర్పించేవారు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునేవారు. అందుచేత వాళ్ళ మామగారు దగ్గర లేకపోవడం వల్లనేమో ఆ అబ్బాయి ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉండవచ్చు.
0: మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఒకే స్కూల్లోనే థర్డ్ క్లాస్ చదువుతున్నారు. నిన్న టీచర్ ఏదో రాయమంటే నోట్బుక్ నిండా పిచ్చి గీతలు గీశాడట.
1: మరి డాక్టర్ గారికి చూపించారా? డాక్టర్ గారు ఏమన్నారు?
0: జ్వరానికి మందులు రాశారంట.
1: ఎందుకైనా మంచిది, ఒకసారి సైకియాట్రిస్ట్ కి చూపించమన్నారట. వాళ్ళ మామగారి మీద బెంగ పెట్టుకున్నాడో ఏమో మరి.
2: అవునా, మరి తీసుకెళ్లారా సైకియాట్రిస్ట్ దగ్గరికి?
0: ఏమో మరి, ఈ రోజు వాళ్ళ అబ్బాయి స్కూల్కి రాలేదని మా అమ్మాయి చెప్పింది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉండేవి కావు. ఇంట్లో ఎవరో ఒకరు పిల్లలకి తోడుగా ఉండేవారు.
1: అవునండి, ఒక టీచర్ గా నా సర్వీసులో ఎంతమందినో ఇటువంటి పిల్లల్ని చూశాను. మా టీచర్లు అందరు కలిసి కౌన్సిలింగ్ ద్వారా ఇటువంటి పిల్లల్ని నార్మల్ స్థితికి తేవడానికి ప్రయత్నించేవాళ్ళం. కొంతమంది విషయాల్లో విజయం కూడా సాధించాం. ఈనాటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల, ఎక్కువ సమయం ఆఫీసులో ఉండడం వల్ల వారు పిల్లలకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అందువల్ల పిల్లలు మామలు అమ్మమ్మలు తాతయ్యలపై ఆధారపడుతున్నారు. పిల్లలకు మామలు అమ్మమ్మలు తాతయ్యలు షరతులు లేని ప్రేమను ఆప్యాయతను పంచిపెట్టి పిల్లలలో ఒంటరితనాన్ని భయాన్ని పోగొట్టి భద్రతను కల్పిస్తున్నారు. పిల్లలు భయాన్ని పోగొట్టుకుని భద్రతను పొందుతున్నారు. పిల్లల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు. అనేక నీతి కథలు, జానపద కథలు, నీతి పద్యాలు నేర్పి వారికి నైతిక విలువలు నేర్పిస్తున్నారు. మన పురాణాలు, నీతి కథలు, ఇతిహాసాలు, ఎన్నో వీరుల గాథలు పిల్లలకు తెలిపి పిల్లలలో సాంప్రదాయం పట్ల అవగాహన కలిగిస్తున్నారు. స్వాతంత్ర వీరుల గాథలు తెలిపి దేశభక్తిని పెంచుతున్నారు. ఈ విధంగా మన పిల్లల పెద్దల వలన మాతృభాష జ్ఞానాన్ని పొందుతున్నారు. పెద్దల పట్ల గౌరవం, మంచి చెడుల విచక్షణ నేర్చుకుంటున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు పట్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతోంది. మంచి భావి పౌరులను తీర్చిదిద్ది మన దేశానికి మన పెద్దవాళ్ళు అందిస్తున్నారు. పిల్లలు వాళ్ళు నేర్చుకున్న విషయాలు తాము గుర్తుంచుకోవడమే కాక వాళ్ళ భావితరాలకు కూడా అందజేస్తారు. ఈ విధంగా మన భావితరంలో కూడా పిల్లలు మంచితనాలన్నీ నేర్చుకోగలరు.
0: అవును, మా మామగారు తాతయ్య గారు మా ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పండగ ఆడంబరాలుగా సాంప్రదాయబద్ధంగా జరిగేవి.
2: ఒకసారి సరిత గారికి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి ఎలా ఉందో తెలుసుకుందాం. అరే, మాటల్లోనే సరిత గారు వచ్చారు.
0: రండి సరిత గారు, ఇప్పుడు మీ అబ్బాయికి ఎలా ఉంది?
3: ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? మా అబ్బాయికి దేవుని దయ వల్ల అంతా కులసాగానే ఉందండి. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాము. అతను వాడిని ఒంటరిగా కౌన్సిలింగ్ చేసిన తర్వాత మీ అబ్బాయికి ఏం కాలేదు. వాళ్ళ మామగారిని మళ్ళీ పిలిపించండి, 4 రోజుల్లో అంతా నయమైపోతుంది అని చెప్పారు. అంతా నార్మల్ అయిపోతాడని చెప్పారు. మా వారు వెళితే ఆవిడ వస్తారో రారో అని ఆలోచిస్తూనే మా వారు వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి వెళ్లారు ఆమెను తీసుకురావడానికి. మా అత్తగారు లేకపోతే మా ఇల్లు బోసిపోతోంది. మా వాడు మా కాకుండా పోతున్నాడు. మనుషులు లేని పరిస్థితుల్లోనే కదా వారి విలువ తెలిసేది. అందువలన ఇంకా ఆవిడ్ని మేము ఎక్కడికి పంపించమండి. జీవితాంతం మాతోనే ఆవిడ గడపాలని కోరుకుంటున్నాం. ఆవిడ్ని కూడా బతిమాలి ఒప్పించి మా
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో విజయనగరం సుందరనందన్ సదన్ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం.

స్టూడియోలో ఎగ్జాక్ట్ గా టైం అయితే 2 గంటల 30 నిమిషాల 45 సెకండ్లు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి కార్యక్రమంలో వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీల సెల్సియస్. ఆంధ్ర తీరంలోని మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఉత్తర అండమాన్ సముద్రంపై గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం బాలభారతి కార్యక్రమం వింటారు.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: నమస్తే లిస్నర్స్, వెల్కమ్ టు ద స్పెషల్ బ్రాడ్కాస్ట్ ఆన్ ఆకాశవాణి, ద వాయిస్ దట్ కనెక్ట్స్ ఎవ్రీ హోమ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
2: A warm good evening and heartiest greetings to the listeners of Akashvani. We, students of Green City English Medium School, are very happy to present the Bal Bharati program.
1: I, Tejashwini,
2: and I, Sameeksha,
1: from Class 9, are privileged to host the program, and we have got a power

0: ప్యాక్ షో ఫర్ యూ. టుడే వీ హవ్ గాట్ అ సూపర్ మిక్స్ ఫర్ యూ, ఫ్రమ్ పీస్ టు ప్యాట్రియాటిజం టు పోయమ్స్ అండ్ ఈవెన్ అ స్కిట్. బేసికలీ అ ఫుల్ థాలీ ఆఫ్ కల్చర్, నాలెడ్జ్ అండ్ ఫన్.
1: సో గ్రాబ్ యువర్ చైర్, సిట్ బ్యాక్ అండ్ లెట్స్ ట్యూన్ ఇన్ టుగెదర్. లెట్ అస్ బిగిన్ విత్ కామ్ మైండ్స్ అండ్ ప్యూర్ హార్ట్స్,
0: స్టార్టింగ్ విత్ అ బ్యూటిఫుల్ ప్రేయర్ సాంగ్ టు సెట్ ద రైట్ మూడ్ బై సుస్మిత, మనోజ్ఞ, కార్తిక, ఉపస్వి, పవన్ కుమార్, గుణవర్ధన్, జశ్వంత్, లిఖిత్ అండ్ ధర్నీధర్ ఫ్రమ్ 8th grade students.

0: Beautiful. Next, something short and crisp and some acting magic.
1: It's time for Ekapatra. One character, many emotions. To show creativity, confidence, and it keeps our Telugu drama tradition alive. Let us invite Trivikram from grade 8 to take his role in Ekapatra.
2: ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెల్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రమ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛామార్థం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులు గెలుస్తాను. స్వాతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
1: వావ్, లవ్ దట్. లెట్స్ క్లాప్ అండ్ ట్యాప్ అవర్ ఫీట్.
0: హియర్ కమ్స్ అ లైవ్లీ తెలుగు ఫోక్ సాంగ్, రమణ చందనాలో, బై యోజిత, అక్షర, ఆలియా, రోహక్, వర్షిత్, మోనిష్, లలిత్ from grade 5 to tell us about village life and history. They make the program fun and connect us with our rural listeners.

0: That's energy. Now for some grandma wisdom in few words.
1: It's time for Samathalu, our grandma's favorite proverbial wisdom in small sentences. These teach us moral values and also help kids improve Telugu vocabulary. Join our hands and welcome Srivalli from class 5th and Sanhita Dhamaraksh from grade 6th students to perform.
2: విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది, ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగుంటుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఎటు చెప్పలేని పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
3: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మనం మాట్లాడే తీరు బాగుంటే అందరూ మనతో చక్కగా ఉంటారని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తీగలాగితే దొంకంతా కదిలిందట. ఎవరైనా నేరం చేసి పట్టుబడ్డప్పుడు అతను చెప్పిన ఆధారాలను బట్టి పెద్ద కుంభకోణమే బయటపడుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
4: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒక వ్యక్తికి ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దానిని చక్కగా ఉపయోగించుకోవాలి అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
1: వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ జర్నీ.
0: ఎస్, ఫ్రమ్ ప్రేయర్స్ టు ప్రోవర్బ్స్ వీ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ లాంగ్వేజెస్ అండ్ ఎమోషన్స్. బిఫోర్ వీ సైన్ ఆఫ్, we thank all our participants, teachers, organizers and you, our dear listeners, for staying with us on Akashvani.
1: And that's a wrap. Until next time, keep listening, keep learning, keep smiling.
0: Shubhadinam.
1: Jai Hind.
5: మీరింతవరకు స్టీల్ ప్లాంట్ గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో సమన్వయ నాటక కార్యక్రమం వింటారు. హాస్య నాటకం చిలకమ్మ చెప్పింది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చిలకమ్మ, చెల్లె స్వప్న, దేవి శ్రీమతి పి సునీత, ఆదిత్య డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శీలవతి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. వినండి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం.
2: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నట్లే మన ప్రగతి మహిళా మండలి కూడా ఈ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వసాధారణ సభకి మన ప్రగతి మహిళా మండలి సభ్యులందరూ వచ్చారా?
3: వచ్చారండి, వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు.
2: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు చిలకమ్మ?
3: ఈ చిలకమ్మ ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. ఈ చిలకమ్మ వచ్చిందంటే 1000 మంది వచ్చినట్లే.
2: కానీ మన ప్రగతి మహిళా సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య 200 కదా.
3: అవును, కానీ నేను ఒక్కదానిని 1000 మంది ఆడవాళ్ళతో సమానం. నేను ఒక్కదాన్ని వస్తే 1000 మంది హాజరైనట్లే. నాకు ఒక్కదానికి చెప్తే 1000 మందికి చెప్పినట్లే. నా నోరే వాట్సాప్ లాంటిది, అందులోనూ పెద్ద సోషల్ మీడియా లాంటిది కూడా. మన సంఘ అధ్యక్షురాలుగా మీ ప్రసంగానికి మొదలు పెట్టండి దేవి గారు.
2: సరే, ఇక నా ప్రసవరం మొదలు పెడతాను. సాని, నీ వల్ల నాకు మాటలు తడబడుతున్నాయి. ఇక నా ప్రసంగం మొదలు పెడతాను. ఈ సృష్టికి మూలం ఆడది. ఆడది ఉంటేనే సృష్టి ఉందని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించేవారని మానవ చరిత్ర చెబుతున్నది. క్లియోపాత్ర దేశాన్ని పాలించే రోజుల్లో.
3: ఇప్పుడు మగాళ్ళ గురించి ఎందుకండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడండి.
2: క్లియోపాత్ర అంటే ఆడది చిలకమ్మ. ఆమె ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించింది. అంతేకాదు, మన దేశంలో కూడా ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించినట్టు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి.
3: అబ్బా, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా గురించి ఎందుకండి? మగ పురుగులు టాపిక్ వద్దన్నాంగా, ఇక మన మహిళల గురించి మాట్లాడండి.
2: చిలకమ్మ, కాసేపు నోరు మూస్తావా? నీకేం తెలీదు, లొడలొడా ఏదో వాగేస్తుంటావు.
3: నేను తెలుగుగానే వాగాను. మన మహిళల హక్కుల గురించి మాట్లాడకుండా బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడతావేంటి?
2: అయ్యో, నేను మాట్లాడేది కూడా మన మహిళా శక్తి గురించే. ఆ రోజుల్లో గౌతమి అనే మహారాణి రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె కొడుకు శాతకర్ణి. ఆమె అతన్ని యోధుడిలాగా మార్చింది. ఆ రోజుల్లో తండ్రుల పేర్లు ఇంటి పేర్లుగా చలామణిలో

0: తల్లి ఇంటి పేరునే పిల్లలకు పెట్టేవాళ్ళు. అందుకే శాతకర్ణి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అని మారింది. కానీ మగవాడు క్రమంగా ఆడవాళ్ల మీద పెత్తనం చెలాయించాడు. ఆడదాన్ని వంటింటికి పరిమితం చేశాడు. చివరికి వంటింటి కుందేలుగా మార్చాడు. మగ పెత్తనం చెలాయించి చివరికి సర్నేమ్గా తన ఇంటి పేరునే పిల్లలకి పెట్టసాగాడు.
1: అది నిజమే. మా ఇంటి పేరు సూదుల. నా పిల్లలకి సూదుల సుకుమార్, సూదుల సూర్యకుమారి అని పేర్లు పెట్టబోయాను. కానీ నా భర్త ఆదిత్య దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఇంటి పేరు మేకుల. అందుకే నా ఇద్దరు పిల్లలకి మేకుల సుకుమార్, మేకుల సూర్యకుమారి అని పెట్టాడు. నా మొగుడు ఏకులాగొచ్చి మేకుల తయారయ్యాడు.
0: ఇది నీ ఒక్క ఇంటి సమస్యే కాదు మేకుల చిలకమ్మ.
1: ఇదిగో ఇదిగో, నన్ను చిలకమ్మ అని పిలవండి, లేదా సూదుల చిలకమ్మ అని పిలవండి, కానీ మేకుల చిలకమ్మ అని పిలవకండి. నా ఒళ్ళు మండిపోతుంది.
0: మా పరిస్థితి కూడా అంతే సూదుల చిలకమ్మ. నువ్వు సూదుల నన్ను పొడలకు. ముందు నా ప్రసంగాన్ని పూర్తి చేయి. నువ్వు ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. పైగా మన చీఫ్ గెస్ట్ గా ప్రముఖ రచయిత అభ్యుదయరావు గారు కూడా వస్తున్నారు.
1: ఎలాంటి పిచ్చి పనులే చేయకూడదు అనేది మన మహిళా సంఘం సమావేశానికి. ఆయన ఎందుకు, మగ పురుగులు ఎందుకు?
0: అంటే అతను ఫెమినిస్ట్. మన ఆడవాళ్ల సమస్యల గురించి చాలా కథలు రాశాడు. మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్న మగ రచయితల్లో ఇతను కూడా ఒక్కడు. అందుకే అతనికి మన సమస్యలు చెప్పుకుంటే కథలుగా, రేడియోలో నాటికలుగా రాసి మహిళల్ని నిద్ర లేపుతారని ఆశ.
1: మన మహిళా సంఘం నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న మహిళలను మగాడు నిద్ర లేపరాదు. రేపు ఆయన కథలు రాసి నా వల్లే మహిళలు మేల్కొన్నారు అని మీసాలు మెలేస్తాడు. ఈ మగ పురుగులకు మనం ఇలా గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు మీసాలు మెలేస్తున్నారు. కాబట్టి అసలు మగాడు మీసాలు పెంచకూడదు అనే కొత్త రూల్ మనం ప్రవేశపెడుతున్నాం.
0: మగాడు మీస మెలేస్తే పర్వాలేదు, కానీ ఆడదాన్ని గౌరవిస్తే చాలు. నీ తండ్రి నీ చిన్నతనంలో నిన్ను దారుణంగా హింసించేవాడు, కాబట్టి నువ్వు పక్కా పురుషద్వేషిగా మారావు. మగ నీడ పడినా సహించవు. నీ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అలాగని మనం కూడా మగాళ్ళని అణిచితే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు. వాళ్ళు కూడా పురుషుల సంఘాలు ఏర్పాటు చేస్తారు.
1: మరి ఏం చేయాలో అది ముందు చెప్పండి.
0: మగవాడిని అణగదొక్కడం మన కర్తవ్యం కాదు. మగవాడిలా ఆడదానికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనే పోరాటం చేయాలి. లింగభేదం ఉండరాదు. లింగభేదం లేకుండా చట్టం సమాన హక్కులు కల్పించింది. అలాగే లింగభేదం లేకుండా మనకు సమాన హక్కులు కావాలి. అందుకే అన్ని ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కావాలని మనం పోరాడి సాధించుకున్నాం.
1: మన దేశంలో 50% మగాళ్ళు, 50% ఆడవాళ్లు ఉన్నారుగా.
0: అవును, కాస్త అటు ఇటుగా సుమారుగా ఉన్నారులే. అయితే
1: కాబట్టి మనకు కూడా 50% రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. ఆడ మగ సమానమని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ల కోసం పోరాడాలి.
0: చిలకమ్మా, నువ్వు మొదటిసారి మంచి సలహా ఇచ్చావు, కానీ రాజ్యాంగ పరంగా అది వీలు కాదు.
1: ఇక నుంచి మగాళ్లకు ఆడవాళ్లకు విడివిడిగా మరుగుదొడ్లు ఉండరాదు. అందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండాలి.
0: నీ అమాయకత్వం తగలడ. అలా అందరికీ ఒకే మరుగుదొడ్లు ఉంటే కొంపలు అంటుకుంటాయే. అవి మాత్రం ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగానే ఉండాలి. నోరు మూసుకుని నేను చెప్పే మాట విను.
1: ఈ పాత చింతకాయ పచ్చడి తెలిసిందే. ఇలా ప్రతి ఏడాది మనం చర్చించుకుంటూనే ఉంటున్నాం. ప్రతి ఏడాది ఇలాంటి చెప్పుదంటి నినాదాలు చేస్తూనే ఉన్నాం. కానీ నాటి నుండి నేటి వరకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే మగ్గిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలు ఆగుతున్నాయా? ఆడవాళ్ళ గృహహింస తగ్గుతుందా?
0: సరే, మన మహిళా లోకం బాగుపడాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు.
1: ఇలా అడిగారు, బాగుంది. ఇక నుంచి మగాడితో పాటు ఆడదానికి కూడా సమాన హక్కులు కావాలి.
0: ఇందాక నేను వాగింది కూడా అదేగా.
1: కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది కదా. ఆడదానికి సమాన హక్కులు కావాలని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాన హక్కులు ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్తాను. అసలు స్త్రీ స్వేచ్ఛ మన ఇంటి నుంచే మొదలు కావాలి. ముందు మనం మగాహంకారిని కూకటి వేళ్లతో పీకేయాలి.
0: ఎలా?
1: ముందు మన భర్తలను మనమే మార్చాలి. అప్పుడే సమాజంలో మగవాళ్ళు ఆటోమేటిక్ గా మారతారు.
0: కానీ అది ఎలా?
1: అది ఎలాగో నేను ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నా భర్త మగాహంకారి

0: విధానాన్ని ఎలా అణచాలో ప్రాక్టికల్ గా వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అప్పుడే మన మహిళలకు కనువిప్పు కలుగుతుంది.
1: గుడ్, నీ ఆలోచన చాలా బాగుంది. కానీ ఎలా?
0: ఊరికే చెప్తానంటి, నన్ను మన ప్రగతి మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నుకుంటానంటేనే నేను చేసి చూపిస్తాను.
1: నిజంగా నువ్వు ఆ మంచి పని చేసి చూపించు. నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను. నిన్ను కొత్త అధ్యక్షురాలిగా ప్రపోజల్ చేస్తాను. నీకు పోటీగా ఎవ్వరూ నిలబడరు. నిన్ను యునానిమస్ గా ఎన్నుకునేలా చేస్తాను, సరేనా?
0: థ్యాంక్స్, థ్యాంక్స్. మీరు మీ మాట మీద నిలబడండి, నేను నా పని మొదలు పెడతాను. చెప్పండి, కొట్టండి అందరూ.
1: కొట్టన్నారా?
2: ఏమే చిలకమ్మ, మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
0: అవునాదిత్య, మహిళలు మగాళ్లను సరికొత్త పద్ధతిలో మార్చాలని నిర్ణయించాము. ఆ పనిని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనే ప్రతిపాదన నేను ప్రవేశపెట్టాను. దానికి అందరూ ఆమోదించారు కూడా.
2: ఓహో, గుడ్. నువ్వు మొదటిసారి పనికొచ్చే ఓ మంచి పనిని చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి.
0: నేను అమాయకురాలనా?
2: అవును, నువ్వు చూడటానికి కొండపల్లి బొమ్మలా చాలా అందంగా ఉంటావు. గొప్ప మేధావిలా కనిపిస్తావు. కానీ నువ్వు నోరు తెరిచి 2 నిమిషాలు మాట్లాడితే చాలు, అబ్బా నువ్వు ఎంతటి వెర్రిమాలోకమో తెలిసిపోతుంది.
0: నేను వెర్రిమాలోకనా?
2: అవును, ఎంతటి వెర్రిమాలోకాని అంటే మన ఇంటికి ఓ ముష్టివాడు వచ్చాడు. వాడు, అమ్మా మాదా కవలం తల్లే, ఓ ముద్దుంటే పడే తల్లే అని అరిచాడు. నీ గుర్తుందా? వాడి అరుపులో ఆర్ద్రత బాధ లేదన్నావు. ఎలా అడుక్కోవాలో నేర్పించావు. ఇంకా అది చాలదు అన్నట్లు వాడితో పాటు ఇంటింటికి వెళ్ళి వాడి బదులు నువ్వు, అమ్మా ఆకలితో ఉన్నాను తల్లే, మటన్ బిర్యానీ తినక 2 రోజులైంది తల్లే, 2 వేడి వేడి చికెన్ ముక్కలుంటే పడే తల్లే అని అరిచావు. నా పరువు తీసావు కదే. ఏదో నీ అందం చూసి నేను అడ్డంగా మోసపోయానులే. ఇంతకు నువ్వు చేయబోయే ఆ గొప్ప ఘనకార్యం ఏమిటి తల్లే?
0: ఏమండి, మగవాళ్ళు సిగరెట్ కాల్చడం మానిపించే పథకం మొదలు పెట్టాను.
2: వెర్రిదానివైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు.
0: థాంక్ యూ.
2: మగవాళ్ళు టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చి లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి మగాడు సిగరెట్లు కాల్చడం మానకపోతే?
0: ఆడవాళ్ళు కూడా మగవాళ్లతో సమానంగా సిగరెట్లు కాల్చాలి.
2: ఓ సినియా గాయత్యం కోలా ఏడ్చినట్టుంది. మగాడు కాల్చినట్లు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చడం ఏమిటి? నా పిండా కోడును ఆడవాళ్ళు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే. అలాగని మగాడికి పోటీగా సిగరెట్లు కాల్చమనటం సమానత్వం అనిపించుకోదే, వెర్రిమాలోకమా?
0: అయితే మగాళ్ళను కనీసం సిగరెట్ కాల్చడం మానిపించాలి.
2: ఇది బాగుంది. అయితే మన పక్కింటి సుబ్బారావు గారు, అదే ఆ పక్కనున్నారు చూడు, ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి సిగరెట్ ప్రియుడంటే ఆయన చనిపోయాక కూడా అతని శవాన్ని సిగరెట్లతో కాల్చాలని వీలునామాలో కూడా రాశాడంట. అతని లివర్ చంకనాగిపోయింది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మార్చు. కనీసం మన వీధిలో వాతావరణం కాలుష్యం కాకుండా అయినా ఉంటుంది.
0: నేను చెప్తే మన పక్కింటి సుబ్బారావు గారు ఎందుకు వింటాడండి? సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చెలాయించగలను, కానీ పక్కింటి వాడి మీద చూపించలేనుగా. కాబట్టి నీతో సిగరెట్లు కాల్చే దురాలవాటిని నేను మాన్పిస్తాను.
2: నీ ఆలోచన బాగానే ఉంది చిలకమ్మ, కానీ సిగరెట్లు కాల్చే పాడలవాటు నాకు లేదుగా.
0: అందుకే ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే పాడలవాటు నేర్చుకోండి. ఇదిగో 6 సిగరెట్ ప్యాకెట్లు, ఇక కాల్చడం మొదలు పెట్టండి.
2: ఓసి నీ అమాయకత్వం తగలడా. నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలు మాన్పించాలి అనుకోవటం వరకు బాగానే ఉంది. అలాగని దానికోసం నేనిప్పుడు సిగరెట్లు కాల్చే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా?
0: అవునండి, సిగరెట్లు కాల్చడం చేతగాని నీలాంటి వాడిని మారిస్తే నాకేం పేరు వస్తుంది? ముందు నువ్వు సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకో.
2: ఇది మరీ బాగుందే. బురదలో కాలు వేయండి, ఆ కాళ్ళు కడిగి నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. ఓసిని అమాయకత్వం తగలడా. అబ్బబ్బబ్బా, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లుంది. నీ దేశోద్ధరణ నా చావుకొచ్చేలాగుందే. సిగరెట్లు కాల్చి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను, సారీ.
0: నువ్వు సిగరెట్లు కాల్చకపోతే నేను నిన్ను కాల్చక తింటానంతే.
2: ఇదెక్కడ తలతిక్కర వ్యవహారమే శిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా సిగరెట్లు కాల్చడం ఏంటి? నా వల్ల కాదు.

0: వల్ల కాదంటే కాదు అంతే.
1: అయితే అయితే నేను రోజుకు 100 సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
0: ఆ సచ్చేదేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని సావచ్చుగా. లివర్ చెడిపోయే వరకు టన్నుల కొద్ది సిగరెట్లు కాల్చడం దేనికి? అన్ని సిగరెట్లు కొంటే వేలు ఖర్చు అవుతాయి. అదే 500 రూపాయలు ఖర్చు చేస్తే డబ్బా కిరోసిన్ వస్తుంది, డబ్బులు మిగులుతాయి.
1: కానీ మార్కెట్ లో కిరోసిన్ దొరకట్లేదుగా.
0: అయితే పెట్రోల్ కొనుక్కో, 300 పెడితే 2 లీటర్ల పెట్రోల్ వస్తుంది. దాంతో పుష్కరాల్లో తడిసినట్టు ఒంటి నిండా పెట్రోల్ తడుపుకోవచ్చు. పైగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు పెట్టుకుంటే భగ్గున మండుతుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా దర్జాగా చస్తావు. ఎక్కువసేపు ఆ నరకాన్ని అనుభవించవలసిన పని కూడా లేదు.
1: చూసావు చూసావా, నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఆ రోజుల్లో మాట వరుసకు నేను చేస్తాను అంటే ఏమిటే పాడు మాటలు. తదస్తు దేవతలు ఉంటారు, మరోసారి ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకునేవాడివి.
0: అవును, తదాస్తు దేవతలు ఉంటారని అప్పట్లో అనుకునేవాడిని, కానీ అలాంటి దేవతలు లేరని రుజువైంది. అందుకే నువ్వు ఆ పాడు మాటలు మాట్లాడినా ఇక నేను పట్టించుకోను.
1: అంటే నీకు నిజంగానే నా మీద ప్రేమ తగ్గింది, నేను నిజంగానే చేస్తాను.
0: అబ్బాబ్బా, అలా ఏడవుకే. నేను నిన్ను కొట్టి చంపుతున్నానని పక్కింటి వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు. అసలే ఆ పక్కింట్లో ఫెమినిస్ట్ ఆడవాళ్ళు ఉన్నారు. ఏదో నీ అమాయకత్వానికి ఒళ్ళు మండి అలా సెటైరిక్ గా అన్నాను. చూడు చిలకమ్మ, నీ మీద నాకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. పెట్రోల్ ధర పెరిగినట్లు రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇదిగో నీ మీద ఒట్టు.
1: అయితే నా మీద ప్రేమ ఉందని కబుర్లు చెప్తే నమ్మను. నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నమ్ముతాను.
0: సరే చిలకమ్మ, నువ్వు చెప్పినట్లు చేసి నా ప్రేమను చాటుకుంటాను. నువ్వేం చేయమంటావు? ఆ నెలవంకను తెచ్చి నీ జడలో మందారంలా తురమనా? ఆ చుక్కలను తెచ్చి నీ పాపిట సింధూరంలా మార్చనా? చెప్పు చిలకమ్మ. ఆ నవగ్రహాలను తెచ్చి నీ వాళ్ళు జడకు జడగంటలుగా కట్టనా?
1: ఇలాంటి సొల్లి కవితలు చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి ఘనకార్యాలు ఏమీ వద్దు. సిగరెట్ కాల్చి దురలవాటు నేర్చుకో చాలు. నువ్వు పశువులా మారితే నేను మనిషిలా మార్చుతాను.
0: ఇదెక్కడి చోద్యమే? సగమీడు తిరిగాక సమర్థ కట్నాలన్నట్టు నేను ఈ వయసులో సిగరెట్ కాల్చడం ఏంటే?
1: అదిగో నా మీద ప్రేమ తగ్గిందని రుజువు చేసుకుంటున్నావు
0: నువ్వు. నేను నిన్నేదో చేస్తున్నానని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే సరే సరే, సిగరెట్లు కాల్చి చస్తాను.
1: నోరు తెరవండి, ఈ సిగరెట్ ని నీ నోట్లో పెట్టి జ్యోతి ప్రజ్వలన చేస్తాను.
0: ఓసి నీ అగాయిత్యం కోల, సభల్లో దీపం పెట్టినట్టు జ్యోతి ప్రజ్వలన చేయటం ఏంటే?
1: అదేనండి, నా చేత్తో నీ తొలి సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చి అరంగేట్రం చేస్తాను. నా హస్తవాసి చాలా మంచిది, నేను ఎదురొస్తే నీకెలా మంచి జరుగుతుందో నా చేత్తో ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. నా చేతి వాటంతో నీకు ఎంచక్క ఈ దురలవాటు విజయవంతంగా అలవాటు అవుతుంది. ఈ సిగరెట్ నోట్లో పెట్టుకోండి.
0: సరే సరే సరే, పెట్టు పెట్టు. సిగరెట్ నోట్లో పెట్టుకున్నాను, ఇక జ్యోతి ప్రజ్వలన చెయ్యి. అదే ఆ అగ్గిపూలతో వెలిగించవే చిలకమ్మ.
1: అబ్బబ్బా ఆగండి, మీకన్నిటికీ తొందరే. శుభమాని మొదటి సిగరెట్ కాలుస్తున్నారు. వినాయక స్తోత్రం చదివితేనే మంచి జరుగుతుంది.
0: అమాయకత్వం తగలడా? శుభకార్యానికి విఘ్నేశ్వరుని కొలవాలి, ఇంట్లో చెడు వ్యసనం ఆరంభోత్సవానికి కూడా విఘ్నేశ్వరుడి స్తోత్రం చదవడం ఏంటే?
1: అదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: ఓసిని సిగరెట్ తగలయ్యా. అదిగో సర్లే సర్లే, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా వినాయకుడి శ్లోకం కూడా చదివావుగా, ఇక ఆ సిగరెట్ వెలిగించవే.
1: ఇందా వెలిగించండి, గుండెల నిండా పొగను గట్టిగా పీల్చండి.
0: అలాగా అలాగా అలాగే. ఓరి నాయనో, ఈ సిగరెట్ ఇంత ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. చిచి కంపు వాసన, చి నేను ఈ సిగరెట్ ను కాల్చను.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులు పోతే ఆ కంపి ఇంపుగా మారుతుంది.
0: నా వల్ల కాదే, నా వల్ల కాదే, నా వల్ల కాదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: సర్లే మెల్లిగా అలవాటు చేసుకుంటాను. నువ్వట ఏడవకే, నా ఏడుపేదో నేను ఏడుస్తాను.

0: ఆదిత్య, నీ గది మేఘాలు కమ్ముకున్నట్టు ఆకాశంలా ఎంత మనోహరంగా ఉందో.
1: అవును చిలకమ్మ, సామ్రాణి పొగలా గది నిండా సిగరెట్ పొగలు దట్టంగా కమ్ముకుంది. పొద్దుటి నుంచి ఏకదాటిగా 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చాను. భలే మజాగా ఉంది. గది నిండా కంపే, నువ్వు చెప్పినట్లు ఆ కంపు నాకిప్పుడు ఇంపులాగా మారింది చిలకమ్మ. చూడు, నేను సిగరెట్లు పొగలను రింగుల్ రింగులుగా ఎలా వదులుతున్నాడో చూడు చిలకమ్మ.
0: అవునండి, నా చిన్నతనంలో రైలు ఇంజిన్ వదిలిన రింగు రింగులు పొగల్లాగా ఇల్లంతా పొగలు కమ్ముకున్నాండి. గుడ్, వెరీ గుడ్.
1: అవునే చిలకమ్మ, నువ్వు చాలా మంచి పని చేసావు. మొదట్లో సిగరెట్ కాల్చితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే ఏమీ తోచట్లేదు. చైన్ స్మోకర్లా మారాను, రోజుకు 10 ప్యాకెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చాలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి అలవాటు నేర్పించావు చిలకమ్మ. ఇప్పుడు నేను స్వర్గంలో తేలియాడుతున్నాను.
0: కాల్చింది చాలు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే ఆ పాడు అలవాటు మానుకోండి.
1: సారీ, నా ప్రాణమైనా వదులుతాను, కానీ సిగరెట్ కాల్చే మంచి అలవాటును మానుకోను చిలకమ్మ.
0: నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే ఆ సిగరెట్ వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
1: అంటే?
0: నేను నీతో సిగరెట్ కాల్చడం ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దీనిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాఠం నేర్చుకుంటారు. వాళ్ల మొగుళ్లతో కూడా సిగరెట్ కాల్చడం మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యలోంచి ఓ సమస్య తీరుతుంది.
1: మీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది, కానీ నేను సిగరెట్ కాల్చడం మానుకోనుగా.
0: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
1: ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. చెప్పు, ఎలా మాన్పిస్తావు?
0: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు సిగరెట్లు కాల్చడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయండి.
1: సారీ, నిన్నైనా వదులుకుంటాను గాని నా సిగరెట్ ని వదులుకోలేను.
0: అంటే నా మాట వినరా?
1: నీ మాటే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పిన నేను సిగరెట్లు కాల్చడం మానుకోను.
0: అయితే సిగరెట్లు కాల్చండి. మగాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు సిగరెట్ కాలిస్తే నేను కూడా సిగరెట్ కాలుస్తాను.
1: కాల్చుకో, ఇందా సిగరెట్ తీసుకో.
0: ఆ పాడు సిగరెట్ ని నేను వెలిగించను. నువ్వే జ్యోతి ప్రజ్వలన చేయి.
1: ఇందా నీ నోట్లోని సిగరెట్ పెట్టి వెలిగించాను. నాలా గుండె నిండా పొగను పీల్చు. ఆ పొగను వల రింగులు రింగులుగా పై పైకి వదులు.
0: నేను సిగరెట్ వెలిగించింది దమ్ము కొట్టడానికి కాదు, ఈ సిగరెట్ నిప్పుతో నీకు చురుకలు పెట్టాలని.
1: అమ్మో అమ్మో అమ్మో, నీ అమాయకత్వం కోలా. కాల్చిన సిగరెట్ తో నిప్పుతో నాకు చురుకలు పెడతావా? ఎందుకే?
0: నువ్వు కూడా సిగరెట్ కాల్చుకో అని ఇందాక నువ్వే అన్నావుగా, అందుకే నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. అయితే దమ్ము లాగడానికి కాదు, నీ దుమ్ము దులపడానికి, ఈ నిప్పులతో చురుకలు పెట్టడానికి. నువ్వు దమ్ము లాగిన ప్రతిసారి నేను నీ చేతి మీద చురుకలు పెడతాను.
1: ఇదెక్కడ సాడిజమే శిలకమ్మ? మగవాళ్ళు ఆడవాళ్ళను సిగరెట్లతో కాలుస్తారని విన్నాను, గాని ఆడదే ఇలా మొగాన్ని సిగరెట్ తో కాల్చడం ఏంటే?
0: ఇదే నా కొత్త పథకం. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయం లేదు, ఇద్దరూ సమానమే. కావున నువ్వు సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు దమ్ము పీల్చిన ప్రతిసారి ఓ చురక
1: పెడతాడ. ఏంటే చర్మం కాలిపోతుంటే
0: లోపల అలాగే నీ లివర్ కూడా కాలిపోతుందిగా, చర్మం కూడా కాలనివ్వు.
1: అబ్బా, సిగరెట్ తో నా పెదాలకు చురకలు పెడతావేంటే రాక్షసి.
0: మరొక్క మాట మాట్లాడితే ఓ టన్ను సిగరెట్లు కొనిస్తాను. ఆ సిగరెట్లు నీ మీద వేసి సజీవంగా తగిలేస్తాను. అప్పుడు నువ్వు సజీవ దహనంతో కుక్క చావు చేస్తావు.
1: అబ్బో అమ్మా, అబ్బా, నా చెంపల మీద చురకలు పెట్టకే, ఆ నల్ల మచ్చలు ఎప్పటికీ పోవే.
0: అయితే సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నేను కూడా ఓ సిగరెట్ వెలిగించి ఇలా నిన్ను కాలుస్తాను. కాల్చుతూ ఉంటాను.
1: వద్దే చిలకమ్మ, నువ్వు అలా సిగరెట్ తో చురకలు పెడుతుంటే బుర్రలో మేకులు కుట్టినట్లు ఉంది. ఇదిగో నీ సిగరెట్లు కాల్చడం మానుకుంటాను.

0: ఇదిగో మరొకసారి చెప్తున్నా, నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నాను. మరోసారి నేను సిగరెట్ కాలిస్తే నీ చెప్పించి కొట్టవే, కానీ శాడిస్ట్లా ఇలా సురకలు పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను క్షమించవే. ఇదిగో ఇదిగో నీ కాళ్ళు మొక్కుతానే.
1: గుడ్, విన్నారుగా మహిళ.

0: కష్టాలను మనమే కడతేర్చుకుందాం. జై హింద్.
1: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. సభకి నమస్కారం. మన మహిళా మండలి సార్వత్రిక సమావేశానికి అందరూ వచ్చినట్టేగా?
0: అందరూ వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు. త్వరగా మీ ప్రసంగం ముగించి ఆ మైక్ నాకు ఇవ్వండి. ఈ రోజు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. 100 పేజీలు ప్రసంగం రాసుకొచ్చాను.
1: అలాగే చిలకమ్మ, ఈ రోజు మన ఎజెండాలో నువ్వు చేసిన ఘనకార్యం గురించే ప్రస్తావిస్తున్నాము. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు, నీ డబ్బాని ఇతరులు కొట్టాలి. అంటే ప్రెసిడెంట్ గా నేను కొట్టాలి. కాబట్టి 1-2 నిమిషాలు నువ్వు నన్ను మాట్లాడినివ్వవే.
0: 2 నిమిషాల తర్వాత మైక్ నేను లాక్కుంటానండి. త్వరగా అసలు విషయం చెప్పండి దేవి గారు. మీ దిక్కుమాల స్పీచ్ వినలేకపోతున్నాం.
1: అక్కడికే వస్తున్నాను, ఆగు. ముందు ఉపోద్ఘాతం చెప్పాలి కదా.
0: మీరు ఉపోద్ఘాతం మొదలు పెడితే 2 గంటల వరకు మైక్ వదలరు. మన మహిళలకు విసుగొచ్చి ఆవలించినా పట్టించుకోరు. మైక్ లాక్కుంటేనే స్టేజ్ దిగుతారు. ఆడవాళ్లు పారిపోకుండా కమిటీ హాల్ కి తాళాలు వేసి మరీ ప్రసంగిస్తారు. అదిగో నిమిషం దాటింది, మరో నిమిషం మాత్రమే ఉంది. త్వరగా కానివ్వండి. మీ నసతో మాకు సహన పరీక్ష పెట్టకండి.
1: ఇందు మూలంగా నేను విన్నవించేది ఏంటంటే, చిలకమ్మని మనం ఇన్నాళ్ళు ఒక వెర్రివాగుల్ది అనుకున్నాము.
0: ఏంటి, నేను వెర్రివాగుల్దానా?
1: అది నా అభిప్రాయం కాదు చిలకమ్మ, పబ్లిక్ టాక్. ఆ టాక్ గురించే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను.
0: నేను వెర్రివాగుల్దాన్ని చెప్పిన దాని పేరు చెప్పండి, ఇప్పుడే దాన్ని కడిగి పారేస్తాను.
1: అండ్లు తోమినట్టు ఎంత మందిని కడిగి పారేస్తావు? అందుకే నీకు ఇన్ని రోజులు నిజం చెప్పడం లేదు. అసలే నువ్వు వెర్రిబాగుల్దానివి కదా.
0: ఇదిగో మీరు కూడా నన్ను వెర్రిబాగుల్దాన్ని అంటున్నారు. నేను వెర్రిబాగుల్దాన్ని అయితే నా మొగుడి చేత సిగరెట్లు కాల్చే దురలవాటుని ఎలా మాన్పిస్తాను? మీరు నాకంటే మేధావులా? అయితే మీ భర్తల చేత సిగరెట్లు కాల్చడం ఎందుకు మాన్పించలేకపోయారు?
1: నేను కూడా అక్కడికే వస్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చు, నన్ను ప్రసంగం పూర్తి చేయనివ్వు.
0: మీరు చెప్పిన 2 నిమిషాలు గడిచాయి. మైక్ నా ముఖాన కొట్టండి, లేకపోతే ఆ మైక్ లాక్కుంటాను.
1: అసలు ప్రసంగం మొదలు పెట్టనిస్తే కదా 2 నిమిషాలు పూర్తి చేయడానికి. నువ్వు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసావనుకో, ఇలాగే అడ్డుపడితే 2 గంటలు ప్రసంగిస్తాను. జాగ్రత్త.
0: సర్లేండి సర్లేండి, 2 నిమిషాలు మాట్లాడి చావండి.
1: అలాగే నా తోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా,
0: మీరిలా అన్ని బంధాలను వల్లిస్తూ ఉంటే 2 గంటలు కూడా సరిపోవు దేవి గారు.
1: చిలకమ్మ, నువ్వు ఇలా నా ఫ్లోని ఆపితే నేను మొదటి నుంచి వస్తాను. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా, ఇన్నాళ్ళు మన శ్రీమతి చిలకమ్మ గారిని వెర్రిబాగుల్ది అనుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలిచావదని గుసగుసలాడుకున్నాము. ఆమెకి మాట్లాడే మేనర్స్ లేదని తిట్టుకున్నాం. ఆమెని కట్టుకున్న భర్త ఆదిత్య ఉన్నాడే, అతను నరకం చవి చూస్తున్నాడని ఆమెని తిట్టుకున్నాం.
0: ఇదిగో దేవి గారు, ఇంతకీ మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా?
1: నిన్ను తిట్టడంలోనే పొగడతలున్నాయి చిలకమ్మా. నువ్వు తొందరపడి నా ఫ్లోన్ ఆపకు, మళ్ళీ మొదటికి వస్తాను. జాగ్రత్త.
0: సరే సరే, నా ముఖం మీద నన్ను తిడతావుగా, తిట్టు. నేను కూడా మిమ్మల్ని తెలివిగా తిడతాను.
1: ఇందు మూలంగా నేను మనవి చేయనది ఏంటంటే, మన భర్తలతో మనం సిగరెట్ కాల్చడం మాన్పించలేకపోయాము. మనం సాధించలేని ఘన విజయాన్ని మన చిలకమ్మ గారు సాధించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
0: ఏంటి ఏంటి, అందరూ అలా విస్మయంతో నోళ్లు తెరుచుకుని కామ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి.
1: సిగరెట్లు కాల్చడం మానుకోమని చిలకమ్మ తన భర్తకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ ఆ మొగుడు ఆమె మాటలు వినలేదు. అందుకే ఆమె కూడా సిగరెట్ కాల్చింది. కానీ ఆ సిగరెట్ ని తన నోట్లో పెట్టుకోకుండా అదే సిగరెట్ తో తన భర్త పెదాలకి చురకలు పెట్టింది. ఆ వీడియో మనకి చూపించింది కదా, అది చంబల్క రాజాకు చెప్పల్క పూజ అన్నట్టు ఆ భర్త దమ్ములాగిన ప్రతిసారి ఆమె ఓ బొట్టు బిళ్ళ పెట్టినట్టుగా చక్కటి చురక పెట్టింది. అతడు ఆమె షాడిజానికి భయపడి సిగరెట్లు కాల్చడం పూర్తిగా మానుకున్నాడు. ఆమె యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్లు ఆమెని ఆదర్శ మహిళగా తీసుకున్నారు. నేను కూడా ఇదే ఫార్ములాని ఆచరించాను. నా భర్త దెబ్బకి సిగరెట్ కాల్చడం మానుకున్నాడు.
0: అందరు అలా ఆవిలిస్తూ విసుగ్గా వింటారంటే

0: చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి.
1: మన కంటికి వెర్రిబాగుల దానిలాగా కనిపించే మన చిలకమ్మ.
0: ఏమండి దేవి గారు, అస్తమాను నన్ను వెర్రిబాగుల దాన్ని అని అనకండి, లేదా మీ పెదవుల మీద కూడా కాల్చి సిగరెట్ తో చురుకులు పెడతాను.
1: ఏదో జోక్ చేశానులే చిలకమ్మ. ఇప్పుడు మనందరికి మార్గదర్శిగా చిలకమ్మ మారింది. ఆమె చూపిన ఫార్ములాతో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలతో సిగరెట్లు మాన్పించారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సిగరెట్ అమ్మకాలు భారీగా తగ్గినట్టు తెలిసింది.
0: చప్పట్లు కొట్టమని ప్రతిసారి నేను అడుక్కోవాలా? చప్పట్లు కొట్టి చావండే.
1: చూశారుగా, చప్పట్లు కొట్టమని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న మన చిలకమ్మ ఎంత వెర్రిబాగులదో. మరి ఇలాంటి వెర్రిబాగులది సాధించిన విజయాన్ని మనం తప్పక పొగడాలి. కొట్టండి చప్పట్లు. కేవలం చప్పట్లు కొట్టేనే సరిపోదు, ఈ చిన్న గౌరవం చిలకమ్మకి సరిపోదు. ఆమె కాలికి గండ పెండేరం తొడగాలి, షాలువాతో సత్కరించాలి, వీర నారి అని బిరుదు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటారు?
0: అంటే పద్మశ్రీ బిరుదు నాకు ఇవ్వరా?
1: అలాంటి బిరుదులు మనం ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంత చిన్న మంచి పనికి పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక బిరుదు ఇవ్వరు.
0: అయితే భారతరత్న ఇస్తారన్నమాట?
1: ఓసై వెర్రిబాగులదానా, పద్మశ్రీ బిరుదు కంటే భారతరత్న అవార్డు ఇంకా గొప్పదే. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళకే అది ఇస్తారు.
0: అయితే నేను కూడా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసి ఏకంగా భారతరత్న అవార్డు అందుకుంటాను. చప్పట్లు కొట్టండి.
1: నీకు భారతరత్న అవార్డు వచ్చాక కొడతానులే చప్పట్లు.
2: ఏమే చిలకమ్మ, ఏంటి మళ్ళీ మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
0: అవునాదిత్య, ఈ రోజు సభలో ఆడవాళ్లు నన్ను తెగ పొగిడేశారనుకో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది.
2: వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండరు, నువ్వే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకొని ఉంటావా? అసలే నువ్వు వెర్రిబాగుల దానివి కదా.
0: ఇదిగో నువ్వు కూడా నన్ను వెర్రిబాగుల దానివి అన్నావంటే ఒప్పుకోనంతే.
2: సర్లే, ఇక నుంచి నిజాలే మాట్లాడను, అబద్ధాలే మాట్లాడతాను. ఇంతకీ ఈ రోజు మీ మహిళా సంఘం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్త ఉద్యమం ఏమైనా మొదలు పెట్టారా తల్లి?
0: అవును, మొగుళ్లను మార్చి కొత్త ప్రక్రియలో మరో కొత్త స్కీమ్ మొదలు పెట్టాను.
2: ఏమిటో ఆ స్కీమ్?
0: తాగుబోతు భర్తల తాగుడు మాన్పించాలనే కొత్త స్కీమ్.
2: చాలా మంచి స్కీమ్ మొదలు పెట్టావు. ఆలస్యం చేసిన విస్కీ లాంటి, సారీ అమృతం లాంటి పథకం ప్రవేశపెట్టావు, గుడ్ చిలకమ్మ.
0: ఆ స్కీమ్ ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ప్రతిపాదన నేనే ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు.
2: గుడ్, ఓ మంచి పనిని మొదటిసారి చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసిగించేదానివి. ఇంతకీ నువ్వు చేయబోయే ఆ కొత్త స్కీమ్ పనులు ఏమిటి?
0: నేను చేపట్టబోయే రెండో పథకం మగాళ్లను తాగుడు నుంచి మాన్పించాలి.
2: చిలకమ్మ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్లు పీపాల కొద్దీ మందు తాగుతూ లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చూసావుగా మన మేడ మీద ఉండే కాంతారావు పచ్చి తాగుబోతు, వాడు బారు నుంచి ఏ అర్ధరాత్రో వస్తాడు, మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కి నిద్రపాడు చేస్తాడు. ఇది నీ ఇల్లు కాదురా నాయనా, మీ ఇల్లు పై వాటాలు అని చెబితే వాడు వినను కాక వినడు. తన ఇంటి డాక్యుమెంట్లు చూపించి ఇది తన వాటానే అంటాడు. ఇదిగో చూడు, నిన్ను తన భార్యగా భావిస్తాడు. ఇది నా పెళ్ళంరా మగడా అన్నా వాడు వినడు, రివర్స్ గేర్లో సాక్ష్యంగా మన పెళ్లి ఫోటోలు చూపించమంటాడు. వాడి పెళ్ళాం వచ్చి వాణ్ణి లాక్కుపోయే వరకు మనతో గొడవ పడతాడు. ఉదయం వచ్చి సారీ చెల్లెమ్మ అని నీ కాళ్ళు మొక్కుతాడు.
0: అవునండి అవును, ఇది మన ఒక్కరి తలనొప్పే కాదు, ఈ తాగుబోతుల వల్ల మనలాంటి మంచివాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్లను మూకుమ్ముడిగా మార్చాలని అనుకుంటున్నాను, ఇక మహిళా శక్తిని నిద్రలేపదల్చాను.
2: గుడ్, మరి మగాడు తాగటం మానకపోతే?
0: ఆడవాళ్లు కూడా కూల్ డ్రింక్ లాగా మగాడి రక్తం తాగాలి, లేదా ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా మందు కొట్టాలి.
2: ఏడ్చినట్లుంది, మగాడు బుద్ధి లేకుండా తాగితే ఆడవాళ్లు కూడా మందు కొట్టడం ఏమిటి? ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏమిటి చిలకమ్మ?
0: గాడిదకు గుర్రానికి ఏం తేడా ఉంటుంది, రెండు ఒకేలా ఉంటాయిగా.
2: ఛీ, ఆడవాళ్లకు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని

0: మగాడికి పోటీగా ఆడవాళ్ళు కూడా మందు తాగి ఇల్లును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం సమానత్వం అనిపించుకోదు. వద్దు, నీ అగాయిత్యం కోలా.
1: అయితే కేవలం మగాళ్ళు మందు అలవాటునే మా అనిపిస్తాను. చాలా
0: ఇది బాగుంది. అయితే మన పై పోర్షన్ లో ఉంటున్న కాంతారావు తాగి తందనాలాడుతున్నాడు, ఆ మత్తులో పెళ్ళాన్ని కొడుతున్నాడు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి మందు ప్రియుడంటే, అతను చనిపోయాక కూడా అతని శవాన్ని పూర్ విస్కీతో కాల్చాలని వీలునామాలు రాశాడంట. అతను లివర్ చంకనాగిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మాన్పించు. కనీసం మన వీధిలో వాళ్లకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది.
1: నేను చెప్తే కాంతారావు ఎలా వింటాడండి?
0: అవునవును,
1: సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చేయగలను.
0: అవును,
1: కానీ పక్కింటి వాడి మీద చూపించలేను కదా.
0: కరెక్టే.
1: కాబట్టి మీతో తాగుడు దురలవాటుని నేను మాన్పిస్తాను.
0: అవును చిలకమ్మ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మందు కొట్టే పాడ అలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి మందు కొట్టే అలవాటు నేర్చుకోండి. ఇదిగో నాలుగు నాటుసారా ప్యాకెట్లు తెచ్చాను. నాటుసారా అంటే పచ్చి గుడుంబ అని అర్థం. నాలుగు ప్యాకెట్లు మంచి నీళ్ళలాగా తాగినట్లు గడగడా తాగేయండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు, ఇక మొదలు పెట్టండి.
0: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలను మాన్పించాలి అని అనుకోవటం వరకు బాగానే ఉంది. అలా అని దానికోసం నేనిప్పుడు తాగుడు అనే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా? నోర్మూయ్.
1: మందు కొట్టడం చేత గాని నీలాంటి వాడిని కట్టుకున్నాను. కర్మ కర్మ కర్మ. చూడండి, ముందు నువ్వు మందు కొట్టే దురలవాటుని అలవాటు చేసుకో.
0: ఓసి నీ అగహిత్యం కూడా ఇది మరీ బాగుంది. బురదలో కాలు వేయండి, ఆ కాలు కడిగిన నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. నీ అమాయకత్వం తగలడ, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లు నీ దేశోద్ధారణ నా చావుకొచ్చి పడిందే. మందు తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సారీ.
1: నువ్వు మందు తాగకపోతే నేను నీ రక్తాన్ని తాగుతాను.
0: ఇదెక్కడ తలతెక్క వ్యవహారమే చిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా మందు తాగటం ఏంటి? నా వల్ల కాదు అమ్మో, సస్తే నా వల్ల కాదు. కాదంటే కాదు.
1: అయితే నేనే రోజుకో నాలుగు ప్యాకెట్లు గుడుంబ తాగుతాను. నా లివర్ చెడిపోయి చస్తాను.
0: సర్లే ఏడకు, ఏదో నిన్ను చేస్తున్నారని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారే. సర్లే, ఆ నాటు సారా ఏదో తాగి నా చావేదో నేను చస్తాను, తీసురా.
1: అలా అన్నారు, బాగుంది. ఏమండి ఈ ప్యాకెట్ ని పెగ్గలా మలిచిస్తాను, నోరు తెరవండి.
0: తల్లి ఉగ్గు పెడుతుందని తెలుసు, కానీ పెళ్ళం పెగ్గు పెడుతుందని నాకు తెలీదు.
1: నోరు తెరవండి, నా చేత్తో తొలి పెగ్గిస్తాను, తాగిస్తాను మీ చేత.
0: ఈ గుడంబ వాసన భరించలేకపోతున్నా నే చిలకమ్మ, ముక్కు మూసుకున్నాను, ఇక త్వరగా తాగించవే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: సర్లే చిలకమ్మ, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా ఆ మందేదో తాగించవే. నా లివరు చంకనాకి నాకు సావచ్చినా పర్లేదే.
1: ఇందా తాగండి, కూల్ డ్రింక్ తాగినట్టు లొట్టలేస్తూ ఎంజాయ్ చేయండి.
0: అలానే. ఏది?
1: అయ్యో
0: ఓరి నహైను, ఈ గుడంబా వాసన పినాయిల్ల చాలా ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఛీ, కంపు వాసన కంపు రుచి. నేను ఈ మందు తాగనంటే తాగనే వాంతులు వచ్చేలాగా ఉన్నాయే చిలకమ్మ, కడుపులో తిప్పుతుందే, నన్ను కరుణించవే తల్లే.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులైతే ఆ కంపే ఇంపుగా మారుతుంది. ఇందా నంజుకోవడానికి చికెన్ ముక్కలు తెచ్చాను, నోట్లో వేసుకోండి, ఆ చేదు పోతుంది. మా నాన్న కూడా ఇలాగే తాగేవాడు.
0: నా వల్ల కావటం లేదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: ఓసి నీ అమాయకత్వం కోలా. సర్లే, ఏదో మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వు అలా ఏడా. ఓకే.

0: ఆహా ఆదిత్య, నీ గది గుడుంబ కంపు వాసనతో గుప్పమంటుంది.
1: అవును చిలకమ్మ, బారులాగా ఇంటి నిండా సారా కంపు ఇంపుగా కమ్ముకుంది. కానీ నువ్వు చెప్పినట్లు ఈ కంపు ఇప్పుడు నాకు ఇంపుగా ఉంది. ఆహా ఎంత మంచి వాసన చూడు.

0: ఇల్లు సోడా కలుపుకోకుండా పచ్చి రాను గటగటా ఎలా తాగుతున్నానో చూడు.
1: గుడ్, వెరీ గుడ్. అతి కొద్ది కాలంలోనే గొప్ప తాగుబోతులా మారారండి. మీలాంటి పచ్చి తాగుబోతుని కట్టుకోవడం నా అదృష్టం అండి, నా
0: అదృష్టం. మొదట్లో బంద్ కొడితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు మందు తాగకపోతే ఏమీ తోట్లేదు. రోజుకు 2-3 బాటిళ్లు తాగుతున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరస్యంలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి తాగుడు అలవాటు నేర్పించావు. కొన్ని రోజులుగా నేను స్వర్గంలో తేలిపోతున్నాను శీలకమ్మ.
1: ఇక ఇన్ని రోజులు తాగింది చాలు, ఇక ఈ రోజు నుంచి ఆ పాడ అలవాటు మానిపిస్తాను. ఆదిత్య, ఇక ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోండి.
0: నా ప్రాణమైన వదులుతాను, కానీ మందుని వదులుకోను శీలకమ్మ. జగమే మాయా, హే బ్రతుకే మాయా, రా చిలకమ్మ, వేహదాల్లో సారా వింతే నయా, సారా బాటిల్లో ఆవు గజమిదేనా. హే చిలికి,
1: చూడు, నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే తాగుడు వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శమైలుగా మారుతాను.
0: అంటే ఏం చేస్తావే ఇప్పుడు?
1: నేను తాగుడు ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దానిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాట నేర్చుకుంటారు. వాళ్ళ మొగుళ్ళతో కూడా తాగుడు మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యల్లోంచి ఒక సమస్య తీరిపోతుంది.
0: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది. సిలికి, కానీ మందు తాగటం మాననగా మాననంటే మానో.
1: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కొట్టుకున్నానుగా.
0: ఇంతకీ ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. ఎలా మాన్పిస్తావే?
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరిలా రాత్రనక పగలనక తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా తాగుడు మానుకోండి.
0: తాగుడు మానుకో, ఏది నీ వీడియో ఇదేనా? చిలికి, నిన్ను వదులుకుంటాను కానీ ఇదిగో ఈ నా మందును మాత్రం వదులుకోను. ఇప్పుడు నేను దేవదాస్. సారీ సిల్కీ డియర్.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను మందు మాననుగాక మానను.
1: అయితే తాగండి, మగవాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు ఒక్క పెగ్గు తాగితే నేను 2 పెగ్గులు తాగుతాను.
0: ఓషే శీలకమ్మ, నువ్వు తాగాలనుకుంటే బార్కు వెళ్ళి మగ మగ రాయుళ్ళ తాగు. ఇదిగో నేను పర్మిషన్ ఇస్తాను, కానీ నా నోటికాడ ఈ మందు లాక్కోకు. రాస్టల్, నిన్ను
1: ఇవ్వు.
0: మరోసారి నా మందు తాగితే
1: నన్ను కొడుతున్నాడు.
0: నాలుకను నంజుకొని ట్రై చేసుకొని తింటానే రాస్టల్. గెట్ అవుట్ మై ఫ్రమ్ బాత్. నా మందు లాక్కొని తాగటానికి నీకెన్ని గుండెలే శిలికి? నా కోసం అదిగో ఓ విస్కీ బాటిల్ కొనుక్కురా.
1: ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఉన్న డబ్బులన్నీ తాగుడికే తగిలేస్తున్నావుగా.
0: అవునా? అయితే నీ మెడలో మంగళసూత్రం మెరుస్తూ ఉంది కదే.

0: నమ్మి 10 బాటిల్ మంచి విస్కీ బాటిల్ మంచి బ్రాండ్ ఉండలే తీసుకురా, లేకపోతే కొరికి నీ రక్తం దొరుకుతున్నా యాది.
1: చూడండి చూడండి, నన్ను కొడితే అదే విస్కీ బాటిల్ మీ ఒంటి మీద వేసి సజీవ దానం చేస్తాను నేను.
0: ఓ ఆదర్శ మహిళ, నన్నే చంపుతావే రాస్కల్. ముందు నీ ఒంటి మీద అదే విస్కీ బాటిల్ పోసి సజీవ దహనం చేస్తానే.
1: ఆగండి ఆగండి, వద్దు వద్దు, నా ఒంటి మీద విస్కీ పోసి నన్ను కాల్చి చంపకండి. అలాగే అలాగే మందు బాటిల్ తెస్తా, నేను తెస్తా.

0: హ్యాపీగా హ్యాపీగా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనే శిల్కమ్మా.
1: అమ్మా, మీ అల్లుడు రాత్రి అనుక పగలనుక తాగుతున్నాడమ్మా, ఆఫీస్ లో కూడా తాగుతున్నాడు, అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయిందమ్మా.
0: దానికి కారణం నువ్వు. రామసక్క నల్లునికి తాగుడు అలవాటు చేసింది నువ్వు.
1: నేనేం ఊరికే చేయలేదు, ఆయనతో తాగుడు మాన్పిస్తే నాకు మా మహిళా మండలి అధ్యక్షురాలుగా పదవి ఇస్తానంది, అందుకే తాగించాను.
0: పాగల్దానా, నిజమైన తాగుబోతుని శుద్ధ పూస లెక్క మార్చాలి. అట్లా కాకుండా తాగుడు అలవాట్లేని అల్లుడిని తాగుబోతు లెక్క చేసినావు. అల్లుడు వద్దని చెప్పిన గుడుంబ ప్యాకెట్లు తాగిపించినావు, అవుల దాని లెక్క మందు కొనిచ్చినావు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు ఊరికేనే అనలేదు, అనుభవించు.
1: అంటే ఆయనకి సిగరెట్ కాల్చడు నేనే అలవాటు చేశానమ్మా, దాన్ని విజయవంతంగా నేనే మాన్పించాను. అలాగే ఇప్పుడు తాగుడు కూడా మానుకుంటాడని తాగుడు అలవాటు చేశాను, కానీ కథ యూటర్న్ తీసుకుందమ్మా.
0: దీన్నే దేడిది మాకు పని అంటారు. సప్తవ్యసనాలలో మొగోడు అన్ని మానుకుంటాడు, కానీ తాగుడు మాత్రం మానుకోడు. నా పెళ్ళైనప్పటి సంది మీ నాయన తాగుతూనే ఉన్నాడు. ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోమని నేనెంత పోరు పెట్టినా ఇన్నడా? చివరికి ఆ తాగుబోతు మొగుని నేను వదిలేసిన. ఎసువంటి చెడ్డ అలవాటు లేని ఆదిత్యను ఏరి కోరి నీకు పెళ్లి చేసిన, కానీ నువ్వు చేసిందేంది? అల్లునికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు మానుకోమంటే ఎట్లింటాడు? ఏ ముఖం పెట్టుకుని అల్లుని నేను తిట్టాలి? కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు మొగోనికి మందు బాటిల్ ఇస్తే ఈడ్చి పెడతాడా?
1: నన్ను తిట్టకమ్మా, మీ అల్లుడితో తాగుడు ఎలా మాన్పించాలో అది చెప్పు.
0: ఆయనే ఉంటే ఒంటోడు ఎందుకన్నట్టుంది. ఆ టెక్నిక్ తెలిస్తే నా మొగుని ఎన్నడో మార్చుకునేదాన్ని. రోలొచ్చి మద్దెలతోటి మొర పెట్టుకున్నట్టు గ్రైండర్ వచ్చి వాషింగ్ మిషన్ తోటి మొర పెట్టుకున్నట్టు ఉందే అవులదాన. నీ మొగని నేనే మారుస్తా, అది నీ కర్మ. నా లెక్క నువ్వు కూడా తాగుబోతు మొగునితోటి తన్నులు తినుకుంటే కాపురం చెయ్యి.
1: అమ్మా,
2: మీరింతవరకు చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు చెల్లే స్వప్న, శ్రీమతి పి సునీత, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

హాయ్ హలో నమస్తే శ్రోతలందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం అయింది 4:40 కావస్తోంది. మరి 4 గంటలు అయిందంటే మీరంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు కదా. నేను ఇచ్చే టాపిక్పై సరదా సరదా కబుర్లతో, అలానే మంచి మంచి పాటలతో ఎంటర్టైన్ అవ్వడానికి. సో అలానే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో అయితే సిద్ధంగా ఉంది సరదాగా కాసేపు కార్యక్రమం. మరి సాయంత్రం సమయాన ఒక మంచి టాపిక్తో, మంచి కబుర్లతో, మంచి మంచి సుస్వరాలను వినిపించడానికి అయితే మీ ఆజే వీణా సిద్ధంగా ఉంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి నేను ఇచ్చే టాపిక్పై మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు కాల్ చేయవలసిన నంబర్స్ 0891-272-7244 లేదా 0891-272-7278 నెంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. ఇంతకీ ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఈరోజు వరల్డ్ టూరిస్ట్ డే సందర్భంగా ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడం కాదు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త మనుషులను కలవడం, కొత్త అనుభూతులను ఆస్వాదించడం, ముఖ్యంగా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం అంతే కదా. సో మరి టాపిక్ చెప్పకుండా ఏంటి ఇదంతా చెప్తుంది అని అనుకుంటున్నారా? టాపిక్కే వస్తున్నా అండి. ఒక చారిత్రక కట్టడం గురించి తెలుసుకున్నా, ప్రకృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా, అక్కడ ప్రత్యేక ఆహారం గురించి, అలానే సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఇలా ఏదైనా సంఘటనలు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అలా గుర్తుండిపోతూ ఉంటాయి కదా. సో మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఈరోజు టాపిక్, మీరు సందర్శించిన టూరిస్ట్ ప్రదేశాలలో కొత్తగా మీరు తెలుసుకున్నవి, నేర్చుకున్నవి ఏంటి. ఈ టాపిక్ ఎందుకు అంటే, ఈరోజు ఒకరి ప్రయాణంలో దొరికిన కొత్త అనుభవం మరో వ్యక్తికి కొత్త ప్రదేశాన్ని తెలుసుకునే ఆసక్తిని కలిగిస్తుంది అంతే కదా. సో టాపిక్ విన్నారు కదా, మీరు సందర్శించిన టూరిస్ట్ ప్రదేశాలలో కొత్తగా మీరు తెలుసుకున్న నేర్చుకున్న విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మరి అంతకంటే ముందుగా ఒక సూపర్ హిట్ సాంగ్తో మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వెల్ సరదాగా కాసేపులో మన కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు శ్రీనివాసరావు రామలక్ష్మి, ఏలూరు జిల్లా జంగారెడ్డి.
0: ఓకే శ్రీనివాస్ గారు, టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం.
0: చెప్పండి.
1: మేము ప్రతి సంవత్సరం వారణాసి వెళ్తాం మేడం.
0: ఓకే,
1: అక్కడికి వెళ్ళి మణికర్ణికా ఘాట్ లో స్నానం చేసి అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, మనం చివరికి పొందేది ఏంటి అనేది స్పష్టంగా కనబడుతుంది మేడం.
0: ఓకే. సో మీకు ఆ ప్లేస్ బాగా నచ్చుతుంది అన్నమాట.
1: చాలా బాగా నచ్చుతుంది మేడం.
0: ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్ మరి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో,
2: నమస్తే అండి. బాగున్నారనే?
0: నమస్తే అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా. మీనా గారు అండి? మీనా గారు.
0: వీణా అండి. మీ పేరు?
2: పసరపూడి సత్యరెడ్డి.
0: ఓకే సత్యరెడ్డి గారు, టాపిక్ విన్నారా?
2: ఏమండి,
0: చెప్పండి.
2: మన దేవస్థానం గుళ్ళు అన్నారు కదా మీరు, అదే
0: అదే టూరిస్ట్
2: కదా.
0: ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు కొత్తగా ఏమైనా నేర్చుకున్నా, మీకు తెలుసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా?
2: నాకు తెలుసు అంటే పరిశుభ్రంగా ఉంటుంది, అలా ఉండాలని అందరూ చెప్తాం. పరిశుభ్రం చేసుకున్నా మన భారతదేశం బాగుంటది.
0: ఓకే
2: నేను చెప్తాను, మన ఆకాశం కూడా చెప్తుంది కదండి అందరికనే,
0: అవునండి.
2: మన అందరికీ అదే పాటించాలని చెప్తాం వాటిని.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్ మరి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: ఎన్ఎన్సీరావు శ్రీరామనగర్.
1: ఓకే, రావు గారు విన్నారా టాపిక్ ఈరోజు?
0: ఇన్నాను మేడం. నేను ఆగ్రా వెళ్ళాను, గయా, ఇది తాజ్మహల్ చూసి వచ్చాను మేడం. అంతా చూసి ఉన్నా చాలా బాగా నచ్చింది మేడం. అక్కడ
1: ఓకే,
0: అది
1: అక్కడ
0: ఎలా
1: మీరు
0: అంటే
1: కొత్తగా ఏమైనా విషయాలు నేర్చుకోవడం కానీ అలా ఏమైనా చేశారా? కొత్తగా మీకు ఏమైనా అనిపించిందా?
0: నేర్చుకోవాలని చూసి వచ్చాను మేడం. అంతా చాలా బాగుంది
1: అవునా?
0: అక్కడ.
1: ఓకే
0: అక్కడ ఇది అక్కడ భోజనం కూడా చాలా నచ్చింది.
1: ఓకే,
0: రొట్టెలు అంతా తినను, అంత బాగుంది మేడం అక్కడ.
1: సో మీకు అది బాగా గుర్తుండిపోయింది అన్నమాట.
0: బాగా నచ్చింది, గుర్తుంది మేడం అది.
1: ఓకే అండి. ఓకే,
0: థ్యాంక్ యూ
1: థ్యాంక్
0: మేడం,
1: యూ ఫర్ కాలింగ్
0: థ్యాంక్
1: అండి.
0: యూ.
1: వెల్, మనం చాలా ప్లేసెస్ని అయితే విజిట్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి మేము అరకు అయితే వెళ్ళినప్పుడు అందరితో అక్కడ ఫస్ట్ టైం నేను ఏం చూసానంటే అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది కదా, సో మనల్ని కూడా వాళ్ళలాగా రెడీ అవ్వచ్చు, సో వాళ్ళతో పాటు మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు. సో నాకు అదంతా చాలా కొత్త ఒక అనుభూతిలా అనిపించింది అనమాట. వాళ్ళ ట్రెడిషన్ని మనం కూడా సేమ్ డ్రెస్అప్ అయ్యి అలానే వాళ్ళతో పాటు అలా కలిసి డాన్స్ చేస్తుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఇలాంటి గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. సో అలా మీరు కూడా మీరు వెళ్ళిన ప్రదేశాల్లో మీరు నేర్చుకున్నవి, తెలుసుకున్న ఆసక్తికరంగా ఉన్న అంశాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇంకా కాలర్స్తో మాట్లాడే ముందర ఇంకొక సాంగ్ సిద్ధంగా ఉంది. మరి వెంకటేష్ సౌందర్య నటించిన జయం మనదేరా చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ సంగీతంలో వేటూరి సుందరరామూర్తి రచన, సోను నిగం, గోపికా పూర్ణిమ పాడినటువంటి పాట మీ అందరి కోసం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
6: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
7: మీరు వింటున్నారు సరదాగా కాసేపు కార్యక్రమం. మరి కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
8: గుడ్ ఈవినింగ్ మేడం.
7: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
8: నా పేరు నూగల్ కొండబాబు అండి, గొల్లపాలెం.
7: ఓకే కొండబాబు గారు, టాపిక్ విన్నారా?
8: విన్నానండి. తలపాన ఒక ఏరియా ఉన్నదండి చిత్తూరు జిల్లాలో, తిరుపతికి ఒక 70-80 కిలోమీటర్ డిస్టెన్స్ లో తలపాన ఒక ఏరియా ఉన్నది.
7: ఓకే,
8: అక్కడ లోపల సోమం కింద పంపుతారండి లోపలికి.
7: ఓకే,
8: అది మంచి ప్రదేశం అండి, చాలా మంచి ఏరియా అనమాట. అది నేను 1-2 సార్లు లోపలికి వెళ్ళాను, చాలా నాకు చూడముచ్చటగా అనిపించింది. ఎప్పుడైనా ఎవరైనా తగ్గితే అలాంటి చోట మళ్ళీ వెళ్ళాలని అనిపించి అభిప్రాయం కలిగించేలా చేసింది నాకు. నాకైతే తృప్తి అయిందండి అది.
7: ఓకే, చాలా మంచి విషయం చెప్పారు.
8: తిరుపతికి 80 కిలోమీటర్ల అవతల తలపోన ఏరియా ఉన్నదండి, ఆ ఏరియా అనమాట.
7: అక్కడ వెళ్తే ఆ ప్లేస్ వస్తుంది అనమాట.
8: ఓకే అండి.
7: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో వినేద్దామా. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
9: శ్రీకాకుళం జిల్లా మురళి మేడం.
7: ఓకే మురళి గారు, మరి విన్నారా టాపిక్ ఈ రోజు?
9: మేము లాస్ట్ ఇయర్ 24 అక్టోబర్ ఛత్తీస్గఢ్ వెళ్ళాం.
7: ఓకే,
9: అంటే ఫ్యామిలీ ట్రిప్, ఒక 4 డేస్ వెళ్ళొద్దామని జగదల్పూర్ దంతవాడ వెళ్ళామండి.
7: ఓకే,
9: ఇండియాలో ఫేమస్ అమ్మవారు దంతేశ్వరి టెంపుల్ ఉంటుంది అక్కడ.
7: ఓకే,
9: అక్కడ ఒక మూఢనమ్మకం ఇప్పటికీ కూడా మనల్ని కదిలిస్తారు. అక్కడ ఏంటంటే ఆదివాసీలు ఉంటారు కదా మేడం, వాళ్ళకి మొక్కులు చెల్లించడానికి వాళ్ళు అనుకున్నది తీరితే మోకాళ్ళ మీద కిలోమీటర్లు నడుచుకుంటే వస్తున్నారు.
7: ఓకే,
9: కిలోమీటర్లు వాళ్ళకు రక్తం వస్తుంటే వెనక వాళ్ళు సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు గుడ్డ కడుతుంటారు మృతి.
7: ఓకే,
9: చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇంచుమించు ఇండియాలో ఇంచుమించు 15 స్టేట్స్ చూశాను, ఎక్కడ ఆశ్చర్యం వల్ల
7: వాళ్ళకంత పెయిన్ వస్తున్నా కూడా కూడా ఆ నమ్మకాన్ని బిలీవ్ చేశారు.
9: మోకాళ్ళ మీద వెళ్ళే రోడ్డు అంతా కూడా రక్తంతో ఉంటుంది.
7: బాబరే. ఓకే అండి, ఈరోజు చాలా ఒక మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో హలో
1: హలో,
0: హలో అండి,
1: శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: కానీ సూర్యబాబు డాబా గారి డాబా గారి ప్రేమ సమాజం మాట్లాడుతున్నామా?
0: ఓకే, సూర్యబాబు గారు టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా. కొత్త ప్రదేశంకి వెళ్ళదు కానీ వైజాగ్లోనే పెద్దఅప్పన కలిశారమ్మా.
0: ఓకే,
1: పెద్దఅప్పన కలిసి చెడు వినక, చెడు మాట్లాడక, చెడు చూడక మంచి చెప్పి ఇంట్లోని చెప్పిన మాటలు ఇన్ని అలగలుగా చెప్పారమ్మా.
0: ఓకే, మంచి మాటలు చెప్పారనమాట.
1: దాని మీద ఫాలో అవుతున్నానమ్మా.
0: ఓకే అండి, చాలా మంచి విషయం అది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్ హలో.
2: హలో, విందుల వేణా గారు, నవరత్న నవరాణి గారు.
0: హలో అండి,
2: నవరాణి గారు.
0: మీ పేరు?
2: నా పేరు అగ్రహ శ్రీనాథ్ అండి, చిన్నంబారి మీదండి.
0: ఓకే త్రినాథ్ గారు, మరి విన్నారా టాపిక్?
2: విన్నాను, అరకు గురించి కదా మీరు అడిగారు.
0: కాదండి, ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లో మీరు చూసిన వింతైన అనుభూతులు ఉంటాయి కదా, కొత్త విషయాలు తెలుసుకోవడం అలాంటివి.
2: అలాంటారా? అక్కడ అమ్మవారి గుడి ఏదో ఉందండి, అది నాకు బాగా టూరిస్ట్ ప్లేస్ అండి.
0: ఓకే,
2: అరకులోని. అదే నేను వెళ్ళాక అసలు రావాలనిపించాను నాకు బయటికి.
0: ఓకే,
2: బయట అండకుండా సార్, లోపల ఏసీ లాగా ఉండేదండి గదుల్లోని.
0: సో అదంతా మీకు బాగా నచ్చింది అనమాట?
2: నాకు అది చాలా బాగా నచ్చింది ఆ ప్రదేశం.
0: ఓకే,
2: అయితే నేను మొత్తం ఒక్కసారి వెళ్ళాను. నేను ఎంత బాగా నచ్చింది అనుకున్నారు అరకు ప్రదేశం? అది ఏసీ కూడా వల్ల కాదండి అది.
0: అవునండి, చల్లటి ప్రదేశం కాబట్టి చాలా కూల్ గా ఉంటుంది. ఓకే త్రినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ అండి.
0: వెల్, మరి మన కాలర్స్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తున్నారు కదా, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా చాలామంది కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడేద్దాం. అంతకంటే ముందుగా నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రం నుండి సందీప్ చౌతా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో ఒక వండర్ఫుల్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: హలో, ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో. సో కాల్ అయితే కట్టేపోయింది, మరి ఇంకొక కాల్ తీసుకుందాం. హలో
1: అమ్మా నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: రమణ సీతమ్మ నాగులపల్లి.
0: ఓకే, రమణ గారు టాపిక్ విన్నారా?
1: ఒకసారి మళ్ళీ చెప్తారమ్మా.
0: అదే, మీరు చూసిన టూరిస్ట్ ప్లేసెస్లో మీకు ఆసక్తికరంగా అనిపించిన కొత్త విషయాలు కానీ అలా ఏమైనా ఉన్నాయా, కొత్తగా
1: ఇక్కడ
0: నేర్చుకున్న
1: మనకి
0: విషయాలు?
1: అనకాపల్లి దగ్గరలో 15 కిలోమీటర్ల దూరంలో దేవీపురం అని ఉంటుందమ్మా.
0: ఓకే.
1: అద్భుతమైన ప్లేస్, చాలా అక్కడికి వెళ్తే మనం చాలా తెలుసుకోవచ్చు.
0: ఓకే.
1: అది కాకుండా ఏంటంటే అరకు అనేది మన ఆంధ్ర ఊటీ అంటారు, అక్కడ కూడా అంత గొప్పగా అనిపించింది. ఈ రెండు ప్లేసులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేండి. దేవుపురం అయితే మాత్రం చాలా బాగుంటుంది, అసలు చాలా అద్భుతమైన ప్లేస్, మంచి రొమాంటిక్ అనే ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్. హలో
1: హలో
0: హలో అండి,
1: నమస్తే.
0: నమస్తే అండి. మీ రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా?
1: దూరంగా వచ్చాను.
0: ఓకే, మీ పేరు?
1: మా పేరు అమ్మాజీ అండి, గాజాక నుండి మాట్లాడుతున్నాను.
0: ఓకే, అమ్మాజీ గారు విన్నారా టాపిక్
1: ఒకసారి చెప్తారమ్మా.
0: అదే మీరు చూసిన ప్రదేశాల్లో మీకు కొత్తగా నేర్చుకున్న తెలుసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా?
1: తెలుసుకోవడం అంటే ఏమంటది అమ్మా, క్షేత్రాలు వెళ్తే ఆ దేవుళ్ళు చూసి మంచి ఆనందం కలుగుతుంది.
0: ఓకే.
1: శ్రీశైలంలో బాగా నాకు చాలా ఆనందంగా అనిపించింది, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అన్నట్టుగా.
0: ఓకే ఓకే
1: వాళ్ళు మనం పరిచయం అయితే వాళ్ళ విషయాలు మనం నేర్చుకోవచ్చు.
0: అవును.
1: అక్కడ ఎవరు చుట్టాలు బంధువులు లేరు కదా, గుడికి వెళ్ళడము రా వచ్చింది ఉంటే వెళ్ళినప్పుడు మనకి ఏం తెలుస్తాయి, అక్కడ విషయాలు ఎలాగుంటున్నారో ఏంటో అనేది. కానీ
0: తెలీదంటారు.
1: ఎప్పుడు మనం నిదానంగా ఉండడం అవన్నీ మటుకు ఎప్పుడు ప్రధానమే మనకి.
0: అంతే.
1: అలాగే మనం ఎలా ఉంటామో మన మీద నీట్గా నిజాయితీగా మనకు నచ్చినట్టుగా ఎవరితో గొడవలు ఆడకుండా ఎవరి మీద మనం ఉడుక్కోకుండా మన పని ఏదో చూస్తాము. మనం దేవుడికి ఏదో ఎప్పుడు క్షేమంగా ఉంచు తండ్రి, లోకంలో అందరూ కూడా బాగోవాలి, మనం అందులో మనం ఉండాలి.
0: అందులో మనం ఉండాలి.
1: చాలా
0: ఓకే అమ్మాజీ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మనం ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం చాలా విషయాలు అయితే నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఉంటాయి కదా. కొన్ని అయితే అప్పుడు పురాతన కట్టడాలు, అక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ ఎంతో బాగుంటాయి. అలానే మనకి ఏదైనా ప్లేసెస్కి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మనం ఖచ్చితంగా అలాంటి ఫుడ్ని అయితే ట్రై చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకి ఇక్కడ ఎలా ఉంటాయో అక్కడ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అవేంటి, ఇలాంటివి చాలా విషయాలు అయితే మనం ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్ వెళ్ళినప్పుడు తెలుసుకోవడానికి ఉంటాయన్నమాట. సో ఇంకా చాలామంది కాల్స్తో అయితే మాట్లాడదాం. అంతకంటే ముందుగా కార్యక్రమంలో ఇప్పుడు

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: వెల్, మరి ప్రతిరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి పదం అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. మరి ఈరోజు పదం ఏంటి అంటే మబ్బులు. మబ్బులు అనే పదంపై మంచి మంచి కవితలన్నీ రాసి 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. మరొకసారి చెప్తున్నా, ఈరోజు పదం మబ్బులు. వెల్, మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మనం టూరిస్ట్ ప్లేసెస్ కోసం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో మనం చాలా ప్లేసెస్కి అయితే వెళ్తాం. నాకు బాగా చిన్నప్పుడు ఒక గుర్తుండిపోయిన ఒక సంఘటన ఏంటంటే, మేము రామేశ్వరం, కన్యాకుమారి అవన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ట్రైన్ జర్నీ అనేది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఆ రామేశ్వరం, ఆ బ్రిడ్జ్ అసలు చాలా షాకింగ్గా అనిపించింది. ఇంత వాటర్, దాని మీద బ్రిడ్జ్, దానిపైన ట్రైన్లో మనం వెళ్ళడం అనేది నాకు ఒక మంచి ఫీల్ అనిపించింది అన్నమాట. అండ్ అలానే రామేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ రాయిలు ఉంటాయి కదా, ఆ వాటర్లో వేస్తే రాయిలు తేలుతున్నాయన్నమాట. సో అవి చూడగానే నాకు నిజంగా అసలు షాక్ అయ్యా, ఏంటి రాళ్ళు ఎక్కడైనా తేలుతాయా అని చెప్పేసి. సో అప్పుడు దాని వెనకున్న హిస్టరీ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇలాంటి ఎన్నో వింతలు ఏదైనా ప్రదేశంకి వెళ్ళినప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో అలా మీరు చూసినవి అయితే ఈరోజు మనతో మాట్లాడవచ్చు అనమాట. సో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో అండి.
6: హలో, నమస్తే. బాగున్నారండి?
0: నమస్తే అండి, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
6: మేము బాగా ఉన్నాం.
0: ఓకే, మీ పేరు?
6: ఎం రమణ, ఎల్మెంచిలేరే, పెదపల్లి జిల్లా.
0: ఓకే, టాపిక్ విన్నారా?
6: విన్నామండి,
0: చెప్పండి.
6: మేము కర్ణాటక వెళ్ళేటప్పుడు అక్కడికి హంపి వెళ్ళాం.
0: ఓకే,
6: హంపి వెళ్తే అక్కడికి వెళ్తే ఇంకా నిజంగా దేవతలు ఊరు వెళ్ళినట్టు ఉంటదండి.
0: ఓకే,
6: అంటే ఎంతో అప్పుడే శ్రీమంజన షూటింగ్ అయిపోయిందంట, మన్నాడు వెళ్ళాం ఆ వారంలో ఎప్పుడు
0: వెళ్ళాం.
6: అవన్నీ అర్జున రాళ్ళలో నుంచి అలా దెబ్బతీసి వచ్చినాయి, అన్ని ఇటుకాసి చేశారని అక్కడ చూపించారు మాకు.
0: ఓకే,
6: ఈ రాయిలో

0: దెబ్బ తగిలితే నువ్వు ఇలా దూరెళ్ళి చచ్చిపోయి ఇలా వెళ్ళాడు అని చెప్పారు మాకు అన్నీ.
1: ఓకే ఓకే. సో అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నారనమాట.
0: మళ్ళీ రాముని అతను ఒకే రాతి బండ మీద చెక్కారు, నల్లగా ఉంటారు ఒక రాతి బండ ఒక రాయి మీద చెక్కారు, అది కూడా చాలా బాగుంది.
1: ఓకే
0: మనం వెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడైనా జరిగా వెళ్ళేలా ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది.
1: అవునా. ఓకే, ఈరోజు చాలా మంచి విషయం అయితే చెప్పారు. థ్యాంక్ యూ
0: చాలా
1: ఫర్
0: బాగుంటుందండి.
1: కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ.
1: ఓకే, సో మరి ఎప్పుడైనా చూడని వాళ్ళు ఉంటే ఈసారి ఖచ్చితంగా వెళ్ళి ఆ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుందంట. ఒకే రాతి మీద రాముడు లక్ష్మణ్ని ఇది చిత్రీకరించారంట. సో మరి ఇంకొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
2: హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ?
1: నమస్తే అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను. నేను ఎవరిని చెప్పుకోండి?
1: అదే గెస్ట్ చేస్తున్నాను, ఎవరు ఎవరు అని.
2: ఇందిరా.
1: ఓకే,
2: ఇందిరా
1: ఇందిరా గారు
2: మౌనిక గారా?
1: కాదండి, వీణా.
2: వీణ గారా? ఫస్ట్ మీతో నేను మాట్లాడాను.
1: అవునండి. సో టాపిక్
2: ఇందిరా
1: విన్నారా మరి?
2: లేదు నైనా, చెప్పండి.
1: అదే మీరు ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు తెలుసుకున్న ఆసక్తికర విషయాలు కానీ నేర్చుకున్నవి కానీ ఏమైనా ఉన్నాయా?
2: మేము 2017లోని వెళ్ళాము మా కేదార్నాథ్ బద్రీనాథ్.
1: ఓకే,
2: నేను మా వారు మా పాప వాళ్ళతో వెళ్ళాము. చాలా బాగుంది. అప్పుడు ఏంటంటే హరిద్వార్ వరకు వెళ్ళాక ట్రైన్లోని, అక్కడి నుంచి ఫ్లైట్ లో అంటే హెలికాప్టర్ లో 7 మినిట్స్ లో కేదార్నాథ్ వెళ్ళాము.
1: ఓకే,
2: కానీ హెలికాప్టర్ లో కూర్చున్నాక కిందకి చూసామంటే పడిపోతామని భయం వేస్తుందండి. కానీ ఎంత లోతు ఉంది, అన్ని లోయలు కదా. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తే ఏకంగా దిగేకన్నా చూస్తే హిమాలయ పర్వతాలు వెండి కొండల్లా కనబడ్డాయమ్మా, చాలా బాగుంది.
1: అసలు మీరు ఇప్పుడు చెప్తుంటే కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది నాకు.
2: నేను దిగినప్పుడు చిన్న మనసు వానం ఎంత బాగుందో, కొబ్బరి పొరలాగా అలా పడుతున్నాయి ఉంది అన్నమాట. కోరిక మాత్రం చాలా బాగా చూసాం. హరిద్వార్ కూడా చూసాం బాగా, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని చూసాం, చాలా బాగున్నాయి. అలాంటి వాటికి మళ్ళా మళ్ళా వెళ్ళాను. మేము పెద్దవాళ్ళం అయిపోయిన కాబట్టి కొంచెం కష్టం కానీ ఇటువంటి వెళ్తే మళ్ళా మళ్ళా వెళ్ళచ్చు. బాగుంది.
1: అయినా మీరు ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు మాకు చూపించారు అవన్నీ కూడా మీ మాటల ద్వారా.
2: నాకు అలాగనిపించింది తల్లి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్ విన్నారు కదా మరి మన కాలర్స్ అందరూ, అసలు ఎంత మంచి మంచి విషయాలన్నీ మనతో షేర్ చేసుకుంటున్నారు కదా. సో ఇంకా మిగతా కాలర్స్తో కూడా మాట్లాడేద్దాం. నెక్స్ట్ ఇంకొక సాంగ్ మీ అందరి కోసం. జీన్స్ చిత్రం నుండి AR రెహమాన్ సంగీతంలో ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు వింటున్నారు సరదాగా కాసేపు. మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హలో. సో కాల్ అయితే కట్టేపోయింది. మరి నెక్స్ట్ కాలర్. హలో.
2: హాయ్ మీని గారు.
1: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సుమలత అండి, కాకల్లో నుంచి.
1: కే సుమలత గారు, విన్నారా టాపిక్?
2: సూపర్ గా విన్నాను.
1: మరి చెప్పండి.
2: అస్సాం దగ్గర కామాక్షి టెంపుల్ అని చాలా బాగుంటదండి.
1: ఓకే, వెళ్ళారా మీరు?
2: 3 times వెళ్ళాను.
1: ఓకే ఓకే.
2: వచ్చేసి ఏంటంటే సోమవారం పూట గొర్రెని బలి ఇవ్వడం, అసలు శివుడు పార్వతి చిన్న చిన్న గొర్రెలకి మళ్ళీనేమో పాప అంటే ఎంత ద్వారాన్ని పెడుతుంటారు అనమాట అక్కడ. నెక్స్ట్ జూలై 27 ఆ టైంలోని

0: రెండు రోజులు అలా చేయరన్నమాట.
1: ఓకే
0: అంత ప్రత్యక్షంగా బాగుంటది. మందార పువ్వులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: అవునా, ఓకే. సో మీకు బాగా నచ్చింది అన్నమాట. సో కాల్ అయితే కట్ అయిపోయింది. ఎప్పుడు చెప్పేదే అండి, సిగ్నల్ ఉన్న ఏరియా నుండి కానీ లేదా అంటే ఎఫ్ఎంకి దూరంగా ఉండి కాల్ చేస్తే ఇలా కాల్ కట్ అయ్యే ప్రాబ్లం ఉండదన్నమాట. సో నెక్స్ట్ కాలర్. సో అందుకనే ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా. హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
1: ఓకే నాగేశ్వరరావు గారు, మరి చెప్పండి, ఈ టాపిక్ విన్నారా?
2: విన్నామండి, ఒక్కసారి కాదు, నాలుగైదు సార్లు మీరు చెప్పారు, విన్నాం కూడా.
1: ఓకే, మరి మీరేం చెప్తారు ఇంట్రెస్టింగ్ విషయం?
2: ఇంట్రెస్ట్ అయితే నా దృష్టిలో తమిళనాడులో గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి.
1: అవునండి.
2: ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గరే ఒక విచిత్రం ఉందండి. అది చుట్టూ వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ లో ఈ ఇళ్ళు చిల్లర గాని కాగితాలు గాని ఏదైనా ఏటీఎం కార్డులు గాని ఆ వాటర్ లో పడేస్తారండి. అది ఇప్పుడు వచ్చి నాకు అర్థం కాలేదండి.
1: అవునా, ఇప్పుడు చిల్లర వేశారంటే ఒక ఏటీఎం కార్డు కూడా వేసేస్తారా?
2: ఇప్పుడు డబ్బులు కాగితాలు వేస్తారట, నోట్లు వేసేస్తారు, తర్వాత ఏటీఎం కార్డులు, ఈ ఎల్ఐసి ఏదైనా ఇంత బాండ్లు అయ్యి,
1: అవునండి,
2: ఇలాంటివన్నీ కూడా అందులోండి. ఆ విచిత్రం నాకు ఇప్పుడు వచ్చి అర్థం అవ్వలేదండి.
1: ఓకే, ఇప్పుడు మీరు చెప్తే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మాకు కూడా. ఓకే అండి, ఈరోజు ఒక తెలియని విషయం చెప్పారు మాకు.
2: ఓకే
1: ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, నెక్స్ట్ కాలర్. హలో హలో,
3: మాట్లాడే వ్యక్తి
1: హలో. సో చూసారా, కాల్ అయితే మళ్ళీ కట్ అయింది. సో ఇలా చాలా విషయాలైతే మనం ఒక్కొక్కసారి అంత పట్టించుకోం కానీ చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి కదా, కొత్తగా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఇలా కూడా చేస్తారా, ఎందుకు అని చెప్పి. సో నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో వినేద్దాం. హలో,
4: గుడ్ ఈవినింగ్, లవరాజ్ పర్వాడా.
1: గుడ్ ఈవినింగ్ అండి. లవరాజ్ గారు, టాపిక్ విన్నారా?
4: విన్నానండి,
1: చెప్పండి.
4: కాల్ కట్ అయినప్పుడు మూడు ప్రత్యేకమైన చూసానండి, మూడు విషయాలు. ఒకటి విక్టోరియా మెమోరియల్ పార్క్ అని, అందులో ఒక ఆడిటోరియం ఉంటది. డే టైం వెళ్ళినప్పుడు అది మనం నైట్ టైం ఆకాశంలోకి ఎలా చూస్తే ఎలా కనిపిస్తుందో అది చూపిస్తారండి.
1: ఓకే,
4: ఇంకోటి అంటే జూలాజికల్ పార్క్, ఆ జంతువులు సజీవంగా ఉన్నట్టు ఉంటాయండి చనిపోయినా సరే అది.
1: ఓకే,
4: తర్వాత ఇంకోటి అండర్ గ్రౌండ్ ట్రైన్ అండి. ఆ మూడు ప్రత్యేకమైన కలకట్టా.
1: ఆ మూడు చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఇప్పుడు మీరు చెప్తుంటే, మాకు అలానే అనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్. హలో,
5: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి, మీ పేరు?
5: శ్రీకాకుళం జిల్లా గ్రామ బాబు టైం చిట్బాబు అండి.
1: ఓకే చిట్బాబు గారు, మరి టాపిక్ విన్నారా? చెప్పండి.
5: కామాఖ్య దగ్గరికి మొన్న వెళ్ళా ఉండి అస్సాం లో, 6 తారీఖు దర్శనం అయిందండి.
1: ఓకే ఓకే,
5: అది వెళ్ళవలసింది, జన్మలోని ఒకసారైనా వెళ్ళాలండి.
1: ఓకే, తప్పకుండా విజిట్ చేయాలంటారు.
5: తర్వాత బ్రహ్మపుత్ర నది చూసామండి.
1: ఓకే,
5: నేషనల్ పార్క్ మానస నేషనల్ పార్క్ ఒకటి ఉందండి అస్సాం లోన, జంతు ప్రదర్శన చాలా చాలా బాగుంటది. 5000 ఎకరాలు ఎంత అంటారండి, పూర్తి తెలియదు కానీ ఐడియా.
1: ఓకే,
5: ఆ పార్క్ ఒకటి చూసామండి.
1: సో అది కూడా చాలా కొత్తగా అనిపించింది.
5: టీ తోటలు చూసామండి. కాకపోతే బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయలేదు అప్పటికి. ఇప్పుడు నేపాల్ మునిగిపోయింది కదండి అప్పటికి.
1: అవునండి, అవును.
5: ఆ టైంలో మా చుట్టాలందరూ భయం పెట్టేశారు.
1: ఉంటానండి
5: మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మరి విన్నారు కదా మన లిజినర్స్ అందరూ కూడా, మంచి మంచి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చూసిన విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో మరి ఈరోజు వర్డ్ అయితే మీ అందరికీ గుర్తుంది కదా, మా పదం మీ భావంలో వర్డ్ ఏంటి అంటే మబ్బులు. మబ్బులు అనే పదంపై మంచి మంచి కవితలన్నీ రాసి కూడా మాకు వాట్సాప్లో పంపించేయండి. సో కార్యక్రమంలో నెక్స్ట్ వస్తుంది అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రం నుండి గోపీ సుందర్ సంగీతంలో అర్మాన్ మాలిక్ పాడినటువంటి పాట మీ అందరి కోసం.

మరి ఇంతవరకు సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి టూరిస్ట్ ప్రదేశాలలో మీరు నేర్చుకున్న మీరు తెలుసుకున్న కొత్త విషయాల కోసం అయితే మన శ్రోతలందరూ చాలా చక్కగా వాళ్ళ అనుభవాలు ఇవన్నీ మనతో షేర్ చేసుకున్నారు కదా. సో సమయం 5 గంటలు కావస్తోంది కాబట్టి మరి ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 5:30 కావస్తోంది. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి కార్యక్రమంలో ఇప్పుడు యువవాణి కార్యక్రమం వింటారు.

మరియు అనే కార్యక్రమం అంటేనే యువతతో పాటు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వింటూ ఉంటారు కదా. ఎందుకంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం యువతకి, కెరియర్ గైడెన్స్ కానీ అలానే ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ అంటూ ఇంకా యూత్కి ఎన్నో రకాల టిప్స్తో ఇలా యువని కార్యక్రమం రోజు నడుస్తూ ఉంటుంది కదా, అలానే మంచి మంచి పాటలతో. సో ఈరోజు కూడా అలానే యువని కార్యక్రమం సిద్ధంగా ఉంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మంచి పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం.

0: యువవాణి కార్యక్రమంలో ఈరోజు స్వచ్ఛత, ఇది కేవలం మన ఇల్లు మన వీధి మాత్రమే కాదు, మన ఊరు మన పర్యాటక ప్రదేశాలు మన పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంలో మన బాధ్యత ఏమిటి, పర్యాటకులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన ఎలా పెంచాలి అంటూ ఇంకా అనేక అంశాలపై మనతో మాట్లాడేందుకు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ మల్లాడి ప్రసాద్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. యువవాణి కార్యక్రమానికి మీకు స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, ఇప్పుడు మరి స్వచ్ఛతా హి సేవ అనే కార్యక్రమం అయితే మనకి కొనసాగుతూ ఉంది. సో ఈ కార్యక్రమంలో స్వచ్ఛతా హి సేవాని బేస్ చేసి చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రజలకి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఏంటి అనే దానిపై.
1: ఖచ్చితంగా చెప్తామండి వివరంగా.
0: ఓకే అండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ మన ప్రాంతంలో ఏదైనా పరిశుభ్రత కోసం ప్రజెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
1: ఇప్పుడు మన జీవీఎంసీ విశాఖపట్నం ప్రాంతంలోనే మనం చూసినట్లయితే ప్రతి ఇండివిజువల్ ఏరియాలో ఒక సచివాలయం అన్నది ఉండడం జరుగుతుంది. ప్రతి సచివాలయ పరిధిలో అక్కడ ఈ శానిటేషన్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీని ప్రత్యేకంగా డెసిగ్నేటెడ్ గా ఉండడం జరుగుతుంది. వీళ్ళు ప్రతి ఒక్క ఏరియాలోనే మళ్ళీ అవేర్నెస్ కార్యక్రమాలు రెగ్యులర్ గా కండక్ట్ చేయడమే కాకుండా మనకి ఇంటింటికి తిరిగే క్లాప్ వెహికల్స్ ద్వారా కూడా ప్రతిదీ అవేర్నెస్ కార్యక్రమాలు అందరినీ మోటివేట్ చేసి అన్ని విధాలుగా ఎక్కడ ఎటువంటి అపరిశుభ్రత లేకుండా ప్రతి చోట ఎన్ష్యూర్ చేసుకునే కార్యక్రమాలు రెగ్యులర్ గా చేపడుతూ ఉంటారండి.
0: ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం మీద ప్రజలకి చాలా అవగాహన అయితే వచ్చింది అని అనుకుంటున్నాం కదా. సో అది

0: ఇచ్చిన తర్వాత చేయడం కంటే ఇళ్లలోనే చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు?
1: యాక్చువల్లీ ఇప్పుడు మనం ప్రజెంట్ త్రూఅవుట్ ద వరల్డ్ మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో ఈ వేస్ట్ సెగ్రిగేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం వాడడం, మనకు రిసోర్సెస్ నుంచి వాడిన తర్వాత వేస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటది. ఈ వేస్ట్ జనరేట్ అయిన తర్వాత, వేస్ట్ మిగిలిపోయిన తర్వాత అవి ల్యాండ్ ఫిల్స్ ఈ మట్టిలోకి చేరుతాయి అనమాట. మట్టిలోకి చేరిన తర్వాత ప్రతి వస్తువు అది ఇంకా క్షీణించాలన్నమాట. ఈ క్షీణించాలంటే అది వేరు చేసినట్లయితే వాటి వాటి ఉపయోగమైనటువంటి పరిస్థితులకు వాటికి తేవచ్చు. ఇవి గవర్నమెంట్ ఏవైతే కలెక్ట్ చేసిన తర్వాత మేము వేరే సెగ్రిగేట్ చేసి వాటిని చేసే పరిస్థితిలోకి తెచ్చినప్పుడు అంత సక్సెస్ఫుల్ రేషియోలోకి మీట్ అవ్వలేం.
0: ఓకే,
1: ఏదైతే ప్రజలు గనక ఇంటి దగ్గరే చేసినట్లయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద జాబ్ అక్కడ అయిపోతుంది. సో ఇమీడియట్ గా ప్రాసెసింగ్ సెంట్రల్ దగ్గరికి మేము పంపించి దాన్ని మంచి అవుట్పుట్ తెచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటది అనమాట. సో ఇంటి దగ్గర కంపల్సరీ అందరూ అలవాటు చేసుకోవాలి. రకరకాల అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ లో ఖచ్చితంగా ఈ సెగ్రిగేషన్ అన్నది చేస్తారని, లేని పక్షంలో వాళ్ళు అక్కడ ఫైన్లు కూడా గట్టిగా ఇంపోజ్ చేస్తూ ఉంటారు. మన దేశంలో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. మా ముఖ్యమైన నగరాల్లో చాలా మటుకు సక్సెస్ రేషియో కూడా వచ్చింది.
0: ఓకే అండి. సో ఇప్పుడు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి, అండ్ వాటికి ప్రత్యామ్నాయంగా మనం ప్రజలు ఎలాంటివి యూస్ చేయొచ్చు అని మీరు అంటారు?
1: అసలు ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీద ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయండి. అంటే దళసరిగా ఉన్న ప్లాస్టిక్ వాడచ్చేమో, ఎక్కువ మైక్రోన్లు ఉన్న ప్లాస్టిక్ అయితే వాడచ్చేమో అని అనుకుంటారు. సింగిల్ యూజ్ అంటేనే దాని పేర్లోనే ఉంది, ఒక్కసారి వాడిస్తే ఇంకా మనం పారేసే విధంగా ఉన్నది ఏదైనా సరే సింగిల్ యూస్ ప్లాస్టిక్ కింద వస్తుంది.
0: ఓకే.
1: సో మనం అందరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు ఏదైనా టిఫిన్ షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రకమైన క్వాలిటీ ఆల్టర్నేటివ్ లో ఇచ్చినా సరే అది ఫైనల్ గా వేస్ట్ కింద తయారవుద్ది. అందుకని మనం మన ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ స్టీల్ బాక్సులు, ఈ స్టీల్ లేకపోతే మన ఇంట్లో ఏవైతే అవైలబుల్ రోజు మళ్ళీ
0: ఓకే.
1: కడుక్కొని వాడగలిగినటువంటి వస్తువులు ఉన్నాయో అలాంటివి వాడినట్లయితే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కి మెయిన్ ఆల్టర్నేటివ్ అదేనండి. లేని పక్షంలో మనకు మార్కెట్ లో రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆర్గానిక్ వెరైటీస్ ఉన్నాయి, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తో తయారు చేసిన కవర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి.
0: ఓకే.
1: వీటిని ఇంకా కాంట బట్టి పొజిషన్ లో వాటిని ఆప్ చేయొచ్చు. బెస్ట్ పొజిషన్ ఏంటంటే మనం ఆప్షన్ మనం ఖచ్చితంగా మన ఇంటి నుంచి పట్టుకెళ్ళినటువంటి గుడ్డ సంచుల్ని, మన ఇంట్లో నుంచి పట్టుకెళ్ళినటువంటి స్టీల్ బాక్సులు, కంటైనర్లు, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు వాడడం చాలా మంచి ప్రత్యామ్నాయం కింద చెప్పుకోవచ్చండి.
0: ఓకే అండి. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ శుభ్రంగా ఉంచడంలో స్థానిక ప్రజలు కానివ్వండి, ఇంకా అక్కడ చిన్న వ్యాపారులు కానివ్వండి, టూరిస్ట్ గైడ్లు కానివ్వండి, వాళ్ళ పాత్ర ఎలా ఉండొచ్చు అంటారు?
1: ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ చాలా మందిలో ఇది మనం రకరకాల సోర్సెస్ లోనే, సోషల్ మీడియాలో కూడా గమనిస్తూ ఉంటాం. ఈ ఇవాళ రేపు టూరిజం అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. మనం మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నం చూస్తే మనం ఈ అరకు, పాడేరు ఇలాంటి చోట్లకు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ మనం ఎక్కడ నుంచి పట్టుకెళ్ళినా లేకపోతే అక్కడ కొనుక్కొని తిన్నా, ఈ పేపర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, ఈ చిన్న చిన్న కవర్లు అనేవి అక్కడ వదిలేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇంకొంతమంది గమనించినట్లయితే వాళ్ళతో పాటు అవి క్యారీ చేస్తూ ఉంటారు.
0: ఓకే.
1: సో అది మంచి పద్ధతి అనమాట. మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళాం, అంతేగాని అక్కడ ఆ ప్రకృతిని ఎందుకు ఆస్వాదిస్తున్నాం? అక్కడ మన దగ్గర లేనిది అక్కడ నేచురల్ గా అవైలబిలిటీలో ఉంది, ఆ ప్రాంతం బాగుంది, అర్త్ కి దగ్గరలో ఉంది, మనం అది ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. కానీ మనం అక్కడికి వెళ్ళి కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ వేసి ఇవాళ మనం ఆ ఘాట్ రోడ్ లో వెళ్తుంటే ఆ కొండలోయల్లోని క్లియర్ కట్ గా చాలా చోట్ల కవర్లు, ఈ బాటిల్స్ అవి కనబడుతుంటాయి. అవన్నీ మనం చేసినవే, మన ప్రకృతి, మనం ప్రేమించే ప్రకృతిని మనమే దగ్గరుండి నాశనం చేస్తున్నాం. సో అందరూ కూడా వాళ్ళు ఇది గమనించి మన ప్రకృతిని మనం కాపాడాలన్న ఒక ఇంటెన్షన్ ని ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఇది మన భూమి, మనం కాపాడాలని చెప్పేసి ఏదైతే మనం వ్యర్థాలు అన్నది ఖచ్చితంగా వస్తే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఓవరాల్ గా ఒక కవర్ లో పెట్టుకొని ఇంటికి వచ్చాక లేకపోతే దారిలోనో ఒక డస్ట్బిన్ లోనో లేకపోతే ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఒక సెంటర్ లోనో ఇవ్వాలి, తప్పితే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని అందరూ కూడా నోట్ చేసుకోలేండి.
0: ఓకే అండి. ఇప్పుడు ఏదైనా శానిటేషన్ కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఎవరైనా ఎక్కడైనా గుర్తిస్తే ఎక్కడ ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తారు?
1: మనకి మన జీవీఎంసీ విశాఖపట్నం పరిధిలోనే శానిటేషన్ కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మల్టిపుల్ ఛానల్స్ లోనే ప్రజలకు అవకాశాలు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళ దగ్గరలో ఉండేటటువంటి గుమ్మాల దగ్గరలో ప్రతి ఏరియాలోని సచివాలయం ఉంటది. అందులో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ వారు ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పచ్చు. వాళ్ళ నంబర్లు కూడా అందరి దగ్గర ఉంటాయి ప్రతి ఏరియా.

0: ఏరియాలోని వాళ్ళ నంబర్స్ అన్నవి అందరికి అందుబాటులోనే ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిన వెంటనే సమస్య రిజాల్వ్ అవుద్ది. అలా లేని పక్షంలో మనకి మన విశాఖపట్నం సంబంధించి వన్ వైజాగ్ యాప్ ఉంటుంది, దాంట్లో చెప్పచ్చు. అలాగే మనకి స్వచ్ఛ భారత్ కి సంబంధించింది యాప్ అదొకటి ఉంటుంది, అందులో చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేశారు పురమిత్ర యాప్, అందులో ద్వారా కూడా మనం చెప్పచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతి సోమవారం రోజు మనకి కలెక్టర్ ఆఫీస్ లోని, మన జీవీఎంసీ లోని, అలాగే మన మున్సిపల్ కార్యాలయాల్లోని పీజీఆర్ఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి, అలా కూడా కంప్లీట్ చేయొచ్చు. పీజీఆర్ఎస్ ఆ ఒక్క రోజు కాకుండా ప్రతి రోజుల్లో కూడా పీజీఆర్ఎస్ అన్నది స్వీకరించడం జరుగుతుంది. ఇవన్నీ వెళ్ళలేని పక్షంలో మనం ఆన్లైన్ ద్వారా నెట్ లోనే పీజీఆర్ఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ సొంత ఆధార్ కార్డుతో లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది, లాగిన్ అయ్యి మీరు అందులో మీ సమస్య ఏదైనా చెప్పి గ్రీవియన్స్ రిజిస్టర్ చేయించండి, వెంటనే అది పరిష్కరించబడుతుంది.
1: ఓకే అండి. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, అసలు ప్రజల సహకారం లేకుండా కేవలం పారిశుద్ధ్య సిబ్బందితోనే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందంటారా?
0: ప్రజలు కంపల్సరీ ప్రతి దాంట్లోని పాల్గొనాలన్న ముఖ్య ఉద్దేశంలోకి తేవడానికి ఒక కార్యక్రమం చేపట్టిందే ఇప్పుడు మన ప్రభుత్వం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అండి. ఇందులోనే పారిశుద్ధ్య కార్మికులు ఖచ్చితంగా ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొన్ని ప్రజలు చేయలేనివి కూడా వాళ్ళు చేస్తారు కనుక వాళ్ళని డాక్టర్లు, ఆర్మీ వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళని ఒక స్థాయిలో ఉంచేవారండి మన కోవిడ్ టైంలో కూడా. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం, ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు ఎంత చేసినా సరే ఇది మళ్ళీ ప్రజలు ఇది గమనించకపోతే కంటిన్యూస్ గా ఈ చెత్త రోడ్ల మీదకి రావడం, అనారోగ్యాలు బారిన పడడం, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్రజలు అందరూ కలిస్తేనే, ఈ చెయ్యి చెయ్యి కలిస్తేనే ఏదైనా సాధ్యం. గనక మన విశాఖ నగరం మరింత మెరుగైనటువంటి స్థానానికి రావాలంటే ప్రజల సహకారం చాలా ముఖ్యం. అందులో గత 5 సంవత్సరాల నుంచి గమనించినట్లయితే ప్రజల సహకారం మరింత పెరిగింది మన విశాఖ నగరంలోని. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఏరియాలోని ఎంతో భాగస్వామ్యం, ఎస్పెషలీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానివ్వండి, స్కూళ్లు కాలేజీల నుంచి, పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి చేయడం అన్నది గమనార్హం. సో ఇది విశాఖపట్నంలో మనం ఒక పాజిటివ్ రెస్పాన్స్ కింద మనం చూడొచ్చండి.
1: ఓకే అండి. అండ్ లాస్ట్ గా శ్రోతలకు మీరు ఇవ్వాలనుకునే ఒక ముఖ్యమైన సందేశం ఏంటి స్వచ్ఛతా హి సేవ సందర్భంగా?
0: శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇంతసేపు మీరు విన్నటువంటి ఎన్నో సూచనలు, ఏ ఒక్కటైనా మీకు ఇది బాగుంటది, మన ప్రకృతికి బాగుంటది, మన దేశానికి బాగుంటది, మన నగరానికి బాగుంటది, మన కుటుంబానికి బాగుంటది అని ఏమాత్రం అనిపించినా ఇంకొక ముగ్గురికి ఇది తెలియజేయండి. చక్కగా అందరూ కూడా మన నగరాన్ని ఈ కాలుష్యం లేని నగరం కింద మనం తీర్చిదిద్దడానికి మీ వంతు ప్రయత్నం కింద ఒక్కడుగు స్వచ్ఛత వైపు ముందడుగు వేయండి. ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం అనేది మీరు చేయి కలిపితేనే, మీరు ఒక పాదం ముందరకేస్తేనే ఇది సాధ్యం. కనుక అందరూ కూడా ఇందులో పాల్గొనాలని, అందరూ కూడా మన నగరం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను.
1: విన్నారు కదా, మరి స్వచ్ఛత గురించి ఎన్నో మంచి విషయాలు, ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనందరితో షేర్ చేసుకున్నారు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ మల్లాడి ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు, మీకు ఆకాశవాణి తరపు నుండి ధన్యవాదాలండి. కార్యక్రమంలో ఇప్పుడు రాబోతున్న సాంగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని చిత్రం నుండి హారిస్ జయరాజ్ సంగీతంలో నరేష్ అయ్యర్ ఇంకా ప్రశాంత్ ని వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

అసలు మరి కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ముందుగా ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం. మనం చదువుకుంటున్నప్పుడు మన చుట్టూ సరౌండింగ్స్లో ఏమైనా పేపర్స్ అలా పడి ఉన్నా సర్లే ఎవరో ఒకరు తీస్తారులే అని అలా వదిలేకుండా మీరు చూసారు కాబట్టి వెంటనే మీరు తీసి దాన్ని అది అవసరం లేకపోతే డస్ట్బిన్లో పడేయడం, లేకపోతే మీరు చదువుకున్న సరౌండింగ్స్లో అంతా నీట్గా చాలా ఆర్గనైజింగ్గా సర్దుకోవడం, ఇలా ఉంటే మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుందంట అండ్ అలానే చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుందంట.

మరి ఈరోజు యువని కార్యక్రమంలో మంచి టిప్స్తో పాటు పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేశారు కదా. సో మరి సమయం 5 గంటల 30 నిమిషాలు కావస్తోంది, కాబట్టి యువవాణి కార్యక్రమం కూడా ముగింపు సమయానికి వచ్చేసింది. సో మరి ఈరోజు పదం అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, ఈరోజు మా పదం మీ భావం కార్యక్రమానికి పదం మబ్బులు. మబ్బులు అనే పదంపై కవితలు రాసి మా 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొంచెం సేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో టైం అయింది 5:34:45. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి 5:30 అయిందంటే కవితల వర్షం అయితే కురుస్తూ ఉంటుందన్నమాట. మరి ఎందుకంటే ఈరోజు పదం మబ్బులు. మబ్బులు అనే పదంపై చాలామంది కవితలు పంపించారు. సో మరి ఆ కవితలు చూసేద్దాం. మరి

ఫస్ట్ కవిత మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. కొండ కోనలను తాకుతూ గుసగుసలాడేవి, సూర్యుడి ప్రతాపాన్ని కాసేపు దాచేసేవి, నల్లని రంగును పూసుకొని ఉరుముల సవ్వడి చేసేవి, ధరణి దాహాన్ని తీర్చే అమృత వర్షాన్ని కురిపించేవి. అంతేకాదు, కారు మబ్బులు కమ్మిన వేళ అన్నదాతకు ఆనందం అంటూ చాలా చక్కటి కవితనైతే మనకోసం పంపించారు. చాలా బాగుందండి మీ కవిత. అండ్ నెక్స్ట్, నీలాకాశపు వీధిలో తేలియాడే వెండి మబ్బులు, గాలి రెక్కలపై కూర్చొని ఊళ్ళు దాటిపోయే మబ్బులు, కారు నలుపు రంగును పులుముకొని వాన జల్లులు కురిపించే మబ్బులు, రైతు గుండెల్లో ఆశలు నింపి ధరణిని మురిపించే నల్లని మబ్బులు అంటూ పంపించారు. బీసెట్టి సుమలత వైఫ్ ఆఫ్ గంగాధరన్ పంపించారు. చాలా బాగుందండి మీ కవిత కూడా. సో మరి ఇంకొన్ని కవితలు చదివే ముందర ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. నందమూరి తారక రామారావు కృష్ణకుమారి నటించిన లక్షాధికారి చిత్రం నుండి తాతినేని చలపతిరావు సంగీతంలో మబ్బులో ఏముంది అనే పాట, ఘంటసాల పి సుశీల వాయిస్లో.

మరి మా పదం మీ భావం కార్యక్రమంలో నెక్స్ట్ కవిత ఎవరు పంపించారో ఏటో చూసేద్దాం. ఆకాశంలో తేలియాడే మబ్బులు మనసుకి ఎన్నో భావాలను ఊహలను కలిగిస్తాయి. నీలిరంగు కాన్వాస్పై తెల్లటి హంసలై తేలిపోయేవి మబ్బులు. కరిగి గుండెతో ధరిత్రికి వర్షపు ముత్యాలు ఇచ్చేవి మబ్బులు. నింగికి నేలకి మధ్యన ప్రేమ రాయభారాలు మబ్బులు. సూర్యుడి ప్రతాపాన్ని దాచి చల్లని నీడను పంచే స్నేహితులు మబ్బులు. నల్లగా మారాయంటే చాలు రైతు గుండెల్లో ఆశల పంటలు, తుఫానుగా మారాయంటే ప్రకృతి చేసే ప్రళయ తాండవాలు. రూపం లేని రూపాలు ఇవి, చూసే కొద్దీ ఎన్నో ఊహలు. ఆకాశపు తోటలో విరిసిన అందమైన మంచు పూలు ఈ మబ్బులు అంటూ చాలా చక్కగా పంపించారు కవితని జనకుల సత్యనారాయణమూర్తి, సాలాది ప్రసన్న కుమార్, ఉమామహేశ్వర శివాలయం సుందరపల్లి హనుమంత్ సుందరపల్లి నుండి మనకి పంపించారు. హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి మీరంతా కూడా చాలా బాగుందండి మీరు పంపించిన కవిత. అలానే ఇంకొక కవిత కూడా చూసేద్దాం. మబ్బు వేస్తే వర్షం వస్తుంది, మబ్బులో కన్నీరుంటుంది. ఆ కన్నీరు కింద పడితే మనకు హాయిగా ఉంటుంది, పడకపోతే మనకు వేడిగా ఉంటుంది. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. చాలా బాగుందండి. సో ఇంకొన్ని కవితలు చదివే ముందర ఇంకొక సాంగ్ మీ అందరి కోసం. గోపీచంద్ నటించిన రణం చిత్రం నుండి మణిశర్మ సంగీతంలో శ్రీవర్ధిని వాయిస్లో ఒక సూపర్ హిట్ ట్రాక్ వస్తోంది. మరి వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: మా పదం మీ భావం కార్యక్రమం వింటున్నారు. మరి కార్యక్రమంలో నెక్స్ట్ కవిత ఏంటో చూసేద్దాం. మబ్బులు, అవి చెలివీర మబ్బులు, అవి చెలి విరబూసిన శిరోజాలు కాబోలు, నింగిలో విహరిస్తున్న పత్తి పువ్వులేమో ఆహ్లాదంతో ఎగిరి ఎగిరి నృత్యం చేస్తుంటే కారు మబ్బులేమో పల్కిస్తున్నాయి. పర్వసంతో పులకించింది పుడమి తల్లి చల్లని చినుకుని మోసుకొచ్చిన మేఘాన్ని చూసి మట్టి వాసనతో మురిసిపోయిన పైరు ఆనందానికి హద్దులే ఈ మబ్బులు. మేనమామలాంటి చందమామతో దాగుడు మూతలు, అగ్గితో చెలరేగిన బాణుణ్ణి సైతం చల్లార్చిన మా మేఘమాల, మెరుపులతో ఆకాశాన్ని రెండుగా చీల్చే తీరు, మబ్బులతో పెనవేసింది చూడు అంటూ పంపించారు వీరేంద్ర వైజాగ్ నుంచి. చాలా బాగుందండి మీ కవిత. అండ్ నెక్స్ట్ కవితని పంపించారు. తెల్లని దూది పింజల్లా ఆకాశాన తేలిపోయే ఎవరి కథలను మోస్తున్నాయో ఆ మబ్బులు. కొన్ని నవ్వుతాయి ఎండలో, కొన్ని ఏడుస్తాయి వానలో, నా మనసులాగే కాసేపు తేలిక కాసేపు బరువుగా గాలితో పరుగులు పెడుతూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ మబ్బులు అంటూ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిశాఖ అండ్ హనీ. సో చాలా బాగుందండి మీ కవిత. సో ఇంకొన్ని కవితలు చదివే ముందర ఇంకొక సాంగ్ మీ అందరి కోసం. అల్లు అర్జున్ నటించిన హ్యాపీ చిత్రం నుండి యువన్ శంకర్ రాజా సంగీతంలో, ఎస్పి చరణ్ వాయిస్లో.

వెల్, మరి మబ్బులు అనే పదంపై పాటలు వింటున్నా, కవితలు చదువుతున్నా మబ్బుల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఆలస్యం చేయకుండా ఇంకొక కవిత కూడా చూసేద్దాం. మబ్బులు కవిత. మబ్బులు కప్పాయి, జాబిల్లిని దాచాయి, నింగిని శూన్యం చేశాయి, నింగిలో తేలే తెల్లని మబ్బులు, కరిగిపోయే నీటి ముత్యాల హద్దులు, వసుధ తడిసి ముద్ద అయ్యేలా వాన కురిపిస్తాయి, ప్రకృతికి నూతన శోభను తెస్తాయి, రైతన్న కళ్ళల్లో ఆనందాలు నింపుతాయి. ఆకాశంలో తేలియాడే ఈ మబ్బులు ప్రకృతికి అందమైన హారతులు. అందమైన ఆకాశంలో మబ్బులు నెమలి వయ్యారాలు కురిపిస్తుంది అంటూ పంపించారు ప్రభావ.

పోలాకి విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి. చాలా బాగుందండి మీ కవిత కూడా. సో కార్యక్రమంలో చివరిగా మీ అందరి కోసం నాగార్జున నటించిన గ్రీకు వీరుడు చిత్రం నుండి ఎస్ఎస్ తమన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. స్టూడియోలో ఎగ్జాక్ట్ గా టైం అయింది 6:50:49. వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా మేఘావృతమైన ఆకాశంతో పాటు చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ఉత్తర అండమాన్ సముద్రంపై గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. జెమిని చిత్రం నుండి ఉషా పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashwani. The news read by Nishit Kumar.

0: దానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక వార్తల వివరాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ మొదటి దశలో ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశారని వెల్లడించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు 100 వారాల నషాముక్త్ యువ అభియాన్ వేగంగా సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: యువాఓనే నషే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై ఔర్ జాగరూకతా కే కార్యక్రమ హుయే. నషా ముక్తి కా సందేశ్ హమారే యువా ఖుద్ ఇస్ సందేశ్ కో ఆగే బఢా రహే. మై భారత్ పర్ ఎంథెమ్, స్లోగన్ రైటింగ్ ఔర్ నుక్కడ్ నాటక్ జైసీ అలగ్ అలగ్ ప్రతియోగితాయే హుయే.
3: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగి మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి లభిస్తోందన్నారు. ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పండుగల సీజన్లో మరచిపోవద్దన్నారు. అక్టోబర్2న మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లో నదుల శుభ్రత, ఆంధ్రప్రదేశ్లో పురాతన కోనేరులు, బావుల పునరుద్దరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో చెత్త నిర్మూలనపై యువత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,
4: కుచి దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే, స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హమ్ అక్సర్ అప్నే ఆస్ పాస్ స్వచ్ఛతా సే జుడే అనేక్ ప్రయాసో కో దేఖ్తే హై. యే ప్రయాస్ బహుత్ ప్రేరక్ ఔర్ ఉత్సాహ బఢానే వాలే హై. ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై. ఇస్సే హమారి పురాని ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై.
3: ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్టేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. 815 వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 1గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను కూడా గ్రేడ్ 1 హోదాకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో ప్రాచుర్యానికి నోచుకోని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఈరోజు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత ద్వారా రాష్ట పర్యాటకానికి ప్రాచుర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్దికి 3,500 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగర సమగ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను

0: వేగంగా చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జలజీవన్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తాగునీటి కోసం రోజు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే గ్రామీణ మహిళలు, బాలికల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతోంది. జలజీవన్ మిషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: జల్ జీవన్ మిషన్ సంసాధనో కే సహీ ఇస్తమాల్ పర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ పర్ భీ ఉత్నా హీ బల్ దే రహా. ఇస్ మిషన్ కే తహత్ గావో మే బడే పైమానే పర్ రోజ్గార్ కే నయే అవసర్ భీ బన్ రహే. హర్ ఘర్ మే పైప్ సే జల్ పహుంచనే లగేగా, సేచురేషన్ కీ స్థితి ఆ జాయేగీ, తో పక్షపాత్ ఔర్ భేదభావ్ కీ గుంజాయిష్ భీ ఉత్నీ హీ సమాప్త్ హో జాయేగీ.
0: అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 1,60,00,000 రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్నిలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 1,40,000 ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు. వాతావరణం. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్కా, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాట్యులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క,
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః.

0: బాపు ఇత్యస్య జీవనమూల్యేషు స్వచ్ఛత అభియానస్య స్థానం అనన్యమస్తి. సహ న్యగాదీత్ యత్ వ్యక్తిగత స్తరాత్ ఆరబ్ధాః ప్రయాసాః అనంతరం లోక సహభాగేన వ్యాపక రూపం ధారయంతి. స్వచ్ఛతైవ రాష్ట్రస్య పక్షతః మహాత్మా గాంధీనే దీయమానః సర్వోత్కృష్టః శ్రద్ధాంజలిః వర్తతే ఇతి మోదినా సబలం ఉక్తం.
1: कुछ ही दिनों बाद 2 अक्टूबर है पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए हैं, स्वच्छता भी उनमें से एक है. हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुड़ रहा है. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं, इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है, स्वच्छता से सेवा कर रहे हैं.
0: మాదక ద్రవ్య వ్యసన ముక్త్యై సంచాలితస్య మాదక ముక్త యువాభియానస్య ప్రసంగే ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ లక్షాధికైః యువకైః దుర్వ్యసనాత్ దూరస్థానే సంభూయ అన్యాన్ జాగరయితుం మహతీ ప్రతిజ్ఞా గృహీతా. శత సప్తాహ వ్యాపి అస్మిన్ రాష్ట్రీయ యజ్ఞే యువకాః స్వకీయాం అభివ్యక్తి కలాం ప్రయుంజీరన్ ఇతి మోదినా ఆహ్వానం విహితం. క్రీడా సంవర్ధనం అధికృత్య తేన ప్రోక్తం యత్ దర్గ్ రక్త దుర్గస్య ప్రాచీరాత్ ఉద్ఘోషితాయాః క్రీడా ప్రతిభా అన్వేషణ యోజనాయాః మూల లక్ష్యం సుదూర గ్రామేషు నిగూఢ సామర్థ్యస్య అన్వేషణం అస్తి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య సాబరమతి స్థానే 15,00,000,00,000 రూప్యకాణాం రేల పరియోజనానాం లోకార్పణం శిలాన్యాసం చ అకరోత్. తేన గుజరాతస్య ముఖ్యమంత్రిణా సహ దేశస్య ప్రథమా ఎల్ఎన్జీ చాలిత రేల సేవా చ సమారబ్ధా. ఏషా ద్వైంధన ప్రణాళీ 40% యావత్ డీజల్ ఉపభోగం న్యూనీకరిష్యతి. భారతవర్షం కస్యాపి రాష్ట్రస్య భూఖండం ఆక్రమయితుం నైవ వాంఛతి పరంచ రాష్ట్రీయ సురక్షాయాః స్వాయత్తతాయాశ్చ ఉల్లంఘనే సతి ప్రతిఘాతం నిశ్చప్రచం కరిష్యతి ఇతి నవదిల్ల్యాం రక్షా సమ్మేళనే భాషమాణః రక్షామంత్రి రాజనాథసింహః ప్రతిపాదితవాన్. తేన స్పష్టీకృతం యత్ ఆతంకవాద పోషకైః సహ వార్తాయాః కోపి వికల్పః నైవాస్తి. సహ అవదత్ యత్ రాష్ట్ర సురక్షా కేవలం సైన్య బలానాం నాస్తి ప్రత్యుత సర్వేషామపి నాగరికాణాం సామూహికం ఉత్తరదాయిత్వం వర్తతే. రక్షా ఉత్పాదన క్షేత్రే ఆత్మనిర్భర్తాయాః ఉల్లేఖం కూర్వన్ రక్షామంత్రిణా నిగదితం యత్ అస్యాం దిశి భారతేన మహతి ఉపలబ్ధిః అర్జితా. జపాన్ దేశస్య ఐచి నాగోయా మండలే ప్రవర్తమానే ఏషియాయీ క్రీడా మహోత్సవే అద్య స్క్వాష్ స్పర్ధాయాం అభయసింహ అనాహత సింహభ్యాం యథాక్రమం పురుష మహిళా ఏకల వర్గయోః ద్వే రజత పదకే స్వాయత్తీకృతే. ఇతదతిరిచ్య మహిళానాం 200 మీటర్ ధావన ప్రతియోగితాయాం హరితా భద్రా తృతీయం స్థానం ప్రాప్య కాంస్య పదకం అలభత. సంప్రతి భారతవర్షం 4 స్వర్ణ 14 రజత 15 కాంస్య పదకైః సహ ఆహత్య 33 పదకాని సంప్రాప్య పదకతాలికాయాం 11వ స్థానం భజతే. ఇతి వార్తాః.
2: ఏషియన్ గేమ్స్ 2026 ఐచి నగోయా.
3: Welcome, and it's time to bring you all the latest from Asian Games. I am Vidushi Vats here with Mohammad Shahid Azmi, bringing you all the major developments from the last hour and a half, and what a last 90 minutes it has been. Twists, turns, changing positions, dramatic finishes, and now 2 more silver medals for India. Yes, after the two silver medals we already brought you from squash, India has added two more silver medals, both from athletics. And we begin with a sensational performance in the women's long jump final. Ansi Soja.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
6: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం అయింది 6:37:51. మరి మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వచ్ఛతా హీ సేవ. ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లను పెంపొందించడం అనే అంశంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చిన్న వయసు నుంచే పిల్లలకి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. కేవలం మనం చెప్పడం మాత్రమే కాకుండా చిన్న చిన్న మంచి అలవాట్లను ప్రతిరోజు నేర్పించాలి. చెత్తను డస్ట్బిన్లో వేయడం, బుక్స్ ఇంకా స్కూల్ బ్యాగ్ని నీట్గా ఆర్గనైజింగ్గా సర్దుకోవడం లాంటి చిన్న చిన్న వాటితో మొదలుపెట్టాలి. అలానే క్లాస్ రూమ్ నీట్గా లేకపోయినా మనకెందుకులే అని వదిలేయకుండా ఇది మన క్లాస్, మనమే నీట్గా ఉంచుకోవాలి అని అర్థమయ్యేలా చెప్పడం. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయడం ఎంతకు అంత ముఖ్యమో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా కూడా వాళ్ళకి నేర్పించవచ్చు. వారానికి లేదా నెలకి ఒకసారి క్లీనప్ డేగా నిర్వహించి క్యాంపస్ మొత్తం క్లీన్గా ఉండేలా చూసుకోవచ్చు. అలా క్లీన్ చేయడాన్ని పనిష్మెంట్గా కాకుండా రెస్పాన్సిబిలిటీగా చూసేలా చేసుకోవాలన్నమాట. టీచర్స్ ఇంకా పేరెంట్స్ రోల్ మోడల్స్లా ఉండాలి. పిల్లలకు చెప్పే ముందు ఆ అలవాట్లు ముందుగా మనం పాటించేలా ఉండాలన్నమాట. మన ప్రదేశాన్ని మనమే అందంగా ఉంచుకుందాం అనే భావన పెంచాలి. రీయూజబుల్ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్, క్లాత్ బ్యాగ్స్ వంటి వాటిని ఉపయోగించేలా ప్రోత్సహించాలి. బుక్స్, ల్యాబ్ వస్తువులు కానీ, స్పోర్ట్స్ ఆడేటప్పుడు స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులు కానీ, ఇలా ఇవన్నీ ఉపయోగించిన తర్వాత వాటిని తిరిగి సరైన స్థానంలో పెట్టేలా అలవాటు పెంచాలి. మై స్కూల్ మై రెస్పాన్సిబిలిటీ అనే అంశంపై పోస్టర్స్, స్లోగన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయొచ్చు అవేర్నెస్ కోసం. పరిశుభ్రత అనేది ఒకరోజు చేసే కార్యక్రమం కాదు, ప్రతిరోజు పాటించే అలవాటు. పిల్లలకు బాధ్యతను నేర్పిస్తే వాళ్ళ జీవితాంతం పరిశుభ్రతను పాటించే పౌరులుగా ఎదుగుతారు. మీరు ఇంతవరకు స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లకు సంబంధించి కొన్ని విషయాలు విన్నారు కదా. మరి ఇవన్నీ ఫాలో అయిపోతూ క్లీన్ క్లాస్

0: మరి 102 FM లో మీరు వింటున్నారు మిక్స్డ్ మస్తీ కార్యక్రమం. మరి ఈ రోజు అయితే మూవీ క్విజ్ అన్నమాట. సో మరి నేను అడిగే ప్రశ్నలకి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0891-272-7274 లేదా 0891-272-7278 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మరి ఈ రోజు మిక్స్డ్ మస్తీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మూవీస్, ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు అన్నమాట. సో మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సత్యరెడ్డి గారు, విన్నారా ప్రశ్న? మీ వాయిస్ కట్ అవుతుందండి. ఏంటండి? ఆదిత్య 369 అనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యాక్చువల్లీ నేను జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా కోసం అడిగా అన్నమాట. సో మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: ఆదిలక్ష్మి, జ్యోతినగర్, మరిపాలెం.
0: ఓకే ఆదిలక్ష్మి గారు, మరి ఆన్సర్ చెప్పేయండి.
1: అదర్స్.
0: ఇంకా?
1: జైలా కుష.
0: ఓకే.
1: యమదొంగ.
0: యమదొంగ, యమదంగాల్లో డ్యూయల్ రోలా?
1: సింగిల్
0: అనుకుంటా, సింగిల్ అనుకుంటా అండి. ఓకే అండి, చాలా చక్కగా అటెంప్ట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మరి నెక్స్ట్ కాలర్కి ఏమైనా తెలిసేమో మనం అడిగి తెలుసుకుందాం. హలో
2: హలో
0: హలో అండి, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. మాట్లాడుతున్నామా
0: సూర్బాబు గారు, మరి విన్నారా ప్రశ్న?
2: ఆదిత్య 369 అనుకుంటామా?
0: ఓకే, కాదండి, వింటూనే ఉండండి, ఆన్సర్ అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఇంకొక కాలర్కి అయితే అవకాశం ఇద్దాం. హలో,
3: హాయ్ మీని గారు.
0: హాయ్ అండి, మీ పేరు?
3: సుమలత.
0: సుమలత గారు, మరి ఆన్సర్ ఏంటి?
3: యమదొంగ.
0: యమదొంగల డ్యూయల్ రోలా?
3: ఓకే,
0: మరి ఇంకా?
3: ఐడియా లేదండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మన కాలర్స్ అందరూ కూడా చాలా చక్కగా ట్రై చేస్తున్నారు. మరి ఇంకొక కాలర్ నాకు తెలుసు అంటున్నారు. హలో,
4: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
4: శ్రీకాకుళం జిల్లా వాపం గ్రామం, చిట్టిబాబు అండి.
0: చిట్టిబాబు గారు, మరి ఆన్సర్స్ తెలుసా?
4: జైలు అవకుశ.
0: ఓకే ఓకే.
4: యమదొంగలోనా అంటే ఎముడు దొంగ ఒక పర్సన్, కేంద్రం ఒక పర్సన్ అనుకుంటాను.
0: ఓకే ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మరి చాలా మంది ఆన్సర్స్ అయితే కరెక్ట్ చెప్పారు. అదర్స్ లో అయితే మనం 2 క్యారెక్టర్స్ చూడొచ్చు, జైలవ కుష అండ్ దేవరా సినిమా, ఆంధ్రవాల సినిమాలో కూడా డ్యూయల్ రోల్లో కనిపిస్తారు జూనియర్ ఎన్టీఆర్. సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటో వినడానికి సిద్ధంగా ఉండండి. అంతకంటే ముందు మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం నుండి ఒక వండర్ఫుల్ ట్రాక్ వస్తుంది మీ అందరి కోసం.

0: నెక్స్ట్ మస్తీ కార్యక్రమంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేసిన మూవీస్, అతిథి పాత్రలు లో కనిపించిన వెంకటేష్ మూవీస్ ఏంటి? సో మరి కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో. సో కాల్ కట్ అయిపోయింది, నెక్స్ట్ కాలర్. హలో
1: హలో,
0: హలో అండి, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్. వాస్వి ఏవియన్ కాలేజ్ డౌన్
0: కే వాస్వి
1: టాపిక్
0: గారు,
1: ఏ
0: విన్నారా ప్రశ్న?
1: ప్రశ్నలు అడుగుతున్నారా? పాటలేమోనని.
0: ఈరోజు
1: ఏం
0: మూవీ క్విజ్
1: ప్రశ్నమ్మా?
0: కదా.
1: ఏమో ఇప్పుడే వేస్తాను, బయటికి వెళ్ళొచ్చి.
0: అవునా, వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించిన సినిమాలు.
1: బాబాయ్, అదే ఇది మనశంకర్ వరప్రసాద్
0: ఓకే, ఇంకా
1: చెప్పలేను, నేను
0: ఓకే
1: వేరే వాళ్ళు
0: వాస్వి
1: ఛాన్స్
0: గారు
1: ఇద్దాం.
0: వింటూ ఉండండి
1: బాయ్
0: అయితే.
1: అమ్మా.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మై నెక్స్ట్ కాలర్. హలో,
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే నాగేశ్వరరావు గారు, మరి ఆన్సర్ తెలుసా మీకు?
2: ఆన్సర్ తెలిసింది కదా, చెప్దామండి.
0: చెప్పండి.
2: చింతకాయలు రవ్వండి.
0: చింతకాయలు రవిలో హీరో వెంకటేషే కదా.
2: గెస్ట్ కావాలా? అదే మరి
0: గెస్ట్ రోల్ ప్లే చేసినవి.
2: మన శంకర వరప్రసాద్ గారు
0: ఓకే,
2: షోగ్గాడు
0: సోగ్గాడువా?
2: కాదండి,
0: ఏ సోగ్గాడు, పాతదా కొత్తదా?
2: కొత్తదేనండి,
0: కాదండి.
2: అయితే అజ్ఞాతవాస్ అండి.
0: ఓకే,
2: తర్వాత కోరి దేవుడా?
0: ఓకే,
2: ఏదో అండి, ఇంకా
0: ఏదో
2: చెప్పామండి.
0: ఏంటి, అన్ని ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పేశారు మీరు. మరి మరి నెక్స్ట్ శ్రోతలు ఏం చెప్తారు?
2: ఓకే అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్ మరి నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడేద్దాం. హలో
3: నవరాణి గారు,
0: హలో అండి, మీ పేరు?
3: నవ్వుల నవరాణి గారు. నా పేరు అగ్రవాల్ శ్రీనదండి. ఒకటి మనసంతా నువ్వేనండి.
0: మనసంతా నువ్వేలోనా? ఓకే. వెంకటేష్ ఎక్కడ
3: తర్వాత
0: ఉంటారు?
3: ఏంటండి,
0: వెంకటేష్ ఉండరు కదా సినిమాలో.
3: ఇంకోటి ఏదో చెప్పారు కదా ఆయన, మన నాగేశ్వరరావు గారు, ఆర్ఆర్ నాగేశ్వరరావు గారు.
0: మీ వాయిస్ కట్ అవుతుందండి.
3: లేదు లేదండి,
0: హలో
3: వినబడుతుందండి.
0: చెప్పండి,
3: ఇప్పుడు మన
0: మీరు చెప్పండి ఆన్సర్.
3: ఏంటండి,
0: మీరు ఆన్సర్ చెప్పండి అంటున్నా.
3: అదేనండి, శత్రు అను

0: చెప్తానండి.
1: కాదండి, సో వింటూ ఉండండి, ఆన్సర్స్ ఏంటో రివీల్ చేస్తాను. సో మరి వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించిన సినిమాలు ఓరి దేవుడా ఒకటి, అజ్ఞాతవాసి, ఇంకా ప్రేమం సినిమా ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఇంకా రీసెంట్గా వచ్చిన మన శంకర వరప్రసాద్లో కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ అయితే మనకి కనిపిస్తారనమాట. సో మరి కార్యక్రమంలో చివరిగా మీ అందరి కోసం ఖుషి చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

ఇంతటితో మిక్స్డ్ మస్తీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:10 కావస్తుంది.

0: మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక కార్యక్రమంలో. ఇప్పుడు కార్యక్రమ వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఫామ్ టు సిటీ, రసాయన రహిత ప్రకృతి పంట, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన బాట అనే అంశంపై న్యూట్రిషనిస్ట్ ఉషా గజపతి రాజు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 7:45 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ వింటారు. 8:00 మనసులో మాట తెలుగు వెర్షన్ ఆఫ్ మన్ కీ బాత్ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం వింటారు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ అనే కార్యక్రమం వింటారు. 10:00 ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో జరుగుతున్న గేమ్స్ తాలూకా అప్డేట్స్ వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి కార్యక్రమ వివరాలు. రేపటి కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం కార్యక్రమంలో ఎగరాలి ఇంటింట బృందగానం వింటారు. రచన శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ బీఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివానంద లహరి శ్లోకం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో వ్యాఖ్యాత డాక్టర్ పికె జయలక్ష్మి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో ప్రపంచ ర్యాబీస్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారిచే. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ్ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తెలుగు కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. అలానే భారత జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. అలానే సింగర్ లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటారు. స్వీయ కవితలు వింటారు శ్రీమతి గోర్తి వాణి. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో వైద్యులు చెప్పే టిప్స్తో వైద్య మంత్రం, ఫ్యాషన్ ఎక్స్పర్ట్ చెప్పే టిప్స్తో ఫ్యాషన్ మంత్రంతో పాటు స్వచ్ఛతా హీ సేవాపై కార్యక్రమంపై వింటారు. 9:00 పాటల పల్లకి కార్యక్రమం. 11:00 మధురిమా తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 11:35 ఏకచిత్రగానం, ఒకే చిత్రంపై అన్ని పాటలతో పాటు ఆ చిత్ర విశేషాలు కూడా. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం వింటారు. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 1:35 మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అంశం, నదులను చూస్తే మీకేమనిపిస్తుంది అనే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఇవి రేపటి కొన్ని కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

0: సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: कुछ ही दिनों बाद 2 अक्टूबर है, पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक है. हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुट रहा है. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్యి జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంటకంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. యే నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ ఆర్ నయే సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
3: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण. 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है. 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని, శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశ

0: విధానంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
1: భారత్ శాంతి చాహతా హై లేకిన్ భారత్ అప్నీ సురక్షా కే సాథ్ కిసీ భీ సూరత్ మే సంజౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ్ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్నీ నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కీ ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ చంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన ఈయున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివశంకరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనర్హత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరిత భద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:15:20 కావస్తుంది.

0: ఈనాటి కార్యక్రమంలో ఫామ్ టు సిటీ భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారిచే ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రసాయనరహిత ప్రకృతి పంట ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన బాట అనే అంశంపై న్యూట్రిషనిస్ట్ ఉషా గజపతి రాజు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,

వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు, ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: రైతు చేతిలో ఉన్న భూమి కేవలం సాగు భూమి మాత్రమే కాదు, సరైన ఆలోచన ఉంటే అది ఒక వ్యాపారానికి పునాది అవుతుంది. రైతు అంటే కేవలం పంట పండించే వ్యక్తి అనుకుంటాం. అన్నం పండించేవాడు, ఆహారాన్ని సృష్టించేవాడు, అలాగే సమాజానికి ఆరోగ్యాన్ని అందించేవాడు. అయితే ఈరోజు మారుతున్న వ్యవసాయ పరిస్థితుల్లో రైతు పాత్ర మరింత విస్తరించాల్సిన అవసరం అయితే ఉంది. పంట పండించడం దగ్గరే ఆగిపోలేదు రైతు. తన పంటకు విలువను జోడించాడు. నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిని మార్కెట్కి తీసుకువెళ్లి తనకంటూ ఒక బ్రాండ్ని సృష్టించగలిగితే రైతే ఒక యాగ్రీ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగగలడు అని నిరూపించాడు. సేంద్రియ సాగు అంటే కేవలం రసాయనాల్ని తగ్గించడం మాత్రమే కాదు కదండి, నేలను కాపాడడం, ప్రకృతిని గౌరవించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, అదే సమయంలో రైతు ఆదాయాన్ని కూడా పెంచుకోవడం. ఒకప్పుడు రైతు అంటే తన పంటకి ధర ఎంత వస్తుందో కూడా తెలియక మార్కెట్ వైపు ఎదురుచూపులు చూసేవాడు. కానీ ఇప్పుడు రైతు తన ఉత్పత్తికి విలువను తనే సృష్టించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇది. పండించిన పంటకు ధర కోసం ఎదురుచూసే రైతు నుంచి తన ఉత్పత్తికి విలువను తానే నిర్ణయించే యాగ్రీ ఎంటర్ప్రెన్యూర్గా రైతు ఎదిగాడు. అలాంటి స్వయం సమృద్ధి దిశగా సేంద్రియ సాగు ఎలా మార్గం చూపుతుంది, సేంద్రియ ఉత్పత్తుల్ని వ్యాపార అవకాశాలుగా మనం ఎలా మలుచుకోవచ్చు, రైతు తన పొలంలోనే ఒక చిన్న వ్యవసాయ పరిశ్రమని ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఆసక్తికరమైన విషయాల మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు శ్రీమతి ఉషా గజపతిరాజు గారు. ఈమె న్యూట్రిషనిస్ట్ మరియు విశాఖపట్నంలో ఆర్గానిక్ ఉత్పత్తి సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి వారికి మన కార్యక్రమంలోనికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. ఉషా గజపతిరాజు గారు నమస్కారం అండి.
7: నమస్కారం.
6: ఈరోజు మన అంశం రసాయన రహిత ప్రకృతి పంట. మరి రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, అదేంటి అనేది మాకు వివరించండి.
7: రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడకుండా సాయిల్ హెల్త్ని కాపాడుతూ సహజ పద్ధతుల్లో పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం అంటాం. వీటిలో సాయిల్ హెల్త్తో పాటు సాయిల్ బయోడైవర్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
6: అంటే సహజ పద్ధతులు అంటే ఎలా చేస్తారంటారు?
7: సహజ పద్ధతులు అంటే బేసిక్గా కెమికల్ ఫర్టిలైజర్స్ అవి మానేస్తాం కాబట్టి సాయిల్ని మనం అందులో ఉండే జీవరాశుల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫార్మ్యార్డ్ మెన్యూర్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ మెన్యూర్ కానీ కౌడంగ్ మెన్యూర్ ఇలాంటివన్నీ కూడా సాయిల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాంతోపాటు మల్చింగ్ అంటే నేచురల్ మల్చింగ్ మెథడ్స్ వాడుతూ ఉంటే సాయిల్ మైక్రో ఆర్గానిజం ఇంప్రూవ్ అవుతుంది. సో దీని ద్వారా మనకి సాయిల్ బయోడైవర్సిటీ అండ్ సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
6: అంటే నేలలో సహజంగా ఉండేవన్నీ కూడా మనం వేయడం ద్వారా ఆ నేలకి మరింత ఎక్కువ న్యూట్రియంట్స్ అన్నవి మొక్కకి ఎలాంటివి పడాలో అవన్నీ కూడా ఎక్కువ అవుతాయంటారు.
7: అవును.
6: రైతు మొదటి దశ నుంచే ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు రైతు వాడాలంటారు?
7: అవకాశం ఉన్నంత వరకు ఫస్ట్ సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలి. సాయిల్ టెస్టింగ్లో ఒకవేళ వాళ్ళకి ఏమన్నా న్యూట్రియన్ డెఫిషియన్సీస్ కనిపిస్తే న్యాచురల్గా ఆ న్యూట్రియన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవడానికి ఏమన్నా యాడ్ చేయాల్సి వస్తే అది యాడ్ చేసుకుంటాము. తర్వాత నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, వాటిని శుద్ధి చేసుకోవాలి. బీజామృతం అవి వాడి సీడ్ని మనం కరెక్షన్ చేసుకుంటాము. అలాగే క్రాప్ రొటేషన్ అంటాం, అంటే ప్రతిసారి ఆకుకూరలే పండించడం, ప్రతిసారి మోనోక్రాప్కి వెళ్ళడం కాకుండా క్రాప్ రొటేట్ చేసుకుంటూ వాటర్ని కూడా మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆ రైతు అన్ని శాస్త్రీయ పద్ధతులు పాటించి నేచురల్ ఫార్మింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
6: మరో ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది, వినేద్దాం.

0: అంటే ప్రకృతి వ్యవసాయంలో నుంచి పంట వరకు, తర్వాత మన ఆరోగ్యం వరకు ఎలాంటి సంబంధం ఉంది?
1: ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యమైన నేలను తయారు చేసుకుంటాం ఫస్ట్. తర్వాత అందులో వేసే పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సాయిల్ హెల్త్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాయిల్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి అలాంటి నేలల్లో పండిన పంటలు మనకి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి కాబట్టి నేల ఆరోగ్యం, పంట పోషక నాణ్యత, మన ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
0: తప్పకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన పంట మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్తున్నారు.
1: అవును.
0: మరి ప్రకృతి వ్యవసాయం నేల జీవ వైవిధ్యాన్ని, అంటే నేలని ఎలా కాపాడుతుందంటారు?
1: ఈ సహజ ఎరువులు, పంట అవశేషాలు మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉన్నప్పుడు ఇవన్నీ ఉపయోగించడం ద్వారా నేలలో సూక్ష్మజీవులు, మైక్రోబియల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇవి భూమి సారాన్ని మెరుగుపరచడంతో పాటు ఎర్త్ వామ్స్ మరియు మనకి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చెందుతాయి. దీంతో సాయిల్ బయోడైవర్సిటీ ఇంప్రూవ్ అవుతుంది, పంటలకు అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి.
0: మరి రసాయన ఎరువులు, పురుగుల మందులకు బదులుగా ఎలాంటి సహజ ప్రత్యామ్నాయ పద్ధతులు, అంటే వీటిని తట్టుకోవడానికి, ఈ పురుగుల్ని తెగుళ్ళని తట్టుకోవడానికి ఎలాంటి సహజ పద్ధతులు పాటిస్తారు రైతులు?
1: బేసిక్గా కంపోస్ట్ వాడతారు, పశువుల ఎరువులు వాడతారు, వాటితో పాటు వాళ్ళ ఫీల్డ్లోనే తయారు చేసుకునే బయో పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో అవి వాడుకుంటారు, కషాయాలు తయారు చేసుకుంటారు, అలాగే జీవామృతం కానీ పంచగవ్య కానీ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా అని చెప్పి అలాంటివి కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ ఉపయోగించడం వల్ల రసాయనాలకి దూరంగా ఉంటూ మంచి ఆహారాన్ని వాళ్ళ పంటల్లో పండించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అలాగే మరి ఈ వినియోగదారులు చాలా వరకు కూడా ఇప్పుడు నేటి కాలంలో ఈ ఆరోగ్యకరమైన ఉత్పత్తి ఈ ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చింది అనని వాళ్ళు మొగ్గు చూపుతున్నారు ఎక్కువగా కొనుక్కోవడానికి.
1: అవును.
0: మరి అది ఆర్గానిక్ నుంచి వచ్చింది, అంటే ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండించింది అని వినియోగదారులకు ఎలా తెలుస్తుందంటారు?
1: బేసిక్గా వాళ్ళు నమ్మకమైన సర్టిఫికేషన్ గుర్తు కోసం ఫస్ట్ చూడాలి, అలాగే లేబుల్ మీద ఏమి వేశారు అన్నది చూసుకోవాలి, ఉత్పత్తి వివరాలు అలాగే ఉత్పత్తిదారు తయారీ విధానాలు అన్నీ ఆ ప్యాకెట్ మీద ఇంక్లూడ్ అయి ఉండాలి, ఇంగ్రీడియంట్ లిస్ట్ ఒకటి కంపల్సరీగా మెన్షన్ చేయాలి, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ కానీ ఇతర లైసెన్స్లు ఏవైతే సర్టిఫికేషన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ లైసెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన వినియోగదారుడు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇది మంచి ఆహారం అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
0: ఆ లైసెన్సులు కానీ ఆ ప్రొడక్ట్కి ఉండే వాడిన పదార్థాలు కానీ మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారు. దాంట్లో ప్రకృతి సిద్ధమైనది అననే ముద్రలు ఉంటాయంటారా?
1: ఉంటాయండి.
0: మరి దేశీయ మార్కెట్ కోసం, అంటే ఎగుమతుల కోసం కావచ్చు, ఈ ఎన్పిఓపి వంటి సర్టిఫికేషన్ విధానాల్లో, అంటే దేశీయ అని అంటే పీజీఎస్ ఇండియా అంటారు, అదే ఇతర దేశాలకైతే కనుక ఎన్పిఓపి అంటారు, ఈ సర్టిఫికేషన్ విధానాల్లో ప్రధాన తేడాలు ఏమున్నాయంటారు? ఇందులో క్లిష్టత ఎంతుంది, కష్టం ఎంతుంది?
1: దేశీయ మార్కెట్ కోసం తయారు చేసుకునే ఆహారం ఏదైనా సరే, పండించే పంటలు ఏవైనా సరే పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటాము, ఇందులో గ్రూప్ సర్టిఫికేషన్ చేస్తారు. అంటే ఒక క్లస్టర్గా ఫామ్ అయిన రైతులు అందరికీ కలిపి ఒక 15 మంది 20 మందికి ఒక సర్టిఫికేషన్ చేస్తారు. అదే ఎన్పిఓపి ఏంటంటే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, ఇది ఈచ్ ఫార్మర్కి ఇండివిజువల్గా చేస్తారు. ఎన్పిఓపి అనేది సాధారణంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ చేసుకుంటారు, మన ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ కోసం మార్కెట్ చేసుకోవాలనుకునే వాళ్ళు పీజీఎస్ చేసుకుంటే సరిపోతుంది.
0: ఇంకా ఇతర దేశాలకి మన రైతులు ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ ఇంకా ఏమైనా ఉంటాయంటారా?
1: ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉంటాయి, అడిషనల్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటికి సర్టిఫికేషన్ కూడా సెపరేట్గా ఉంటుంది.
0: ఏ దేశానికి ఆ దేశం
1: వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది.
0: అవి తెలుసుకుని మన రైతు సోదరులు ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళు చేయాల్సి ఉంటుంది వర్కౌట్. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: అదే కన్వర్షన్ పీరియడ్, రికార్డ్స్, రెసిడ్యూ, టెస్టింగ్, ఇలాంటి ప్రక్రియ అంతా కూడా రైతు సోదరులు ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉంటుంది ఈ ప్రక్రియ?
1: ముందుగా ఏ సర్టిఫికేషన్ చేయించుకోవాలి అన్నది, అంటే ఎక్కడ మార్కెట్ ఏ మార్కెట్లో అమ్మాలి అనుకున్నది రైతు డిసైడ్ అయిన తర్వాత అది ఇండియాలోనా లేకపోతే బయటక వేరే కంట్రీకి చేస్తున్నామా, సో దాన్ని బట్టి సర్టిఫికేషన్ ప్రొసీజర్ మనం పాటిస్తాం. ఫస్ట్ సర్టిఫికేషన్ బాడీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మన ఫీల్డ్కి ఇన్స్పెక్షన్ పలానా డేట్లో వస్తామని చెప్తారు, వచ్చి ఇన్స్పెక్షన్కి వస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత మన సాగు విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసిన తర్వాత అవసరమైన రెసిడ్యూ టెస్టింగ్ ఏదైనా ఉంటే వాళ్ళు రెసిడ్యూ టెస్టింగ్ చేస్తారు. నిర్ణీత కన్వర్షన్ పీరియడ్ అంటే ఇప్పుడు ఎన్పిఓపి అనుకోండి, 3 ఇయర్స్ స్కోప్ అని ఇస్తారు. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 ఇయర్లు ఏ ఇయర్కి ఆ ఇయర్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు టెస్టింగ్లు చేసుకుంటారు. ఆ టెస్టింగ్లు 3 ఇయర్స్ అయిన తర్వాత మాత్రమే మనకి ప్రొడక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ ఫస్ట్ 3 ఇయర్స్ కూడా స్కోప్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట.
0: మొదటి 3 సంవత్సరాలు వాళ్ళు బాగా మనల్ని టెస్ట్ చేసి అప్పటి నుంచి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ అనేది
1: సర్టిఫికేషన్
0: ఇస్తారు
1: ఇస్తారు.
0: మన
1: అక్కడ నుంచి
0: పంటకి.
1: కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మన ఫీల్డ్ విజిట్ చేస్తారు.
0: ఓహో.
1: ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ అండ్ రెన్యువల్ కూడా, ఈ సర్టిఫికేషన్ రెన్యువల్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి చేయించుకోవాలి.
0: మరి ఇక మన దేశంలో ఈ ప్రకృతి వ్యవసాయం ఆధారంగా పండించిన ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయంటారా ఉషా గారు?
1: అందరికీ అందుబాటులో ఉన్నా కూడా బేసిక్గా మన ఇన్కమ్ లెవెల్ని బట్టి మనం ఏ ఆహారం చూస్ చేసుకుంటున్నాం అన్నది మన మన డెసిషన్. అది ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ డెసిషన్. అది
0: అంటే ధర ఎక్కువగా ఉంటుందంటారా?
1: అంతే కదండి, న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చే ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం ఫస్ట్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ లిమిటెడ్ క్వాంటిటీలో వస్తుంది. సో న్యాచురల్గా ఆ ఫార్మర్ కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకుని అమ్ముకోవాలి. అలాగే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ వాళ్ళకి ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో, ఆర్ గోడౌన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి గోడౌన్ స్టోరేజ్ ఏరియాస్ ఉన్నాయి, లేదా మిల్స్ అన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. న్యాచురల్ ఫార్మింగ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి మనకి బాగా వింటున్నాము,
0: అవును.
1: ఫార్మర్స్ కూడా కన్వర్ట్ అవుతున్నారు. సో వీళ్ళకి కంబైన్డ్గా మేబీ ఒక జిల్లాకో లేకపోతే ఒక మండలానికో ఒక ఫెసిలిటీ అనేది, స్టోరేజ్ ఫెసిలిటీ, అలాగే మిల్లింగ్ ఫెసిలిటీ, ప్యాకేజింగ్
0: రవాణా
1: ఫెసిలిటీ,
0: సౌకర్యం.
1: రవాణా సౌకర్యం ఇవన్నీ అందుబాటులోకి వస్తే డెఫినెట్గా ప్రైస్ని కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అవకాశం ఉంటుంది. ఇక తదుపరి అంశానికి వెళ్లే ముందు ఒక మంచి పాట అయితే గనక మనకి వీణుల విందుగా వచ్చేస్తుంది. లెట్స్ ఎంజాయ్.

0: మరి చివరిగా రైతుకి మంచి ధర, వినియోగదారుడికి నమ్మకమైన ఉత్పత్తి, విదేశీ మార్కెట్కి నాణ్యత, ఈ మూడింటిని సాధించాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎలాంటి మార్పులు రావాలంటారు? ఇంకా బా అంటే ఇప్పుడే మీరు చెప్పారు, ఇవన్నీ సౌకర్యాలు ఉంటే గనక ఎట్లాగైనా కూడా రైతుకి పండించడానికి, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో పండించడానికి బాగుంటుంది అని ఇప్పుడే చెప్పారు. ఇంకా ఏమైనా ఉన్నాయా?
1: రైతు పండించిన పంటని మార్కెట్కి తీసుకురావడానికి మధ్యలో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కొన్ని నిర్ణీతమైన సర్టిఫికేషన్స్ ఉండి, ట్రేసబిలిటీ ఉండి, అంటే ఏ ఫామ్ నుంచి ఆ ప్రోడక్ట్ వచ్చింది అన్నది ట్రేసబిలిటీ పెట్టుకుని, తర్వాత ఎక్స్పోర్ట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ విధానానికి ప్రకారం సర్టిఫికేషన్ తయారు చేసుకుని వెళ్తే డెఫినెట్గా మంచి మార్కెట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పటికే డిమాండ్ అయితే ఎక్కువ ఉంది, ప్రొడక్షన్కి ఇంకా మనం అందుకోలేదు.
0: సేంద్రియ సాగు నేలను బతికిస్తుంది. రైతు ఆలోచనని వ్యాపారంగా మార్చితే అదే సాగు రైతు జీవితాన్ని కూడా మార్చుతుంది అనే విషయాలని చాలా చక్కగా వివరించారు ఉషా గజపతిరాజు గారు. నమస్కారం అండి.
1: నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग अरे अब पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं
4: ఆకాశవాణి దార్శనిక భారత్. ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ ఈ అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీనరసమ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం.
5: శ్రోతలకు నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 ప్రధాన లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేశారు. 2025 నవంబర్ 21 నుంచి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకొచ్చాయి. వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాల్లో ఈ కొత్త చట్టాలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, వలస కార్మికులకు ఈ కోడ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, యజమానులకు, పరిశ్రమలకు వచ్చిన మార్పులు ఏమిటి అన్న అంశాలపై మనకు తెలియజేసేందుకు

0: మన స్టూడియోస్ కు విచ్చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ జి లక్ష్మీనరసయ్య గారు. నమస్కారం లక్ష్మీనరసయ్య గారు.
1: నమస్కారం సార్.
0: కమిషనర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ లేబర్ కోడ్స్ అంటే ఏమిటి?
1: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం కొరకు, ముఖ్యంగా దేశంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వము మరియు స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు కావున దేశం యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చడం కొరకు ఒకటి, రెండవది కార్మిక చట్టాలను ఆధునీకరించడం రెండవది, మూడవది గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులకు కార్మిక సంక్షేమాన్ని గరిష్టంగా అందించడం కొరకు, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ ను దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాలలో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అందించడం అనేటువంటి ప్రధాన ధ్యేయంగా దానితో పాటు దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
0: సార్, ఇప్పుడు గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను ఈ 4 కోడ్స్ గా మార్చడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? ప్రధాన
1: ఈ 29 కార్మిక చట్టాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రో వర్కర్, ప్రో ఎంప్లాయ్మెంట్, ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో గ్రోత్, ప్రో యూత్, ప్రో హ్యూమన్, అంటే యువకులు, మహిళలు, కార్మికులు, అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తర్వాత పెట్టుబడి అవకాశాలను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశంగా ఈ కార్మిక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది.
0: మరి ఈ కొత్త చట్టాల అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి సార్?
1: ప్రస్తుత కార్మిక చట్టాలు అనేటువంటివి సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడినవి. దేశంలో దాదాపుగా 625 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారు. ఈ 625 మిలియన్ల మంది కార్మికులలో 93% మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలు అమలు కావు. కావున దేశంలో ఉన్నటువంటి 625 మిలియన్ల మంది కార్మికులకు కూడా కార్మిక చట్టాల యొక్క ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కార్మిక కోడ్ల ద్వారా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను వర్తింపచేసే విధంగా అందులో మార్పులు చేయడం జరిగింది.
0: అంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కంప్లైంట్స్ సులభం అవుతుందని చెబుతున్నారు కదా, మరి అదే సమయంలో కార్మికుల హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
1: ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ సంస్కరణల ద్వారా కేవలం ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా విశాలమైనటువంటి ప్రాతిపదికన ఇందులో రిఫార్మ్స్ కోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాగంటే యజమానులకు సంబంధించి పాత కార్మిక చట్టాల్లో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి నిబంధనల ఫలితంగా దేశంలో సానుకూలమైనటువంటి పెట్టుబడి వాతావరణం లేదు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మిక చట్టాలను సరళీకరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో దేశంలో ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులకు అనుకూలంగా చేయడంతో పాటు అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మికుల భద్రతను కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట ప్రభుత్వాలు గాని ఇందులో కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా 625 మిలియన్ల మంది కార్మికులకు ఈ చట్టాలను వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కనీస వేతనాలను క్రమబద్దీకరించి నేషనల్ ఫ్లోర్ వేజెస్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. అదేవిధంగా పని గంటల విషయంలో కూడా 8 గంటల పని విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీని సంపూర్ణంగా దేశంలో ఉన్నటువంటి 802 జిల్లాలకు వర్తింపచేయడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ను కూడా పెంచడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అంశాలలో కార్మికుల యొక్క భద్రతను, సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగింది.
0: మరి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ వచ్చినప్పుడు మరి కార్మికుడికి కనీస వేతనం హక్కుగా మారుతుందా? మరి ఆ కనీస వేతనాన్ని ఎలా నిర్ణయిస్తారు సార్?
1: కనీస వేతనాలను నిర్ణయించేటప్పుడు కూడా కార్మికుడి యొక్క హక్కుని సంపూర్ణంగా పరిగణలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాలను నిర్ణయించడంలో గతంలో సుప్రీంకోర్టు రెప్టకోస్ బ్రెట్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా వేతనాలను నిర్ణయించేటప్పుడు ఏ అంశాలను ప్రాతిపదికలో తీసుకోవాలనేటువంటి ఒక సంపూర్ణమైన అవగాహనతోటి వాటన్నింటినీ చట్టంలో చేర్చడం ద్వారా వేతనాలను నిర్ణయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తద్వారా కార్మికుడికి వేతనాలను నిర్ణయించడంలో, వేతనాలను అందించడంలో సంపూర్ణంగా రక్షణ కల్పించబడింది. అదే కాకుండా రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి నెల 7వ తేదీలో

0: తప్పనిసరిగా జీతాలు చెల్లించాలనేటువంటి నిబంధనను కూడా జోడించడం జరిగింది. 8 గంటల కంటే ఎక్కువ పని విధానాన్ని అనుసరించినట్లయితే 2 గంటల వేతనం చెల్లించాలని కూడా ఒక చట్టబద్దమైనటువంటి నిబంధనను రూపొందించడం జరిగింది. తద్వారా కార్మిక హక్కులకు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తూనే అనేక సంస్కరణలు చేయడం జరిగింది.
1: బావు సార్, మరి కార్మికుడికి నిర్ణయించిన కనీస వేతనం కంటే ఒకవేళ యాజమాన్యం తక్కువ జీతం ఇస్తే ఆ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్?
0: ముఖ్యంగా 2 విషయాలను అర్థం చేసుకోవాలి ఇందులో. నేషనల్ ఫ్లోర్ వేజెస్ అంటే ఏంటిదంటే, గతంలో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థలపైన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండేది, మిగతా అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండేది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను నిర్ణయించేవి. కొత్త కోడ్లు వచ్చిన తర్వాత నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, నేషనల్ ఫ్లోర్ వేజ్ ద్వారా నిర్ణయించబడినటువంటి కనీస వేతనం కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు అమలుపరచుటకు వీలు లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా నేషనల్ ఫ్లోర్ వేజ్ తో సమానంగా కానీ నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా ఎక్కువగా కానీ వేతనాలు నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప అంతకన్నా తక్కువగా వేతనాలను నిర్ణయించడానికి అవకాశం లేదు. అది చట్టబద్దమైన నిబంధన. 2వ ఏంటంటే, కోడాన్ వేజెస్ అనేటువంటి చట్టం ద్వారా సెక్షన్ 45 ప్రకారం ఎవరైనా వేతనాలను చెల్లించకపోయినా, తక్కువ వేతనాలను చెల్లించినా, లేదు అనాధికారిక డిడక్షన్స్ జరిపినా కూడా ఆ సెక్షన్ ప్రకారం ఉద్యోగి తనకు తాను స్వయంగా కానీ లేదా ఏదేని ఒక కార్మిక యూనియన్ ద్వారా గాని సంబంధిత అధికారి వారి వద్ద ఒక క్లెయిమ్ దాఖలు చేసుకుని వేతనాన్ని పొందడానికి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగింది.
1: బాగుంది కమిషనర్ గారు, మరి జీతంలో బేసిక్ పే, అలవెన్సెస్ వంటి విషయంలో ఏమైనా కొత్తగా మార్పులు వచ్చాయా?
0: వేతనం అనేటువంటి డెఫినేషన్ ను సంపూర్ణంగా సంస్కరించడం జరిగింది. సంపూర్ణంగా దాన్ని రీక్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటిదంటే, బేసిక్ వేతనము ప్లస్ వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే కరువు బత్యము, రీటైనింగ్ అలవెన్స్, ఈ 3 అంశాలు మొత్తం వేతనంలో కనీసంగా 50% ఉండాలి. మిగిలినటువంటి అన్ని అలవెన్సులు 50% ఉండాలి. ఒకవేళ అలవెన్సులు 50% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తంను తీసుకొచ్చి బేసిక్ లో కలిపే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది.
1: మరి ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అలాంటి ప్లాట్ఫామ్ లో పనిచేసే వారికి ఎలాంటి సామాజిక భద్రత లభిస్తుంది?
0: ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ని మొట్టమొదటిసారిగా లేబర్ కోర్స్ ద్వారా వారిని గుర్తించడం జరిగింది. వారిని గుర్తించడమే కాకుండా వారిని సంబంధించి డెఫినేషన్స్ రూపొందించి చట్టాలలో భాగంగా పొందుపరచబడడం జరిగింది. అంతేకాకుండా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది అంటే సాంఘిక భద్రతను ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా నిబంధనలు రూపొందించాయి. కాబట్టి అది స్టాచ్యుటరీ అండ్ మ్యాండేటరీ ప్రొవిజన్. అంతేకాకుండా వారికి సాంఘిక భద్రతా పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలుపరచడం కొరకు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా వారికి అనేక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు వచ్చేటప్పటికీ అప్రోప్రియేట్ గవర్నమెంట్స్ అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించడం జరిగింది. అదే కాకుండా వారికి ఈఎస్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటువంటి ఒక కొత్త ఫండ్ ను రూపొందించడం ద్వారా వీరికి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తూ అగ్రిగేటర్స్ నుంచి 1 లేదా 1 నుండి 5% వరకు వారి నుండి సెస్ ను వసూలు చేయడం ద్వారా డబ్బు మొత్తం ద్వారా సోషల్ సెక్యూరిటీ ఫండ్ లో జమ అవుతుంది. వీరికి ప్రత్యేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీ పథకాలను రూపొందించి అమలు చేయడం కొరకు కూడా నిర్దిష్టమైనటువంటి ఏర్పాట్లు చట్టం ద్వారా రూపొందించబడినాయి. కాబట్టి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి కూడా గరిష్టంగా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఈ కోర్స్ ద్వారా ఏర్పడింది.
1: బాగుంది కమిషనర్ గారు, అంటే డెలివరీ బాయ్స్ వంటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. మరి అలాంటి వర్కర్స్ ఇందులో ఎలా నమోదు చేసుకోవాలి?
0: గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఈశ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పించబడింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా నమోదు చేయడం కొరకు ఈశ్రమ్ పోర్టల్ ను రూపొందించడం జరిగింది. ఈ రోజు వరకు ఈశ్రమ్ పోర్టల్లో 31.98 కోట్ల మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి అందులో వారి యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికీ కూడా కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి వారందరినీ నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా గానీ లేదా కార్మిక శాఖ ఆఫీసులను సందర్శించి గానీ వారు నమోదు చేసుకోవచ్చు.

0: మరి దీనివల్ల ఈపీఎఫ్ ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్యలో ఏమైనా మార్పు వస్తుందంటారా?
1: ఈపీఎఫ్ ఈఎస్ఐ సంఖ్యలో మార్పు లేదు, కానీ దాని అమలు విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎలా అంటే, గతంలో ఈఎస్ఐ సదుపాయం అనేటువంటిది దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. అదేవిధంగా నిర్దిష్టమైన సంఖ్య 10 మంది ఎంప్లాయీస్ ఉండాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో 802 జిల్లాలకు కూడా ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తింప చేయడం జరిగింది. రెండవ అంశం ఏంటిదంటే, 10 మంది ఎంప్లాయీస్ అనేటువంటి నిబంధనను సడలించి అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు అందులో కేవలం ఒక్కరున్నా సరే వారికి ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ వచ్చేటప్పటికి 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ఉన్నప్పుడే ఈపీఎఫ్ సదుపాయం అనేటువంటిది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్ అనేటువంటిది 15,000 రూపాయల వరకు ఉండేది, దానిని ఇప్పుడు 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఈపీఎఫ్ సదుపాయాన్ని దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను పొందడం కొరకు విస్తృతంగా అనేక మంది కార్మికులకు వర్తింపచేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మార్పులు ఈఎస్ఐ ఈపీఎఫ్ లో చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గరిష్ట స్థాయిలో సాంఘిక భద్రతను కల్పించడం ధ్యేయంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది.
0: చివరిగా చెప్పండి కమిషనర్ గారు, భారత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏ విధమైన సంస్కరణలు కార్యక్రమాలు చేపడుతోంది?
1: ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ కార్మిక సంస్కరణను రూపొందించడంలోనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. భవిష్యత్ తరాల కోసము భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో అందులో కార్మిక శక్తి కీలకం కాబట్టి ఒక నైపుణ్యతతో కూడినటువంటి కార్మిక వ్యవస్థను రూపొందించాలనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు వర్తింపచేయడంతో పాటు అదేవిధంగా దేశంలో పెట్టుబడులకు ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఆర్థిక ప్రగతికి, దేశం యొక్క వృద్ధికి, వికసిత్ భారత్కు మరి ఒక దార్శనిక భారత్ను రూపొందించడం అనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ సంస్కరణలను తీసుకురావడం జరిగింది.
0: బాగుంది కమిషనర్ గారు, భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ పైన అలాగే కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది తదితర విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు దార్శనిక భారత్, ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ ఈఎంసీపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
4: బిల్ ఇచ్చే ముందే వస్తుందంటారా?
5: సో గర్ల్స్, ఏంటట సంగతి?
6: బిల్లట సంగతి.
3: ఏది నీ కాడి పిన్ని?
7: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
8: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొంచెం సేపట్లో మనసులో మాట, మన్ కీ బాత్ తెలుగులో వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
9: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
10: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడు

ల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్, మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది
జనగణనలో భాగం.

భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను, నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయంలాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ
సోమనాథ

ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతి

వ్యక్తులు ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. 7 సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 1,000,000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి 1,000,000 మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత
అభివృద్ధి చెందిన భారత

భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా

దేశంలోని ఇతర ప్రాంతాలకు చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు

ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల
దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ

0: ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్స్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రానున్న 3 రోజులు జమ్మూ కశ్మీర్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటితో సర్జికల్ స్టైక్స్కు జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద చర్యలకు భారత్ తగిన రీతిలోనే బుద్ది చెబుతుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి నిరంతరం పంపామని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
3: సర్జికల్ స్ట్రైక్ కి 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనానే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కి థీ. ఎల్ఓసీ కే ఉస్ పార్ జాకర్ హమారే వీర్ జవానో నే జిస్ తరహ ఆతంకవాద్ కే ఖిలాఫ్ కార్రవాయి కీ థీ వో దేఖ్ దునియా హైరాన్ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కి చోట్ పర్ పూరీ దునియా కే సామ్నే.
2: దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియపై ప్రధాని మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి మంచుకొండలు, మారుమూల ప్రాంతాల్లోనూ జనగణన వేగంగా సాగుతోందన్నారు. పౌరులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దేశ భవిష్యత్కు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: జనగణనా హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై. ఆప్ అప్నే మొబైల్ సే హీ అప్నీ ఔర్ అప్నే పరివార్ కీ జానకారీ దర్జ్ కరా సక్తే. యే సువిధా హిందీ సహిత 16 భాషాఓ మే ఉపలబ్ధ హై.
2: న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగిందని, ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఎంతటి పురోగతి వచ్చినప్పటికీ వైద్యుడు అందించే మానవీయ స్పర్శను ఏ సాంకేతికత భర్తీ చేయలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి యుగంలోనూ వైద్యులు రోగుల పట్ల కరుణ, మానవత్వంతో వ్యవహరించడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో ఈరోజు ఉపరాష్టపతి మాట్లాడుతూ, వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు రోగులతో స్పష్టంగా, పారదర్శకంగా సంభాషించాలని సూచించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు.

0: ఇచ్చారు. భవిష్యత్తులో యుద్ధ రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును ఈరోజు సబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్తులో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग. 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
0: తిరువనంతపురం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 30 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని పేర్కొంది. అలాగే అస్సోం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు ఒక చిత్రగీతం అంటారు, పరదేశీ చిత్రం నుంచి ఒక చిత్రగీతం అంటారు.

ఎంఎం కిరాణి, సుజాతామోహన్ పాడిన పాట వింటారు. రచన వేలూరు సుందరరామూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి.

విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ తాజా సమాచారం విన్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీమతి ఒక బహుమతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన సిరివేనల సీతారాం శాస్త్రి.

తర్వాత స్వయం వరుణ్ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు, రచన దాసరి నారాయణరావు.

తర్వాత డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన ఆచార్య ఆత్రేయ.

తరువాత పూజా చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన యుగల గీతం వింటారు. రచన దాశరథి.

ఆపాత ముదరాలు చివరగా ఆత్మబలం చిత్రం నుంచి ఘంటసాల పీసు శిలాపాట పాట వింటారు. రచన ఆచార్య ఆత్రేయ.

0: The last date to file claims and objections will be the 30th of next month. Notice phase or disposal of claims and objections will be till the 30th of November. The final electoral roll will now be published on 4th December. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall and over Andaman and Nicobar Islands, South Interior Karnataka and Uttarakhand tomorrow. It has also predicted thunderstorms accompanied with lightning and gusty winds over northeastern parts of India during the next 2 days. In men's cricket, India beat West Indies with ease by 8 wickets in the first one-day international at Greenfield International Stadium in Thiruvananthapuram to take a 1-0 lead in the 3-match ODI series tonight. Chasing a target of 296 runs set by West Indies, hosts India made 300 for 2 in 41.4 overs. Earlier put into bat first, West Indies posted 295 runs for the loss of 7 wickets in the stipulated 50 overs. At the Asian Games in Japan, India's Ansi Sojan Edda Pilli has won the silver medal in the women's long jump at Aichi Nagoya in Japan today. Sarvesh Kushare won silver medal in men's high jump. Currently, India is at the 12th position in the medal tally with a total of 37 medals, including 4 gold, 16 silver and 17 bronze medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇక రేపటి ప్రసారాల్లో ముఖ్య ప్రసారాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఎగరాలి ఎంటంట బృందగానం, రచన శ్రీ రాంబాట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ బీఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్. 6:10 భక్తి రంజని, శివానందలహరి శ్లోకం. 6:30 చింతన, వ్యాఖ్యాత డాక్టర్ పీకే జయలక్ష్మి. 6:30 పొలం పనులు. ప్రపంచ రాబీస్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో. 7:15 ఉదయ సమయరాల్లో నేటి మాట. తెలుగు కవి గుర్రం జాషువా గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత భారత జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత లతా మంగేష్కర్ గారి జన్మదినం సందర్భంగా ఆమె జీవిత విశేషాలు. ఇక శ్రీమతి గోర్తి వాణి స్వీయ కవితలు వింటారు. అనంతరం పుష్పాంజలి, స్వచ్ఛతా హీ సేవ, తర్వాత సమాచార వాణి వింటారు. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ జగదీష్. 8:30 కర్ణాటక సంగీతం, శ్రీ రాళ్లపాటి అచ్చెన్న బృందం నాదస్వరం. 8:59 పాటలు పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇంకా ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకం గురించి ప్రత్యేక కార్యక్రమం. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 1:10 స్వచ్ఛతా హీ సేవ గురించి కొన్ని విషయాలు వింటారు. 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో అంశం నదులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది, శ్రీమతి డివి మానసతో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అంటారు. 2:31 జానపద రంజని, మహాభారతంలో కృష్ణావతారం తప్పిడుగుళ్ళు గురించి శ్రీ ఎన్ రాములప్పుడు బృందం. తర్వాత రామాయణంలో లక్ష్మణ మూర్ఛ కోలాటం గురించి శ్రీ వనముల దేవుడు బృందం. ఇక సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మెలోడీ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం ఫిట్నెస్ మంత్ర. వికాసంలో భారత్ ఇన్నోవేట్స్ 2026. తర్వాత స్వచ్ఛతా హీ సేవ, అనంతరం వ్యక్తిత్వం. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల, రబీలో సాగుకు అవసరమైన 6 పంటల యాజమాన్యం గురించి అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారి ప్రసంగం వింటారు. ఇక 7:45 విక్షత భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:00

దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం. ఎన్ఆర్ఐ మ్యారేజెస్ ఇష్యూస్ గురించి డాక్టర్ వి రాజలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి. ఇంకా రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ సమాచారము ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారాల్లో ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ద్వారా అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం నమోదు కాలేదు. పౌరు విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘకృతమే ఉంది. అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి రాబోయే 5 రోజులతో ఇచ్చే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండే విధానం ఎలా ఉందంటే, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత సముద్రంలో వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే తూర్పు ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కూడా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు అంతటితో సమాప్తం. నిలయంలో సమయం 11:15:51 కావస్తుంది. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్స్ అనగా 921 కిలోహెచ్పై మీడియం వేవ్పై ప్రసారాలు వినవచ్చు. సెలవు. నమస్కారం. జై హింద్.